ఆకాశవాణి వివిద్ భారతి కేంద్రం శక సంవత్సరం 1948 జ్యేష్ఠ మాసం 14వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 3వ తేదీ బుధవారం నిలయంలో సమయం 5:58 దాటి 36 సెకండ్లైంది. శుభోదయం.

మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో టైం 6:13 దాటి 6 సెకండ్లైంది. అర్చన క్షేత్రదర్శినిలో భాగంగా ఇవాళ కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లాలోని మేల్కోటె శ్రీ యోగా నరసింహస్వామి ఆలయ విశేషాలు తెలుసుకుంటున్నాం. మనిషిలోని వీరత్వం, సింహంలోని వేట లక్షణం కలిసి దుష్ట శక్తిపై అద్భుతమైన పరాక్రమాన్ని స్ఫురింపచేసి విజయాన్ని సాధించే విలక్షణ రూపం నరసింహరూపం. నరసింహావతారం ద్వారా పరమాత్మ విష్ణుతత్వాన్ని, నారాయణతత్వాన్ని కూడా ప్రత్యక్షంగా దర్శింపచేశారు. కృష్ణతత్వానికి పరీక్ష పెట్టి ద్వేషించిన రాక్షస ప్రవృత్తి అయిన హిరణ్యకశిపుని సంహరించి అస్తిత్వాన్ని నిరూపించేందుకు ఉద్భవించిన దైవీ ప్రవృత్తి నరసింహావతారం. అలాంటి విశిష్టత స్వరూపుడైన నరసింహస్వామి భక్తాభీష్టదాయకుడు. భక్తజన సంరక్షణ కోసం స్వామి సర్వే సర్వత్రా తన రూపాన్ని ప్రకటించాడు. ఆ పరంపరలోనిదే కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లాలోని మేల్కోటె యోగా నరసింహస్వామి ఆలయం. ఇంకా చెప్తాను ఈ ఆలయ విశేషాల గురించి. మీరు వింటున్నారు అర్చన, నేను ఆర్జే దీపికా.

కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లాలోని మేల్కోటె యోగ నరసింహస్వామి ఆలయ విశేషాలు తెలుసుకుంటున్నాం ఇవాళ క్షేత్రదర్శినిలో భాగంగా. మేల్కోటె భారతదేశంలోని దక్షిణ రాష్ట్రమైన కర్ణాటకలోని మాండ్య జిల్లాలో ఉన్న ఒక చిన్న పట్టణం. ఇది మైసూరు నగరానికి వాయువ్యంగా సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం మేల్కోటెలోని అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడింది. ఇంకా ప్రపంచం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ ఆలయంలోని ప్రకృతికి సంబంధించిన ఎన్నో విశేషాలు ఉన్నాయి ఈ ఆలయ దగ్గరలో. అలాగే ఈ ఆలయ సమీపంలోని యోగా నరసింహకొండ ఇంకా తిరునారాయణపుర ఆనకట్టతో సహా అందమైన సహజ పరిసరాలతో చుట్టుముట్టిబడి ఉంది ఈ ఆలయం. మరిన్ని విశేషాలు తెలుసుకుందాం ఈ రెండు భక్తి గీతాల తర్వాత.

నరసింహస్వామి పవిత్ర క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతోంది కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా జిల్లాలోని మేల్కోటి యోగా నరసింహస్వామి ఆలయం. ఈ ఆలయాన్ని హిరణ్యకశిపుడు కుమారుడైన ప్రహ్లాదుడి చేత స్థాపించబడిందని పురాణాలు చెబుతున్నాయి. హిరణ్యకశిపుడిని సంహరించడానికి శ్రీ మహావిష్ణువు నరసింహావతారంలో అవతరించే విషయం తెలిసిందే. శరంలో సగభాగం సింహరూపంతో సగభాగం మనిషి రూపంలో దర్శనమిచ్చే ఈ నరసింహస్వామివారు పద్మపీఠంపై రెండు కాళ్లను కత్తెరవలే ఉంచి ప్రత్యేకమైన ఆసనంలో కనిపిస్తారు ఈ ఆలయంలో. ఈ ఆసనాన్ని యోగాసనమని అంటారు. యోగా రూపంలో దర్శనమిచ్చే దేవతలను ఈ ఆసనంలోనే చూస్తాం మామూలుగా మనం. అయితే ఈ ఆలయం 1000 సంవత్సరాల పురాతనమైనదని, యోహసల రాజుల కాలంలో నిర్మితమైందని పురాణాలు చెబుతున్నాయి. కొండ దిగువన నుండి ఆలయం వరకు మొత్తం 365 మెట్లు ఉన్నాయని, ఇవి సంవత్సరంలోని రోజులకు ప్రతీకగా చెప్తారు. గర్భగుడిలోని స్వామివారికి కుడిపైపున ఉంచిన ఒక ప్రత్యేకమైన కర్ర దుష్టశక్తులను తరిమికొడుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీ ఆలయం గురించి మీరు వింటున్నారు అర్చన, నేను ఆర్షదీపిక.

అర్చన క్షేత్రదర్శినిలో భాగంగా ఇవాళ కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లాలోని మేల్కోట యోగా నరసింహస్వామి ఆలయ విశేషాలు తెలుసుకుంటున్నాం. రెండు మోకాళ్ల యోగా పట్టిక వేసుకుని ఉంటుంది ఆలయంలోని విగ్రహం. స్వామివారి రెండు చేతులు ముందుకు చాచినట్లు రెండు మోకాళ్లపై ఉంటాయి. వెనుక చేతులతో కుడివైపు చక్రాన్ని, ఎడమవైపు శంఖాన్ని ధరించి ఉంటాడు ఈ స్వామివారిని కేవల నరసింహమూర్తి. గిరిజ నరసింహమూర్తి అని కూడా అంటారు. పర్వతాలపై, గుహలలో ఇటువంటి రూపం మనకు దర్శనమిస్తుంది. వైఖాన సాగమం ఈ మూర్తి స్ఫటిక కాంతిగల శరీరంతో ఉంటాడని చెప్తారు. ఈ స్వామివారికి వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు నరసింహ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు చేస్తారు.

బ్రహ్మోత్సవాలలో వాహన సేవలు సింహ వాహనంపై ఊరేగే మలయప్ప స్వామి వారి మాత్ర ఈ యోగా నరసింహ స్వామి వలె యోగాసనంలో దర్శనమిస్తాడు. ఈ ఆలయంలో యోగా నరసింహ స్వామి వారిని దర్శిస్తే శత్రుబాధలు ఉండవని, ఆరోగ్యం ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ ఆలయం హోసల కాలంలో నిర్మించబడి ఉందని అన్నాను కదా. ఇక్కడ దేవాలయంలో వివిధ దేవతల యొక్క శిల్పాలు అద్భుతంగా చెక్కిన చిత్రాలు కనిపిస్తాయి. అలాగే మంటపంలో రాతి స్తంభాలపై చెక్కిన శిల్పాలు ఉడయూరు చారిత్రకతను నిదర్శనంగా ఉంటాయి. ఈ ప్రదేశానికి అనేక గాథలు, ఇతిహాసాలు ముడిపడి ఉన్నాయి. రాముడు, కృష్ణుడు, బలరాముడు వేర్వేరు కాలాల్లో ఇక్కడ పూజలు చేశారని పురాణాలు చెబుతున్నాయి. వీలు కుదిరినప్పుడు కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యలోని శ్రీ యోగా నరసింహస్వామి వారి ఆలయాన్ని మీరు దర్శించండి. ఆ నరసింహస్వామి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ సర్వే జనః సుఖినో భవంతు. ఇది ఇవాల్టి అర్చన.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 7 గంటలు.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
0: ఈ రోజు ఉదయం 7:15 ఆరోగ్య జీవనం కార్యక్రమంలో పంచకర్మ చికిత్స ఈ అంశం గురించి సీనియర్ ఆయుర్వేద కన్సల్టెంట్ డాక్టర్ జీకే రెడ్డి గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
3: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం. బిజినెస్ ముచ్చట్లు.

ఈ రోజు ఉదయం 9:15 ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో ఇన్సూరెన్స్ ప్రాధాన్యత, బీమా రకాలు, అవగాహన ఈ అంశం గురించి చార్టెడ్ అకౌంటెంట్ శ్రీ గరికపాటి అరవింద్ గారితో పరిచయం ఉంటుంది ఈ ఉదయం 9:15.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఈ ఉదయం 7:30 జనరంజని శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాలు, అలాగే ఉదయం 8:15 జనరంజని ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాలు ప్రసారమవుతాయి.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఈ రోజు రాత్రి 7:15 ఇది మన చట్టం కార్యక్రమంలో ఓటీఎస్ వన్ టైమ్ సెటిల్మెంట్ ఈ అంశం గురించి రిటైర్డ్ బ్యాంక్ ఏజీఎం శ్రీ హరీష్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రభుత్వ స్కాలర్షిప్లు గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్యకు అవకాశాలు కల్పించి వారి జీవితాలను మార్చివేశాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశంలో వైద్య సేవలకు సంబంధించిన విధానంలో కీలక మార్పులు వచ్చాయని, చికిత్సపైనే కాక నివారణ పునరావాసంపై కూడా సమానంగా దృష్టి సారిస్తున్నామని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా చెప్పారు. కారుణ్య నియామకాలకు వివాహితులైన కుమార్తెలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎల్నినో వాతావరణ వ్యవస్థ ఏర్పడుతోందని, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటాయని ప్రపంచ వాతావరణ సంస్థ డబ్ల్యూఎంఓ హెచ్చరించింది. విద్యాభ్యాసం వ్యక్తులను స్వావలంబన కలవారిగా, చైతన్యవంతుడుగా, సమర్థులుగా తీర్చిదిద్దుతుందని, అందుకే అది సాధికారతకు ఒక శక్తివంతమైన సాధనమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. న్యూఢిల్లీలో స్కాలర్షిప్ పథకం ద్వారా లబ్ధి పొందిన ఆదివాసీ విద్యార్థులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ప్రగతి సాధించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రభుత్వ స్కాలర్షిప్ పథకాలు గిరిజన యువతకు ఉన్నత విద్యను, సరికొత్త అవకాశాలను అందుబాటులో

0: తెచ్చి వారి జీవితాన్ని మార్చివేస్తున్నాయని ఆమె ప్రశంసించారు.
1: भारत सरकार जनजातीय समुदाय के युवाओं को छात्रवृत्ति योजना केवल आर्थिक सहायता नहीं है, ये युवाओं के सपनों को पंख देने का माध्यम है, परंतु संसाधनों का अभाव उन्हें आगे बढ़ने. लेकिन मुझे ये जानकर प्रसन्नता हुई कि अपने से अनेक युवाओं ने विभिन्न क्षेत्रों में उच्च शिक्षा प्राप्त की है.
0: मन देश प्रतिभा को कोरता लेदनी ఆ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించి అది రాణించడానికి సరైన వేదిక అందించవలసిన అవసరం ఉందని చెప్పారు. యువత దేశం బలానికి, ఆశకు, ఉజ్వల భవిష్యత్తుకు ప్రతీకలని అభివర్ణించిన రాష్ట్రపతి ముఖ్యంగా ఆదివాసీ సమాజానికి చెందిన యువతి యువకులు తమ మూలాలను, తమ ప్రజలను ఎప్పటికీ మర్చిపోకూడదని పిలుపునిచ్చారు. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు న్యూఢిల్లీలో ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ఐటీడీఏ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ బలోపేతంపై జాతీయ సదస్సు నిర్వహించనుంది. దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సదస్సు ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొనసాగుతున్న జనజాతీయ గరిమా ఉత్సవ్ 2026లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ లోకల సెంటర్ ఫర్ నానో సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో ఏర్పాటు చేసిన ట్రైనింగ్ ఫ్యాబ్ ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వర్చువల్ పద్దతిలో ప్రారంభిస్తారు. దీంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన 75 స్పేస్ ల్యాబ్లను కూడా ఆమె ప్రారంభిస్తారు. దేశవ్యాప్తంగా గిరిజనాభివృద్ది ఫలాలను చేరవేయడంలో బాధ్యత వహించే సంస్థాగత వ్యవస్థలను బలోపేతం చేయడంపై ఈ సదస్సు ప్రధానంగా దృష్టి సారిస్తుంది. పరిపాలనా సంస్కరణలు, సమన్వయ యంత్రాంగాలు, సాంకేతికత ఆధారిత సేవల పంపిణీ వంటి అంశాలపై చర్చిస్తారు. 26 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారు. కేంద్ర ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ ఫారినర్స్ నిబంధనలకు చేసిన సవరణను నోటిఫై చేసింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం భారతదేశంలో 180 రోజుల వ్యవధి కోసం వచ్చే విదేశీయులు తమ బసను మరింత పొడిగించుకోవాలని భావిస్తే వారి వీసా గడువు ముగియడానికి ముందే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో 180 రోజుల వ్యవధి ముగిసిన తర్వాత 14 రోజుల్లోపు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి వీలుండేది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 2026 ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ అమెండ్మెంట్ రూల్స్ నోటిఫై చేస్తూ ఇమ్మిగ్రేషన్ ఫారినర్స్ రూల్స్ 2025 పరిధిలోని రిజిస్ట్రేషన్ కాలపరిమితి, అప్పీళ్ల యంత్రాంగంలో కీలక మార్పులను ప్రవేశపెట్టింది. అయితే నిర్ణీత గడువు దాటిన తర్వాత ఆలస్యంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అనుమతి ఇస్తారు. ఈ నిబంధనలో మొదటిసారిగా ఆన్లైన్ అప్పీల్ విధానాన్ని కూడా చేర్చారు. దేశ సార్వభౌమాధికారానికి, వ్యక్తిగత స్వేచ్ఛకు మధ్య వైరుధ్యం ఏర్పడితే దేశ సార్వభౌమాధికారానికే తొలి ప్రాధాన్యత ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలకు సంబంధించిన కేసుల్లో ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. జైలు లోపల నుంచే మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తూ డ్రగ్స్ స్మగ్లింగ్ నెట్వర్క్ నడుపుతున్న ఒక నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ పంజాబ్ హర్యానా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసిన అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. సదరు నిందితుడికి గతంలో కూడా నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ కింద ఇలాంటి నేరాలకు పాల్పడిన చరిత్ర ఉందని, అందువల్ల బెయిల్పై ఉన్నప్పుడు అతడు మళ్లీ ఇలాంటి నేరానికి పాల్పడడనే నమ్మకం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో వైద్య సేవలకు సంబంధించిన విధానంలో కీలక మార్పులు వచ్చాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. గతంలో కేవలం వ్యాధి నయం చేయడంపైన ఉన్న దృష్టి ఇప్పుడు నివారణ, పునరావాసం, ప్యాలియేటివ్ కేర్, వృద్ధాప్య సంరక్షణ వంటి అంశాలతో కూడిన ఒక సమగ్ర వ్యవస్థగా రూపాంతరం చెందిందని ఆయన చెప్పారు. పంజాబ్లోని భటిండా ఎయిమ్స్ 2వ స్నాతకోత్సవం వేడుకలో జేపీ నడ్డా ప్రసంగించారు.
2: 2017 में जब हम हेल्थ पॉलिसी लेकर के आए तो हमने उसको कॉम्प्रिहेंसिव और कॉम्प्रिहेंसिव बनाने में प्रिवेंटिव, प्रोमोटिव, क्यूरेटिव, जेरियाटिक, रिहैबिलिटेटिव सबको जोड़ा और सबका एक इंक्लूसिव प्रोग्राम को हमने आगे बढ़ाया. और ये आयुष्मान आरोग्य मंदिर 140 करोड़ की जनता का फर्स्ट हेल्थ का कॉन्टैक्ट पॉइंट है.
0: దేశవ్యాప్తంగా 182,000కు పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ప్రాథమిక వైద్య సేవలు అందించడంలో తొలి వ్యవస్థగా సేవలు అందిస్తున్నాయని ఆయన తెలియజేశారు. 30 ఏళ్లపై పడిన ప్రతి ఒక్కరూ, పంచాయతీలు, ఆశా కార్యకర్తలు, ఫ్రంట్లైన్ ఆరోగ్య సిబ్బంది ద్వారా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు

0: నిర్ణయించుకునేలాగా ప్రోత్సహిస్తున్నామని మంత్రి చెప్పారు. కారుణ్య నియామకాలు, కంపాషనేట్ అపాయింట్మెంట్ల విషయంలో వివాహితులైన కుమార్తెలను మినహాయించడం కుదరదని సుప్రీంకోర్టు తెలిచెప్పింది. కుటుంబం అనే నిర్వచనం నుంచి వివాహితులైన కుమార్తెలను మినహాయించడం పూర్తిగా ఏకపక్షమని, ఇది ఎంతమాత్రం సమర్థించదగింది కాదని, రాజ్యాంగబద్దంగా నిలవదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఒక ఆదేశాన్ని పక్కన పెడుతూ జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఆలోక్ ఆరాధేయులతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కారుణ్య నియామకాల ప్రయోజనాల కోసం కుటుంబం అనే నిర్వచనంలో వివాహిత కుమార్తె చేరదని గతంలో హైకోర్టు పేర్కొంది. సాధారణంగా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి సర్వీసులో ఉండగా మరణించినా లేదా వైద్యపరమైన కారణాల వల్ల ముందస్తు పదవీ విరమణ చేసినా ఆ కుటుంబంలోని ఒక సభ్యుడికి ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాన్ని కారుణ్య నియామకం అంటారు. మరణించిన ఒక డీలర్ వివాహిత కుమార్తె దాఖలు చేసిన పిలుపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కారుణ్య ప్రాతిపదికన ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్గా తనను నియమించాలని అభ్యర్థనను తిరస్కరిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. కుటుంబం అనే నిర్వచనంచి వివాహిత కుమార్తెను మినహాయిస్తూ ప్రభుత్వం 2019లో జారీ చేసిన ఉత్తర్వులను ఆ మహిళ కోర్టులో సవాల్ చేశారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2026 అవార్డుల కోసం కేంద్ర ప్రభుత్వం నామినేషన్ ఆహ్వానించింది. వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన పిల్లలకు రాష్టపతి చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలను అందజేస్తారు. అవార్డుల కొరకు దరఖాస్తులు సమర్పించడానికి జూలై 31 తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. కేవలం జాతీయ అవార్డుల పోర్టల్ awards.gov.in ద్వారా మాత్రమే నామినేషన్లు, దరఖాస్తులు సమర్పించవలసి ఉంటుంది. అంతర్జాతీయంగా తీవ్రమైన వాతావరణ మార్పులకు కారణమయ్యే ఎల్నినో వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయని, దీని ప్రభావం ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు మధ్యకాలంలో ఎల్నినో ఏర్పడేందుకు 80% అవకాశాలున్నాయని, ఇది నవంబర్ వరకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ సంస్థ తెలియజేసింది. వాతావరణంలో మార్పుల కారణంగా దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మరోవైపు గురువారం నాటికి కేరళలో నైరుతి ఋతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. 4వ తేదీ నుంచి నైరుతి ఋతుపవనాలు లక్షద్వీప్ సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కేరళ, తమిళనాడు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాలకు మరింత ముందుకు సాగేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. విశేషాలు మరొకసారి. ప్రభుత్వ స్కాలర్షిప్లు గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్యకు అవకాశాలు కల్పించి వారి జీవితాన్ని మార్చివేశాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశంలో వైద్య సేవలకు సంబంధించిన విధానంలో కీలక మార్పులు వచ్చాయని, చికిత్సపైనే కాక నివారణ, పునరావాసంపై కూడా దృష్టి సారిస్తున్నామని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా చెప్పారు. కారుణ్య నియామకాలకు వివాహితులైన కుమార్తెలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎల్నినో వాతావరణ వ్యవస్థ ఏర్పడుతోందని, దీనివల్ల ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు వస్తాయని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:15 దాటి 20 సెకండ్లు అయింది. ఆరోగ్య జీవనం, పంచకర్మ చికిత్స ఈ అంశం గురించి సీనియర్ ఆయుర్వేద కన్సల్టెంట్ డాక్టర్ జీకే రెడ్డి గారితో పరిచయం విందాం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన పంచకర్మ చికిత్స, ఈ విషయం గురించి మాట్లాడడానికి, ఆసక్తికరమైన విషయాలు తెలియజేయడానికి ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ జీకే రెడ్డి గారు మన స్టూడియోస్ కి వచ్చేసారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ జీకే రెడ్డి గారు.
1: నమస్తే అండి.
0: మనము సర్వసాధారణంగా గమనిస్తుంటామండి, పంచకర్మ చికిత్స అని అక్కడక్కడ బోర్డులుంటే వాటిని ఒక మసాజ్ సెంటర్ అను, లేకపోతే కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు వస్తే మర్దన చేయించుకుంటారనే ఒక భావనలో ఉంటాం. ఇంతకు పంచకర్మ చికిత్స అంటే కేవలం మసాజేనా?
1: మీరు అన్నది 100%

0: కరెక్ట్ అండి. యూజువల్గా ఇప్పుడు చూస్తున్నట్లయితే చాలా మందికి మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ కూడా ఫస్ట్ ప్రధానంగా అడిగేది మీకు పంచకర్మ చికిత్స అవసరం అవుతుందని చెప్తే ఫస్ట్ వచ్చే క్వశ్చన్ మా దగ్గర పంచకర్మ అంటే మసాజ్ చేయడమే కదా అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో పంచకర్మ అనేది మనకి అక్కడ పేరులోనే ఉంది, పంచ కర్మ. పంచ మీన్స్ ఫైవ్, ఐదు. అట్లాగే కర్మ మీన్స్ థెరపీస్, చికిత్సా విధానాలు. ఐదు రకాల చికిత్సా విధానాలు, అది కూడా శరీరంలో ఉన్న మలినాలని బయటికి పంపించే దానికోసం చేసే చికిత్సా విధానాలు. మనకి వాడుకగా డీటాక్సిఫికేషన్ ట్రీట్మెంట్స్ అని, పెంటాబయోథెరపీ అని చాలా రకాల పదాలతో వాడుతూ ఉంటుంది.
1: మామూలుగా ప్రకృతి చికిత్సలో, ఆయుర్వేద చికిత్సలో ఒక మాట అంటుంటే వింటామండి, న్యూట్రిషన్ ఈజ్ ఇంపార్టెంట్ బట్ మోర్ దెన్ న్యూట్రిషన్ ఎలిమినేషన్ ఈజ్ ఇంపార్టెంట్.
0: 100%
1: అంటే పోషణకు తీసుకోవాల్సిన ఆహారంతో పాటు బాడీలో ఉండే టాక్సిన్స్ ని బయటకు పంపించే విధానం కూడా చాలా ఇంపార్టెంట్ అండి.
0: అవును, ఖచ్చితంగా అండి.
1: సో ఈ పంచకర్మ చికిత్సలో అలా డీటాక్సిఫికేషన్ చేసే అవకాశం ఉందంటారా?
0: ఖచ్చితంగా ఉంటుంది. అది ఎలా, ఈ పంచకర్మ చికిత్సలో ఫస్ట్ ప్రధానంగా ఆ ఐదు రకాల చికిత్సా విధానాల్లో వమన కర్మ, విరేచన కర్మ, వస్తికర్మ, నస్యకర్మ, రక్తమోక్షణం, ఇట్లా ఐదు రకాల చికిత్సా విధానాలు ఉంటాయి. ఆ వస్తి కర్మలో కూడా మనకి అనువాసన వస్తి, నిరూహ వస్తి అని చెప్తూ ఉంటాం. అంటే వస్తి అంటే ఎనిమా, వాడుకగా అర్థం కావడానికి చెప్తున్నాను, ఎనిమా ఇవ్వడం. సో ఈ ప్రధానంగా వమన కర్మ, ఈ విరేచన కర్మ, ఈ ఐదు రకాల చికిత్సా విధానం ప్రతి ఒక్క పేషెంట్ కి ఈ ఐదు రకాల అవసరం ఉండదు. సో ఆయుర్వేదం ఏం చెప్తుందంటే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని ఆరోగ్యంగా ఉంచడం కోసం, అట్లాగే రోగగ్రస్తుల్ని వ్యాధుల నుంచి బయటకు తీసుకురావడం కోసం చేసే చికిత్సా విధానాలే ఈ పంచకర్మ చికిత్సా విధానాలు.
1: ఈ పంచకర్మ చికిత్సా విధానంలో ప్రివెంటివ్ ట్రీట్మెంట్ ఉంటుంది, అలాగే క్యూరేటివ్ ట్రీట్మెంట్
0: ఉంటుంది. ఇక్కడ ఒక విషయం గమనించాలి, ముఖ్యంగా మనకి మన జీవన విధానం తీసుకున్నట్లయితే ఋతువుల పరంగా, ఋతువులు మారుతున్న క్రమంలో మన ఆహార అలవాట్లు కూడా మారిపోతూ ఉంటాయి. అదే ఆయుర్వేదం, మన జీవితంలోనే ఆయుర్వేదం మిళితమైపోయి ఉన్నది. అంటే సీజనల్ గా వచ్చే వ్యాధులు బారిన పడకుండా మన ఆహారం నిదానంగా మార్పు చెందుతూ వస్తుంది. ఋతువులు, సపోజ్ చలికాలంలో ఒక విధమైన ఆహారం తీసుకుంటాం, వర్షాకాలంలో ఒక విధమైన ఆహారం తీసుకుంటాం, అట్లాగే ఎండాకాలం వచ్చేసరికి గ్రీష్మ ఋతువులో ఒక విధమైన ఆహారం తీసుకుంటాం.
1: సాధారణంగా మనము పల్లెటూర్లలో కూడా చూస్తుంటాం డాక్టర్ గారు, ఎండాకాలం రాగానే మొదలయ్యే సమయంలోనే చలో చేసే పదార్థాలను ఇవ్వడము, అలాగే చలికాలం మొదలయ్యేటప్పుడు అంటే శరీరంలో ఉష్ణాన్ని కలిగించే పదార్థాలతో మొదలు పెడుతుంటారు. అది అంటే జీవన విధానంలోనే ఒక భాగంగా ఉంది ఆయుర్వేదం. పంచకర్మల గురించి వివరించండి, ఐదు చికిత్సలు చెప్పారు కదండి.
0: మనం ఋతువుల గురించి అనుకున్నప్పుడు ఈ ఋతువుల్లో ఏమవుతుందంటే ఈ ఆరు ఋతువులు కూడా ఋతువులు మారే క్రమంలో ఋతు సంధి అంటాం. ఋతువుకి ఋతువుకి మధ్యలో ఉండే సంధికాలం అంటాం. అంటే జరిగే ఋతువు లాస్ట్ 7 రోజులు, రాబోయే ఋతువు మొదటి 7 రోజులు. ఈ 15 రోజుల్ని మనం ఋతు సంధి అంటాం.
1: ట్రాన్సిషన్ పీరియడ్,
0: ఈ సంధికాలంలోనే వ్యాధులు బారిన పడుతూ ఉంటారు. సడన్ గా ఆహారంలో మార్పులు, సమూలంగా మార్పులు రావడం, ఋతువుల్లో మార్పు జరగడం, దాంతో శరీరగతంగా రుగ్మతలు బారిన పడడం జరుగుతూ ఉంటుంది.
1: మామూలుగా డాక్టర్ సీజన్ కూడా అంటారు ఆ టైంలో, అందరూ డాక్టర్ల దగ్గరికి వెళ్ళిపోవడం, జలుబులు దగ్గులు రావడం జరుగుతుంటుంది.
0: ఇప్పుడు ఈ ప్రస్తావన తీసుకురావడానికి కారణం ఏంటంటే మీరు అడిగిన ఈ పంచకర్మ విధానాలకి ఈ ఋతువులకి చాలా ఎక్కువ దగ్గర సంబంధం ఉందన్నమాట. అట్లాగే వమనం తీసుకుంటాం, వమన కర్మ అంటాం. వమనం అంటే మనకి వాడుకగా వాంతి అవడం కోసం ఇచ్చే ఔషధం. అంటే శరీరగతంగా ఉన్న మలినాలని అన్నిటినీ కూడా ఆమాశయానికి అంటే కడుపులోకి, స్టమక్ లోకి తీసుకొచ్చి మొత్తాన్ని కూడా బయటికి ఎక్స్పెల్ చేసే విధానాన్ని మనం వమన కర్మ అంటాం. ఈ వమన కర్మ గాని ఈ ఐదు రకాల పంచకర్మ విధానాల్లో ప్రధానంగా వీటిని ప్రధాన కర్మలు అని చెప్పి, వీటికి పూర్వకర్మలు, పాశ్చాత్య కర్మలు అని మళ్ళా సపోర్టివ్ ప్యాలియేటివ్ థెరపీస్ కూడా ఉంటాయి. ప్రత్యేకంగా మనకి ఈ వమన కర్మ తీసుకున్నట్టయితే ఒక సర్జరీ ఏ విధంగా అయితే చేస్తారు, సర్జరీ చేయడానికి పేషెంట్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు, ప్రీ సర్జికల్ ప్రొసీజర్స్, సర్జికల్ ప్రొసీజర్స్, పోస్ట్ సర్జికల్ ప్రొసీజర్స్, అదే విధంగా ఈ పంచకర్మ విధానాలు కూడా అంతే ప్రాముఖ్యతతో, అంతే జాగ్రత్తగా పేషెంట్ యొక్క దేహ ప్రకృతి, వ్యాధి తీవ్రత, వ్యాధి లక్షణాలు, శరీర బలము, వీటన్నిటిని పరిగణలో తీసుకుని వమన ఔషధం ఎట్లా ఇవ్వాలి, ఎన్ని రోజులు ఇవ్వాలి, ఇవన్నీ కూడా మనం నిర్ణయం చేయడం జరుగుతూ ఉంటుంది.
1: అంటే ప్రిపేర్ చేస్తారు.
0: అవును,
1: తర్వాత ప్రక్రియ కోసం మెయిన్ ట్రీట్మెంట్ ఏదైతే అనుకున్నామో దానికోసం ముందే ప్రిపరేషన్ చేస్తారు.
0: వీటిలో ప్రధానంగా తీసుకున్నట్టు మనకి ఈ వమనం, ఒక పేషెంట్ ని మనం సెలెక్ట్ చేసిన తర్వాత ఆ పేషెంట్ కి వమనం చేయాలి అనేది చూసుకున్నట్లయితే మనం ఆ వమనం చేయడానికి పూర్వం మనం అగ్నిదీప్తి అంటాం. అంటే దేహంలో మనకి జీర్ణం కావడానికి ఉపయోగపడే ఎంజైమ్స్ ని స్టిమ్యులేట్ చేసే విధంగా ఔషధాలు ఉంటాయి. అంటే సపోజ్ మనకి ఇప్పుడు వారుకుగా అర్థం కావడానికి చెప్తున్నాను, జీర్ణ రసాయనాలు ముఖ్యంగా ఆమాశయంలో రిలీజ్ అయ్యే కానివ్వండి, అట్లాగే మనకి లివర్ ద్వారా వచ్చే ఎంజైమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రాపర్ గా జీర్ణం కావడానికి ఉపయోగపడే ఎంజైమ్స్ ని స్టిమ్యులేట్ చేసే విధంగా ఔషధాలు ఉంటాయి. వీటిని దీపన పాచన అంటాం. దీపనం అంటే అగ్నిదీప్తి. అగ్ని అంటే నథింగ్ బట్ ఫైర్, డైజెస్టివ్ ఫైర్ అంటాం. జీర్ణం కావడానికి ఉపయోగపడే ఎంజైమ్స్ ని స్టిమ్యులేట్ చేసే విధంగా ఇచ్చే ఔషధాలు. వీటిని ఇవ్వడం వల్ల వాళ్ళకి ఆకలి బాగా పెరుగుతుంది, ఇచ్చిన ఔషధం బాగా పూర్తిగా జీర్ణం అవడం. పాచనం అంటే వంట పట్టడం, అంటే జీర్ణమైన పదార్థం మంచిగా శరీరానికి వంట పట్టే విధంగా చేసే ఔషధాలు కొన్ని ఉన్నాయి. దీపన పచ్చిన ఔషధాలు ఒక 3 డేస్ కానీ 5 డేస్ కానీ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ శరీర స్థితిగతిని బట్టి. ఆ తర్వాత ప్రధానంగా మనకి స్నేహపానం అని ఉంటుంది. స్నేహపానం అంటే ఘృతం కానివ్వండి, తైలం కానివ్వండి, నెయ్యి కానీ, ఆయిల్ కానీ, మెడికేటెడ్ ప్రిపరేషన్స్ వాళ్ళ వ్యాధిని బట్టి ఆ ఔషధ నిర్ణయం చేస్తూ ఉంటాం. ఈ ఘృతపానం స్నేహపానం అనేది మనం 5 రోజుల నుంచి 7 రోజుల వరకు ఇస్తూ ఉంటాం. అంటే సమ్యక్ స్నిగ్ధ లక్షణాలు అంటాం. ఇక్కడ ఏమవుతుందంటే మనం ఏదైతే ఘృతపానం రెగ్యులర్ గా ఇస్తూ పోతామో అది ఒక్కొక్క వైద్యుడు సరళి ఒక్కొక్క విధంగా ఉంటూ ఉంటుంది. కొంతమంది ఆరోహణ క్రమంలో, కొంతమంది అవరోహణ క్రమంలో పెంచుకోవడం తగ్గించడం చేస్తూ ఉంటారు. అది డోస్ అనేది
1: పేషెంట్
0: అవసరరీత్యా అది డోస్ అనేది ఫస్ట్ డే 30 ml, సెకండ్ డే 60 ml, 90 ml, ఈ విధంగా ఆ ఘృతపానం రోజు పరగడుపుతోటి ఉదయాన్నే పరగడుపుతోటి ఈ ఘృతపానం 5 నుంచి 7 రోజులు ఇవ్వడం జరుగుతుంది. అది ఎప్పుడు ఆపాలి అంటే పేషెంట్ సమ్యక్ స్నిగ్ధ లక్షణాలని ఒక ఇది ఉంటుంది. అంటే స్నిగ్ధ లక్షణం అంటే ఆయిలేషన్ ఏదైతే మనం చేస్తున్నామో ఈ శరీరంలో ప్రతి ధాతువులోకి ఈ ఔషధం నిండిపోయి ఉండాలి. అంటే స్కిన్ మీద మనం గోరుతోటి ఇట్లా ఒక లైన్ లాగా గీరినట్లయితే లైన్ పడకుండా ఆయిల్ ఉన్నప్పుడు శరీరగతంగా ఆయిలేషన్ ఉన్నట్లయితే అక్కడ ఏ విధంగా కూడా మరక కనిపించదు స్కిన్ మీద. సో అవి టెస్ట్ చేసే విధానం. సో ఆ విధంగా సమ్యక్ స్నిగ్ధ లక్షణాలు వచ్చిన తర్వాత ఒకరోజు అభ్యంగనం ఇస్తాం, విలోమ అభ్యంగనం అంటాం. అంటే శరీరగతంగా ఉన్న టాక్సిన్స్ దోషాలు అన్నింటినీ కూడా మన లింఫాటిక్ డ్రైనేజ్ అంటాం, దాని ద్వారా మనకి పూర్తిగా టాక్సిన్స్ అన్ని ఒక దానికి వే పాతిస్తూ మసాజ్ చేయడం జరుగుతుంది. సో అభ్యంగనం అంటాం. సో ఇది ఇచ్చిన తర్వాత మరునాడు వమనం చేస్తాం జరుగుతుంది. వమనం ఔషధం ఇస్తాం. అంటే దానికి వమనం చేయడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంటుంది. సూర్యోదయం కంటే ముందే దానికి ప్రక్రియ అంతా కూడా మొదలవ్వాలి. ఉదయాన్నే మళ్ళీ అభ్యంగనం ఇస్తాం పేషెంట్ కి. ఆ తర్వాత ఒక 2 లీటర్స్ మిల్క్ తాగించడం, కొన్ని ఔషధాలు అవి ఇవ్వడం, ఆ తర్వాత ఫైనల్ గా వమన ఔషధం ఇస్తాం. ఈ వమన ఔషధం ఇచ్చిన తర్వాత పేషెంట్ కి వామిటింగ్స్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఏదైతే టాక్సిన్స్ అన్ని కలెక్ట్ అయి ఉంటాయో అవన్నీ కూడా ఫ్లై మొత్తం బయటకే వచ్చేస్తుంది టాక్సిన్స్. మనం దానిలో ఆ టాక్సిన్స్ కూడా క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. వమనం అయిపోయిన తర్వాత పేషెంట్ కి ఆ వమన ఏదైతే కంటెంట్ ఉంటుందో దానిలో క్లియర్ గా పేషెంట్ శరీరగతంగా ఉన్న కఫానికి సంబంధించిన మొత్తం కూడా బయటకు వచ్చేయడం, దానిలో క్లాట్స్ లాగా కనిపించడం క్లియర్ గా కనిపిస్తుంది మనకి.
1: తర్వాత విరేచనం.
0: విరేచనం ఇప్పుడు ఇవి సీక్వెన్స్ గా చేసుకునే పని అయితే మనకి ఈ పంచకర్మలు ఒకరికే కంటిన్యూ చేసుకోవాలి అనుకునే పని అయితే ఈ వమనం అయిపోయిన తర్వాత మళ్ళీ సంసర్జన కర్మ అంటాం. అంటే డైటరీ రెజిమెన్ ఎప్పుడైతే ఈ వమనం అయిందో దేహంలో మనకి శరీరగతంగా ఉన్న ఎంజైమ్స్ అన్ని కూడా ఫ్లష్ అవుట్ అయిపోతాయి. అంటే పర్టికులర్ గా జీర్ణ రసాయనాలు అన్ని కూడా ఒక్కసారి జీరో అయిపోతాయి. వాళ్ళకి ఆకలి అనేది ఉండదు. ఒక 2-3 డేస్ వరకు ఆకలి అనేది ఉండడం జరగదు. సో మళ్ళా అగ్నిదీప్తి చేసేదానికోసం చాలా తక్కువ మోతాదులో ఆహారం ఇస్తూ నిదానంగా అగ్నిదీప్తి చేసే విధంగా చేసుకుని 3 రోజుల తర్వాత మళ్ళీ విరేచన ప్రక్రియ చేసుకోవచ్చు. ఆ విరేచనానికి కూడా ముందు ఒక్కొక్కరు డైరెక్ట్ గా మన పేషెంట్ కండిషన్ బట్టి డైరెక్ట్ గా విరేచనానికి ఇస్తూ ఉంటాం. కొంతమందికి మళ్ళా కూడా ఒక 3-5 డేస్ మళ్ళీ స్నేహపానం ఇచ్చి మళ్ళీ పూర్తి స్థాయిలో విరేచనం చేయడం జరుగుతూ ఉంటుంది.
1: తర్వాత
0: వస్తికర్మలు ఉంటాయి. సో విరేచనం అయిన తర్వాత మళ్ళీ సేమ్ ఏదైతే వమనంలో మనం పాశ్చాత్కర్మలో మనం ఆహార అలవాట్లు డైటరీ రెజిమెంట్ ఉంటుందో విరేచన కర్మ తర్వాత కూడా మళ్ళీ ఒక 3 డేస్ డైటరీ ఇస్తాం. ఈ విరేచన కర్మ ఏమవుతుందంటే మనం ఏదైతే ఔషధం ఇస్తామో ఔషధం ఇచ్చిన తర్వాత ఒక 10-12 మోషన్స్ అవుతాయి. అది కూడా స్పాన్ ఆఫ్ 2 అవర్స్ లోనే అయిపోతుంది. మళ్ళీ రోజంతా అయిపోవడం, వీక్ అయిపోవడం, నీరసం అవ్వడం అటువంటివి ఏమి జరగవు. అది అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఆహార అలవాట్లు అయి చెప్తాం. అది జరిగిన తర్వాత మళ్ళీ వస్తికర్మకి ప్రిపేర్ చేసుకుంటాం పేషెంట్స్ ని.
1: ఎనిమా పద్ధతి
0: కూడా స్నేహవస్తి, తక్రవస్తి, ఇవి డిఫరెంట్ గా ఉంటాయి. కషాయ వస్తి అని, అంటే నిరోహ వస్తి అని చెప్తాం. సో ఈ వస్తికర్మలు వాళ్ళ యొక్క స్థితిగతి, అంటే వాళ్ళ యొక్క వ్యాధి తీవ్రతను బట్టి, వ్యాధి లక్షణాలను బట్టి, శరీరం యొక్క కండిషన్స్ బట్టి మనం ఏ ఔషధం అంటే ఏ వస్తులు ఎన్ని చేయాలి అనేది నిర్ణయం చేస్తూ ఉంటాం. వీటిలో మళ్ళీ వస్తికర్మల్లో యోగ వస్తి అని, కర్మ వస్తి అని, కాలవస్తి అని, అంటే అవి చేసే సమయం ఎన్ని రోజులు చేయాలి అనే దాని మీద ఆధారపడి ఈ వస్తులు ఉంటూ ఉంటాయి. వీటిలో ప్రధానంగా మాత్రావస్తి అంటే తైల వస్తి, 100 ml మెడికేటెడ్ ఆయిల్ గానీ ఘీ గానీ యానల్ రూట్ నుంచి మలద్వారం ద్వారా ఇన్ఫిల్ట్రేట్ చేయడం వల్ల ఇట్ విల్ గెట్ అబ్జర్బ్. అట్లాగే మనకి ఇట్ విల్ ఫ్లష్ అవుట్ ద టాక్సిన్స్ ఫ్రమ్ ద గట్ ద్వారా మనకి టాక్సిన్స్ అన్నింటిని కూడా బయటకు పంపించే విధానంలో ఇది వస్తికర్మ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వాతగత వ్యాధులు, తీవ్రంగా వాత వ్యాధులతో బాధపడే వారికి ఈ వస్తి చికిత్సలు అనేది ప్రధానంగా ఉపయోగపడుతుంది. పక్వాశయగత వాతం ఉంటుంది. సో వీళ్ళకి ఈ వస్తికర్మల్లో ప్రధానంగా యోగ వస్తి తీసుకున్నట్లయితే మనకి 8 రోజుల చికిత్సా విధానం ఉంటుంది. ఈ 8 రోజుల్లో ఒక 3 రోజులు కషాయవస్తి అంటాం. కొన్ని రకాల ఔషధ మూలికల్ని మరిగించి వాటి నుంచి వచ్చిన డికాక్షన్స్ తోటి ఎనిమా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అట్లాగే తైలవస్తి అని ఉంటుంది. 5 తైలవస్తులు, 3 కషాయవస్తులు ఆల్టర్నేట్ డేస్ గా ఇవ్వడం జరుగుతుంది. ఇది యోగ వస్తి. అట్లాగే కాలవస్తి అని ఉంటుంది, కర్మవస్తి అని ఉంటుంది. అంటే చేసే రోజులు ఇవి 8 రోజులు ఎట్లయితే ఉన్నాయి అట్లాగే 15 రోజులు, 30 రోజులు వాళ్ళ యొక్క స్థితిని బట్టి మనం ఆ రోజులు పెంచుకుంటూ వెళ్తూ ఉంటాం. దీన్ని వస్తికర్మ అని చెప్తూ ఉంటాం. వస్తికర్మ తర్వాత కూడా మళ్ళీ మనం వాళ్ళకి డైటరీ ప్లాన్ అది ఇస్తూ ఉంటాం. ఆ తర్వాత ఈ రక్తమోక్షణం, ఫైనల్ గా మనం నస్యకర్మ అంటాం. నస్యకర్మలో చేసేది మనకి శిరోగత వ్యాధులు, ఊర్ధ్వ జత్రుగత వ్యాధులు అంటాం. అంటే నెక్ పైన ఉన్న శిరోగత వ్యాధులు ఏవైతే ఉన్నాయో ఈ శిరోగత వ్యాధుల్లో, అట్లాగే బ్రెయిన్ కి సంబంధించిన సమస్యల్లో కానివ్వండి, మన మెయిన్ వాత వ్యాధుల్లో ప్రధానంగా తీసుకున్నట్లయితే ఆర్ధిత వాతం అంటాం. ఆర్ధిత వాతం అంటే ఫేషియల్ పాల్సీ, అట్లాగే అపబాహుకం అంటాం, ఫ్రోజన్ షోల్డర్, అట్లాగే సైనసైటిస్, ఐకి సంబంధించిన వ్యాధులు కానివ్వండి, థైరాయిడ్ సమస్యలు కానివ్వండి,
1: మైగ్రేన్,
0: పక్షవాతం కానివ్వండి, పక్షగత వాతం అంటాం. సో ఇయర్ సంబంధించిన డిసీజెస్ వీటిలో ప్రధానంగా నస్యకర్మ భాగం,
1: మైగ్రేన్,
0: పార్శ్వ నొప్పి అంటాం. వీటన్నిటిలో కూడా మనకి నస్యకర్మ బాగా సహాయపడుతుంది. నస్యకర్మల్లో కూడా వాటిలో నస్యాలు కూడా చాలా రకాలుగా చేస్తూ ఉంటాం. వాటిలో తైలం కానీ ఘృతం కానీ కొన్ని పౌడర్స్ ఇస్తుంటాం, ప్రధమ నస్యం అంటాం. నస్యాల్లో కూడా ఔషధ నిర్ణయం అనేది ఒక వైద్యుడు చేయడం జరుగుతూ ఉంటుంది సమస్యను బట్టి. అవి ఏంటంటే నస్యకర్మ అనేది యూజువల్ గా 7 to 10 days వాళ్ళ వ్యాధి తీవ్రతను బట్టి అడ్వైజ్ చేస్తూ ఉంటాం. సో ఈ నస్యకర్మ, ఇంకోటి ఫైనల్ గా మనకి రక్తమోక్షణం ఏదైతే ఉందో, రక్తమోక్షణం అనేది పర్టికులర్ కొన్ని పర్టికులర్ వ్యాధుల్లోనే ఇస్తాము. ఇది జలవు కవచరణ అనేది ప్రధానంగా ఇస్తూ ఉంటాం. జలగను అప్లై చేసి ఎక్కడైతే దుష్టగత సిరలు ఉంటాయో వాటి మీద మనం ఈ జలగను అప్లై చేయడం వల్ల జలగ లాలాజలంలో న్యాచురల్ హెపరిన్ ఉంటుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి థ్రాంబోజ్డ్ కండిషన్స్ ఉంటాయి, వెయిన్స్ లోపల క్లాట్స్ వచ్చి బ్లడ్ సప్లై ఆగిపోవడం, సడన్ గా కాళ్ళలో రక్త ప్రసరణ ఆగిపోయి కాళ్ళు పూర్తిగా లావుగా అవడం కానివ్వండి, లేకుంటే చర్మగతంగా వచ్చే సమస్యలు, పూర్తిగా వాళ్ళకి ఈ దురదలు ఇవన్నీ వచ్చేసి స్కిన్ అంతా పిగ్మెంటేషన్ వచ్చేసి కలర్ మారిపోయి రంగు మారిపోయి కనిపిస్తూ ఉంటాయి. ఇవి వెరికోజ్ వెయిన్స్ లో కావచ్చు, లేకుంటే థ్రాంబోజ్ కండిషన్స్ లో కావచ్చు. వాటిలో మనకి ఎప్పుడైతే ఈ జలగలు అప్లై చేస్తామో అక్కడ రక్త ప్రసరణ మంచిగా జరుగుతుంది, థ్రాంబోజ్ కండిషన్స్ పోతాయి, క్యాపిలరీ సర్క్యులేషన్ జలగ లాలాజలంలో ఉన్న న్యాచురల్ హెపారిన్ అనేది అక్కడ స్ప్రెడ్ అవడం వల్ల సబ్క్యూటేనియస్ వెయిన్స్ లో గానీ ఆర్టరీస్ లో అక్కడ మొత్తం న్యాచురల్ గా అక్కడ రక్త ప్రసరణ బాగా జరగడం వల్ల ఆక్సిజనేటెడ్ బ్లడ్ మంచిగా అందడం వల్ల అక్కడ రంగు మారుతుంది, అక్కడ ఉన్న వ్యాధి లక్షణాల తీవ్రత కూడా పూర్తిగా తగ్గిపోతూ ఉంటుంది. రక్తమోక్షణం అనేది 2-3 రకాలుగా చేస్తుంటాం. ఎక్స్టర్నల్ గా చేసే ఇన్సిషన్స్ చేస్తూ ఉంటాం కొన్ని కండిషన్స్ లో, కొన్ని కండిషన్స్ లో జలక ఉచారణ చేస్తూ ఉంటాం.
1: డాక్టర్ జీకే రెడ్డి గారు, ఈ పంచకర్మ చికిత్స వ్యాధిని అనుసరించి మన ఆరోగ్యాన్ని అనుసరించి డాక్టర్ గారు ఒక నిష్ణాతులైన ఒక ఆయుర్వేద వైద్యులు నిర్ణయిస్తారు. అయితే ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఇలాంటి పంచకర్మ చికిత్స చేసేటప్పుడు, అంటే నిత్య ఆహార విహారాల్లో ఏ రకమైన జాగ్రత్తలు పాటించాలి?
0: ఫస్ట్ ఆయుర్వేదం ముందు చెప్పేది మనకి మీరు అడిగిన ఆహారం విహారం చాలా ముఖ్యం, ప్రాముఖ్యత సంతరించుకుంటుంది ఆయుర్వేద చికిత్స విధానంలో. ఇక్కడ ఇంకొక అపోహం ఏమవుతుందంటే ఆయుర్వేదం అనగానే అందరూ ఫస్ట్ మాట్లాడే మాట మనకి పచ్చని చెప్తారు, ఆయుర్వేదం అనగానే పచ్చని చెప్తారు అనే మాట ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది. కానీ మేము చెప్పేది ఏంటంటే ఆయుర్వేదం ఫస్ట్ ఆహారంతో వైద్యం చేస్తుంది, తర్వాతనే ఔషధ నిర్ణయం చేస్తుంది. అంటే ఈ వ్యాధి కారకాలు ఏవైతే ఉన్నాయో, కాజిటివ్ ఫ్యాక్టర్స్ అంటాం, మనం సఫర్ అవుతున్నా మనం లక్షణాలకు గురవుతున్న వ్యాధి కారణాలు ఏవైతే ఉన్నాయో, ఆ వ్యాధి రావడానికి ఉపయోగ ప్రోద్బలం చేసిన కారణాలు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ వాటిని అరికట్టడం కోసమే ఆహారం కానీ విహారం కానీ చెప్తూ ఉంటాం, దాన్నే పథ్యం అని చెప్తూ ఉంటాం. ఫస్ట్ పథ్యం చేయడం వల్ల సగం వ్యాధి లక్షణాలు తగ్గిపోవడం జరుగుతుంది. తర్వాత ఔషధ నిర్ణయం చేసిన తర్వాత ఏవైతే ఔషధాలు వేసుకుంటామో ఔషధాలతోటి వ్యాధి లక్షణాల నుంచి వ్యాధి సంబంధించిన మూలాల నుంచి పూర్తిగా వ్యాధి బారి నుంచి బయటకు పడడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. దానివల్లే మనం ఫస్ట్ ఆహారము, తర్వాత రోజువారీ రెజిమెన్. ఇప్పుడు మనకి పంచకర్మంలో ప్రధానంగా రెజిమెన్ చూసుకున్నట్లయితే మనకి రాత్రులు ఎక్కువ మేల్కోవద్దు, ఆహార అలవాట్లు సక్రమంగా ఉండాలంటే సమయం ప్రకారం ఆహారం తీసుకోవాలి. ఎర్లీ డిన్నర్ ఎర్లీ బెడ్ అని చెప్తాం, అట్లాగే ఎర్లీ రేజ్ ఉదయాన్నే ఎర్లీగా లేవడం, ఫిజికల్ యాక్టివిటీ చేయడం, రెగ్యులర్ గా ఇది చేయడం, అట్లాగే ఇప్పుడున్న జీవన శైలి ప్రకారం ఎక్కువ రాత్రులు మేల్కొని టీవీ చూడడం, మొబైల్ ఆపరేట్ చేయడం, ఇటువంటి ఆధునికంగా ఉన్న పద్ధతులు చాలా వరకు దూరంగా చేసి ఎక్కువ శబ్దాలు వినడం కానీ, ఎక్కువ గాలికి ప్రయాణాలు చేయడం కానీ, చల్లగాలికి ఎక్స్పోజ్ అవ్వడం కానివ్వండి, ఇటువంటి లేకుండా తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే ఏమైనా చెవుల్లో దూది పెట్టు, ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ పంచకర్మ విధానం పూర్తి స్థాయిలో మనం పూర్వం మన ఋషులు ఆచార్యులు చెప్పిన విధానం పంచకర్మలు పూర్తిగా ఆరోగ్యగ్రస్తులకు పూర్తిగా చేయాలి అంటే 6 months సమయం చెప్పారు వాళ్ళు పూర్తిగా. కానీ ఇప్పుడున్న ఆధునిక కాలం, ఇప్పుడున్న ఆధునిక ప్రయాణాలు, వాళ్ళకున్న డైలీ స్కెడ్యూల్ ప్రకారం చూసినట్టయితే మేము వాటిని వాళ్ళ శరీరగత స్థితిని వాటిని పెట్టి మనం 28 days నుంచి ఒక 30 days లోపల పూర్తిగా పంచకర్మలన్నీ కూడా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ ఆరోగ్యం కాపాడుకోవడం కోసం నేచురల్ పద్ధతిలో ఈ పంచకర్మ విధానాలు అన్ని అవలంబించినట్టయితే మనకి సీజనల్ గా దేహం మీద పడే ప్రభావాలు రాకుండా, సీజనల్ గా వచ్చే వ్యాధులు బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండడానికి ఈ పద్ధతులన్నీ కూడా ఉపయోగపడుతుంది.
1: ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది,
0: ఖచ్చితంగా ఉంటుందండి. ఇమ్యూనలాజికల్ ఎప్పుడైతే మన ఎంజైమ్స్ అన్ని స్టిమ్యులేట్ అయ్యి అగ్ని అంటాం, మనం ఒక ఆహారం మన రైస్ వండడానికి ఏ విధంగా అయితే కింద నిప్పు పెట్టి అది పెట్టినప్పుడు రైస్ గా మారి పూర్తిగా అన్నం మారుతుందో అదే విధంగా శరీరంలో ఏవైతే మనం ఈ పంచకర్మ విధానం ద్వారా దోషాలన్నీ సమూలంగా ఎవ్రీ సెల్ మైన్యూట్ సెల్ లో ఉన్న టాక్సిన్స్ ని మూలం నుంచి తీసుకుని బయటకు నెట్టే విధంగా చేసే చికిత్సా విధానాలు ఈ పంచకర్మ చేసుకోవడం వల్ల శరీరగతంగా ఉన్న ఎంజైమ్స్ అన్ని కూడా స్టిమ్యులేట్ అవుతాయి, వాటికి సంబంధించినవన్నీ కూడా మంచి యాక్టివ్ గా తయారవుతాయి, ఇమ్యూనలాజికల్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా T4 cells T3 cells అన్ని కూడా యాక్టివ్ గా తయారవుతాయి.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు, నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ అండి, నమస్తే.

ఇంతవరకు ఆరోగ్య జీవనం కార్యక్రమంలో పంచకర్మ చికిత్స ఈ అంశం గురించి సీనియర్ ఆయుర్వేద కన్సల్టెంట్ డాక్టర్ జీకే రెడ్డి గారితో పరిచయం విన్నారు పరిచయకర్త

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: ఈ రోజు ఉదయం 9:15 ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో ఇన్సూరెన్స్ ప్రాధాన్యత, బీమా రకాలు, అవగాహన ఈ అంశం గురించి చార్టర్డ్ అకౌంటెంట్ గరికపాటి అరవింద గారితో పరిచయం వింటారు. ఈ ఉదయం 9:15 ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం

ఈ ఉదయం 9:15 ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం

जनरंजनी श्रोतल को सिनी गीतल कार्यक्रम के स्वागतम। జనరంజని అంటే ఎంతో ఇష్టం, ఆ పాత మధురాలంటే ఇంకా ఇష్టం. పాత పాటలు వినాలి అంటే జనరంజని మాత్రమే వినాలి అంటూ మెసేజ్ చేస్తున్నారు మంచి పాట కోసం. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చిన్నతుమ్ముల గ్రామం నుండి శివకోటి శేఖర్, వరలక్ష్మి, వైష్ణవి, సుధీర్, మహాలక్ష్మి, ఐశ్వర్య మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించగలరు అంటూ కృష్ణ జిల్లా పెడన నుండి అప్పలరాజు గారు, ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు మంచి పాట కోసం జనరంజనికి మెసేజ్ చేశాం, మా పేరు చదివి పాటను వినిపించండి అంటూ అంబర్పేట నుంచి గుండు అంబదాసు, సాయి ప్రకాష్, అనిల్ కుమార్, సంధ్యారాణి ఎస్వి, అలాగే జనరంజనిలో ఆపాత మధురాలు వినాలంటే మాకెంతో ఇష్టం అంటూ మెసేజ్ చేశారు. కూకట్పల్లి నుంచి సాహితీ, సుకుమార్, ఇంకా సౌందర్య అందరికోసం వచ్చేస్తుంది రాముడు భీముడు చిత్రం కోసం ఘంటసాల సుశీల ఆల్పించిన గీతం, శ్రీశ్రీ రచన, పెండ్యాల సంగీతం.

0: నెహ్రూ అమ్మా చూడు నెల కొల్పు రోజు ఆ రోజు దూరం లేదు రంగయ్యో అదిగో చూడు రేపే నేను చిన్నయ్యో
1: భలే భలే బాగా చెప్పావు కానీ అందుకు మనమేం చెయ్యాలో అది కూడా నువ్వే చెప్పు
0: అందరి కోసం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: 7:39 దాటి 50 సెకండ్లైంది. జనరంజని శ్రోతలు కోరిన సినీగీతాలు వింటున్నారు. శ్రోతలు, కీసర మండలం గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్, మలేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవానీ, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్ బృంద, చిన్నమంతుల, ఇంకా ఏదైనా మంచి పాట మా కోసం వినిపించండి అంటూ మెసేజ్ చేస్తున్నారు. జగిత్యాల జిల్లా వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శశాంక్, బండి శివాజీ, చంద్రకళ, జోగనర్సయ్య, పద్మ, ఆనంద్, ఇంకా సరోజిని, శ్రీనిక, ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైనా మంచి పాటలు వినిపించండి, మా పేర్లను చదవండి అంటూ అమ్మన గుర్తు నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ్, అభినయ్, సాయి కిరణ్, ఇంకా ప్రతాప్ గారు మెసేజ్ చేశారు వైజాగ్ ఐటీఐ జంక్షన్ నుంచి. అలాగే జనరంజని ప్రతిరోజు వింటూ ఉంటాం, మాకోసం ఒక మంచి పాట కావాలి అంటూ రంగారెడ్డి జిల్లా బండి రావిరాల గ్రామం నుండి లక్ష్మి, వరలక్ష్మి, జయలక్ష్మి, మహాలక్ష్మి, బంగారు లక్ష్మి, మాకోసం కూడా మంచి పాట కావాలి, జనరంజని ప్రతిరోజు వింటూ ఉంటాం, ఫోన్ చేస్తూ ఉంటామంటూ మెసేజ్ చేస్తున్నారు. గడ్డం వెంకటేష్, కట్ల ప్రభాకర్, రవి, చిన్న, ఇంకా విజయ్, శ్రీనివాస్, అశోక్, భాస్కర్ అందరి కోసం వచ్చేస్తుంది. శాంతి నివాసం చిత్రం కోసం ఘంటసాల పి. సుశీల అల్పించిన గీతం, సముద్రాల రచన, ఘంటసాల సంగీతం.

0: जिनके पास कोई गारंटी नहीं है, सरकार खुद उनकी गारंटर बन रही है।
1: गत 6 ఏళ్లలో పీఎం స్వనిధి పథకం కింద 75 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులకు 17,800 కోట్ల రూపాయలకు పైగా రుణాలు అందజేశారు. అదనంగా వడ్డీ రాయితీ, డిజిటల్ లావాదేవీలపై క్యాష్ బ్యాక్ రూపంలో సుమారు 800 కోట్ల రూపాయల సహాయం కూడా అందించబడింది. నేడు దేశ వ్యాప్తంగా వీధి వ్యాపారులు, వీరిలో సుమారు 46% మంది మహిళలు తమ వ్యాపారాలను నూతన శిఖరాలకు తీసుకువెళ్తున్నారు. పీఎం స్వనిధి 6 ఏళ్లు, ఉత్సాహం, గౌరవం, ఆత్మగౌరవం.
2: జనరంజని శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటున్నారు. శ్రోతలు ఎద్దు మైలారం నుండి దేవునూరి వీరయ్య యాదమ్మ, అలాగే బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ మాకోసం మంచి పాట వినిపించగలరు అంటూ రెడ్డి, శేఖర్, బబిత, కీర్తి, కిట్టు, హరిత్, శ్రీత, రాఖీ, లావణ్య, రమేష్ బాబు చిత్తూరు జిల్లా నుంచి, కుప్పం నుంచి మెసేజ్ చేశారు. ఇంకా ఆ పాత మధురాలంటే మాకెంతో ఇష్టం, ప్రతిరోజు చిరంజన్ వింటూ ఉంటాం, మా పేర్లు చదివి ఒక మంచి పాట వినిపించండి అంటూ భూదన్ పోజంపల్లి, గాంధీనగర్, ఎలగందుల, పద్మశాలి సిద్ధులు, శారద, పూజ, మనోజ్, ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు, అలాగే గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాసు, తిరుపతమ్మ, వెంకట సంజీవరెడ్డి, ఋషికేశవరెడ్డి, సావిత్రి, బ్రహ్మానందరెడ్డి, రవణమ్మ, ఇంకా వాళ్ల కుటుంబ సభ్యులు అందరి కోసం కథానాయకుడు చిత్రం కోసం పి సుశీల అల్పించిన గీతం విందాం. దాసరి రచన, టీవీ రాజు సంగీతం.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. VB తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
4: They say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAD 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcad.edcil.co.in and take the first step toward the blue.
5: ఓల్డ్ సిటీ శివగంగా నగర్ నుంచి ధనరాజ్ సునీత మెసేజ్ చేశారు, ఒక మంచి పాట వినిపించండి అంటూ. అలాగే రఘునాథపురం గ్రామం శ్రోతలు హేమంత్ కుమార్, రిషి తేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్న, ఇంకా అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ గోపికార్ నగర్ నుండి శివకృష్ణ గౌడ్, ప్రణీత్ గౌడ్, ఇంకా శుభోదయం వివిధ భారతికి జనరంజన్ ఏంటో ఎంతో ఇష్టం, మా కోసం మంచి పాట వినిపించగలరు అంటూ ఫిరాజీగూడ నుంచి శ్రీనివాస్ గారు మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. అలాగే పుట్టపాక నుండి మిర్యాల తిరుమలయ్య, చంద్రశేఖర్, శ్రీకాంత్, ఇంకా భూతాన్ పోచంపల్లి శ్రోతలు భోగ మార్కండయ్య, అనిత, సాయి, యశ్వంత్, విజయ్ కుమార్, వెంకటమ్మ, నిఖిల్, తన్వికశ్రీ, హర్షశ్రీ, హర్ష తేజ్, అందరి కోసం వచ్చేస్తుంది. బంగారు బాబు చిత్రం కోసం ఘంటసాల పీసు శిలాల్పించిన గీతం, ఆత్రేయ రచన, కేవీ మహాదేవన్ సంగీతం.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
3: ఈ రోజు ఉదయం 9:15 ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో ఇన్సూరెన్స్ ప్రాధాన్యత, బీమా రకాలు, అవగాహన ఈ అంశం గురించి చార్టెడ్ అకౌంటెంట్ గరికపాటి అరవింద్ గారితో పరిచయం ఉంటుంది. ఈ ఉదయం 9:15

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490-463-863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490-463-863. ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: జనరంజని శ్రోతలు కోరిన సినీ గీతాలు విన్నారు. తిరిగి 8:15 శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాలు వినవచ్చు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 8:00 సమాచార ప్రభ ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో టైం 8:15 దాటి 50 సెకండ్లైంది. జనరంజని ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి శ్రోతలకు నమస్కారం, శుభోదయం. ఈ ఉదయం కమ్మని పాటలతో మెరిసిపోవాలి, ఉత్సాహంతో ఉరుకులు వేయాలి. ఇష్టమైన పాటలు, తీయని మాటలు కలిసిన సందడి ఇది మన జనరంజని. హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే సార్, ఎవరు ఫోన్ చేశారు వివిధ భారతికి?
1: యాదాద్రి భువనగిరి జిల్లా వడాయిగూడెం గ్రామం నుంచి విఠల స్వామి యాదవ్.
0: చెప్పండి సార్, ఏ పాట విందాం ఈరోజు జనరంజనిలో?
1: మేడం, నాకు దసరా బుల్లోడు.
0: దసరా బుల్లోడు? ఓకే అండి, ఆ సినిమా నుంచి పాట వచ్చేస్తుంది మీకోసం.
2: పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్, నీ బయట కొంగు జారిందే గడుసు పిల్ల. పచ్చ

0: గడుసు పిల్ల
1: కొంగు దాటితే ముందు కొండ పిల్లోడా నీ గుండె తిక్కుకుందే మో చూడు బుల్లోడా.
2: హలో,
3: మార్నింగ్ అండి.
2: గుడ్ మార్నింగ్. శుభోదయం సార్. ఎవరు, ఎక్కడి నుంచి?
3: మురళి మాట్లాడుతున్నానండి.
2: సార్ చెప్పండి సార్, జనరంజల్లో ఏ పాట విందాం ఈరోజు?
3: ఈరోజు జెంటిల్మ్యాన్ నుంచి ముదిరేపల్లి అన్న.
2: ఖచ్చితంగా సార్, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ సార్. ఎవరు, ఎక్కడి నుంచి?
1: పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు.
0: శ్రీనివాస్ గారు, ఏ పాట విందామండి ఇవాళ?
1: హలో బ్రదర్ మూవీ నుండి. ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ, ఆ పాట కావాలి.
0: తప్పకుండా సార్, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది.

0: హలో
1: హలో
0: హలో గుడ్ మార్నింగ్ శుభోదయం అండి. ఎవరు, ఎక్కడి నుంచి?
1: కందగట్ల గ్రామం నుంచి చౌగాన్ సోమయ్య అండి, సూర్యాపేట జిల్లా.
0: చెప్పండి సార్, ఏ పాట విందాం ఈరోజు జనరంజన్లో?
1: మన రాజ్ కుమార్ నుంచి రాముడు వస్తుంటే అడగం లేదు జానక్ కాగలదనండి.
0: తప్పకుండా అండి, ఈ పాట వచ్చేస్తుంది మీకోసం.

0: హలో
1: జన్ధన్ జనని
0: జనరంజన్ సార్, ఎవరు, ఎక్కడి నుంచి?
1: ప్రభాకర్, రామోజీ ఫిల్మ్ సిటీ.
0: ప్రభాకర్ గారు బాగున్నారండి?
1: బాగున్నాను.
0: చెప్పండి సార్, ఏ పాట విందాం ఈరోజు?
1: ఊరికి మునకాడు నుంచి మొగ్గ పిందాల నాడే బుగ్గ గిల్లేసి నాడే పాట.
0: ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు సార్.

ఉదయం పాటలతో ఎంతో హాయిగా గడిచింది. ప్రతి స్వరం ఒక తీయని జ్ఞాపకం. అందరికీ ఇష్టమైన మన జనరంజని. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

జనరంజని ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తిరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో టైం 8:41 దాటి 20 సెకండ్లు అయింది. జనరంజన్లో మరిన్ని పాటలు విందాం. మా కోసం ఒక మంచి పాట వినిపించగలరు అంటూ నిజామాబాద్ జిల్లా జానకంపేట నుంచి చిలుక నారాయణ అనసూయ యమున మెసేజ్ చేశారు. అలాగే జనరంజని అంటే మాకు ఎంతో ఇష్టం, మంచి పాటను వినిపించండి అంటూ సుధాకర్ సౌమ్య మెసేజ్ చేశారు నల్గొండ నుంచి. అలాగే నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రయాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన్, రాధిక ఇంకా వాళ్ల కుటుంబ సభ్యుల కోసం. ఇంకా మేడ్చల్ జిల్లా చిన్న చెర్లపల్లి డాక్టర్ కాలనీ నుండి రుద్రవెల్లి రమేష్ కుమార్, అనిత, భరత్ కుమార్, అమృతమ్మ, ప్రహ్లాద్, అపూర్వ ఇంకా రోయాన్ష్ కోసం కూడా పాట.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
2: ఈ రోజు ఉదయం 9:15 ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో ఇన్సూరెన్స్ ప్రాధాన్యత, బీమా రకాలు, అవగాహన ఈ అంశం గురించి చార్టెడ్ అకౌంటెంట్ గరికపాటి అరవింద్ గారితో పరిచయం ఉంటుంది. ఈ ఉదయం 9:15
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికీ

0: హెల్త్ పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: 8:48:26 జనరంజని శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటున్నారు. జనరంజన్లో మా కోసం కూడా మంచి పాట వినిపించండి అంటూ భూదాన్ పోచంపల్లి శ్రోతలు ఎలగండల మార్కండయ్య, లక్ష్మీ దివ్య, శ్రీను, చిన్ను, ఇంకా మా కోసం కూడా ఒక మంచి పాట కావాలి అంటూ మహబూబ్ నగర్ నుంచి పులిపాటి వెంకటేష్, సత్యవతి, లక్ష్మీకాంత్, రవళి, రామకృష్ణ, విహాన్ష్, విద్వాన్, ఇంకా జనరంజని అంటే మాకు ఎంతో ఇష్టం, మా పేర్లు చదివి మంచి పాట ఒకటి వినిపించగలరు అంటూ జోగులాంబ గద్వాల జిల్లా నుండి కలిత్కర్ ఆనందరావు, చాగపురం ప్రదీప్ కుమార్, నల్లబోతల జ్ఞానేశ్వర్, రూపా, రీతు, ఇంకా సుచిత, అలాగే సౌమ్య, కరుణ, రేఖ, సునీత, శోభ మెసేజ్ చేశారు. భువనగిరి నుంచి లక్ష్మణ్ రావు అడప మెసేజ్ చేశారు. వరంగల్ కాశీబుగ్గ నుండి మీ అందరి కోసం వచ్చేస్తుంది వంశీ చిత్రం కోసం ఉదిత్ నారాయణ, సుజాత పాడిన ఈ పాట. సిరివెన్నెల రచన, మణిశర్మ సంగీతం.

0: సమస్యలు మటుమాయం. న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరొకండి, 9490463863.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
5: మాటైనా
6: పాటైనా
7: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
5: ఏ చోటైనా
6: శ్రోతల ఆనందాలగని
5: మధుర గానాల మనోరంజని
6: మన జనరంజని
7: మనసునే మీటకే
6: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
7: 2324 0856.
6: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: మన జనరంజని. ఈరోజు ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో ఇన్సూరెన్స్ ప్రాధాన్యత, బీమా రకాలు, అవగాహన ఈ అంశం గురించి చార్టెడ్ అకౌంటెంట్ గరికపాటి అరవింద్ గారితో పరిచయం ఉంటుంది. ఉదయం 9:15
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: వింటున్న పాట పెళ్లి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం. సిరివెన్నెల రచన ఎస్ఏ రాజ్కుమార్ సంగీతం. ఈ పాటని మా శ్రోతలందరి కోసం వినిపిస్తున్నాం. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం స్టూడియో క్లాక్ లో టైం 9 గంటలు దాటి 5 సెకండ్లైంది. అలా వైకుంఠపురం చిత్రం నుంచి అర్మన్ మాలిక్ పాడిన పాట వింటున్నాం. రామజోగేశ్ శాస్త్రి గేయ రచన ఎస్ఎస్ ధావన్ సంగీతం.
1: ఈ లవ్ అనేది బబులు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: వింటున్న పాట డిస్కో రాజా చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడింది. సిరివేనెల రచన ఎస్ఎస్ థామన్ సంగీతం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే నీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం స్టూడియో క్లాక్ లో టైం 9:15 దాటి 10 సెకండ్లైంది. బిజినెస్ ముచ్చట్లు. మరి ఈరోజు బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో ఇన్సూరెన్స్ ప్రాధాన్యత, బీమా రకాలు, అవగాహన ఈ అంశం గురించి చార్టెడ్ అకౌంటెంట్ గరికపాటి అరవింద గారితో పరిచయం ఉంటుంది. మరి స్టూడియోస్కు విచ్చేశారు గరికపాటి అరవింద గారు. నమస్తే మేడం.
1: నమస్తే అండి.
0: మేడం, భీమా అంటే ఏమిటంటారు?
1: భీమా అనేది ఒక ఇన్సూరెన్స్, అంటే మనకు ఒక భద్రత కలగాలి అంటే అది ఒక రక్షణ వ్యవస్థ, ఆర్థిక రక్షణ వ్యవస్థ. రకరకాల రక్షణ వ్యవస్థలు మనం తీసుకున్నట్టు కానీ మన యొక్క పర్సనల్ కెపాసిటీకి, మన యొక్క కుటుంబానికి అనుకోకుండా జరిగే ప్రమాదాలు కానీ, అనారోగ్యం వల్ల కానీ, మరణం లేదా ఆస్తి నష్టం కానీ, లేదంటే ఏదైనా బిజినెస్ లాసెస్ వచ్చినప్పుడు కానీ మనని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడే ఒక సాధనం కింద భీమాని చూడొచ్చండి. సులభంగా మనం చెప్పాలి అందరికీ అర్థమయ్యే భాషలో అంటే, ఒక చిన్న మొత్తాన్ని మనం ప్రీమియంగా పే చేసి రకరకాల ఇన్సూరెన్స్ కంపెనీలకి మన యొక్క భవిష్యత్తుకు భరోసాని ఇచ్చేందుకు, మనకేమన్నా అయినప్పుడు కానీ లేదా మనం ఉన్నప్పుడు కూడా మన యొక్క కొన్ని సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ పీరియడ్ అయ్యాక మనం తీసుకునేందుకు అవకాశం ఉండేటట్టుగా వెసులుబాటు కలిగే రకాల స్కీమ్స్ ఉన్నాయి. సో దాని విధంగా మనకు ఒక అవసరాన్ని బట్టి మన యొక్క భద్రతని మనం చూసుకోవడానే భీమా అంటారండి.
0: బాగుంది మేడం. అయితే 100% FDI ఇన్సూరెన్స్ సెక్టర్ ఉంది కదా, దానివల్ల వచ్చే ప్రయోజనాలు ఏమంటారు, లేకపోతే దానికి ఉన్న సవాళ్ళు ఏమిటంటారు?
1: సబ్కా భీమా సబ్కా రక్ష అమెండ్మెంట్ ఇన్సూరెన్స్ బిల్ 2025లో ఇన్సూరెన్స్ రంగంలో 100% FDIకి అనుమతించిందండి భారత ప్రభుత్వం. ఏ రంగంలో అయినా సరే FDI 100% అలో చేసినప్పుడు దానికి వల్ల జరిగే కొన్ని లాభాలు ఉంటాయి, కొన్ని నష్టాలు ఉంటాయి. మనకి ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ బై 2047 అన్న కాన్సెప్ట్ పెట్టుకున్నారండి మన గవర్నమెంట్. సో దాని విధంగా ఎక్కువ మందిని ఇన్సూరెన్స్ యొక్క పరిమితిలోకి తీసుకురావాలి అనే ప్రయత్నంగా రకరకాలుగా చేస్తున్నారు. అందులో భాగంగానే FDI 100% అన్నది ఇచ్చారండి. దానివల్ల జనరల్ ఏమవుతుంది అంటే, ఎప్పుడైతే మనకి కాంపిటీటర్స్ పెరుగుతారు, అంటే ఇన్సూరెన్స్ కంపెనీలు ఇదివరకు కేవలం గవర్నమెంట్కి సంబంధించినవే ఉన్నాయి, ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్లో కూడా రకరకాలు వచ్చాయి, అవి ఎప్పుడైతే పెరుగుతాయో దాని యొక్క కస్టమర్స్కి ఎక్కువ రకాల ఆప్షన్స్, అంటే ఎక్కువ రకాల పాలసీస్, ఎక్కువ రకాల కవరేజు, ప్రీమియం అమౌంట్ తక్కువగా ఉండేందుకు అవకాశం ఎక్కువ ఉంటుంది. అంతే, ఎప్పుడైతే మనకి పని చేసేవాడు పెరుగుతాడో ఆటోమేటిక్గా దాని

0: తీసుకునే వాడి యొక్కకి ఎక్కువ అవకాశం ఉంటుంది, బార్గెనింగ్ కెపాసిటీ పెరుగుతుంది. సో ఎఫ్డిఐ 100% వల్ల ఎక్కువ కంపెనీలు ఇండియాలోకి రావడం వల్ల విస్తరణ ఎక్కువగా ఉంటుంది, గ్లోబల్ భాగస్వాములు ఉంటాయి. ప్రపంచంలో ఎక్కడైనా మన దేశంలో కన్నా బెటర్ ఫెసిలిటీస్ అంటే బెటర్ పాలసీస్ ఉంటే దాని యొక్క ప్రయోజనం భారతీయులు పొందే అవకాశం కలుగుతుంది, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఎప్పుడైతే కంపెనీలు పెరుగుతాయో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ఇన్సూరెన్స్ రంగం బలపడుతుంది, మన యొక్క ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఆర్థిక పరిస్థితి ఆర్థిక స్థితిగతులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. దానివల్ల వచ్చే సవాళ్ళు అంటారా, భారతీయ కంపెనీలు లో ఎఫ్డిఐ 100% వేరే వాళ్ళు పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే మన కంపెనీల నుంచి వచ్చే ప్రాఫిట్ బయట వాళ్ళకి వెళ్ళిపోతుంది, ఎందుకంటే మేనేజ్మెంట్ వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి వచ్చే ప్రాఫిట్ అంతా బయటకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మేనేజీరియల్ డెసిషన్స్ అంటే దానికి సంబంధించిన కీ డెసిషన్స్ ఏమైనా తీసుకోవాలంటే ఫలానా పాలసీకి సంబంధించిన విషయాలు కానీ ఏమైనా ఉన్నప్పుడు విదేశీ సంస్థల యొక్క ఆధిపత్యం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కాకపోతే అది మనం జాగ్రత్త, మరి ఎప్పుడైతే ఎఫ్డిఐ 100% ఉన్నంత మాత్రాన మొత్తం అంతా ఇన్వెస్ట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, మన దేశీయ కంపెనీలు కూడా బాగా డెవలప్ చేసుకోగలిగితే మనమే వాళ్ళకి మంచి కాంపిటీషన్ ఇవ్వగలుగుతాము. ఏవి ఎంత చేసినా సరే అన్నీ కూడా ఐఆర్డీఏ యొక్క నియంత్రణలో మాత్రమే ఉండాల్సిందే, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క పరిగణలోనే పనిచేయాల్సిన అవసరం ఉంటుంది.
1: ఓకే, అంటే మెయిన్ ఛాలెంజ్ ఏమంటారు మేడం? యాక్చువల్లీ
0: కంట్రోలింగ్ కెపాసిటీ బయట వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఎందుకు అంటే వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఇండియన్ ఉంటారు, కానీ మెజారిటీ డైరెక్టర్స్ ఫారెన్ డైరెక్టర్స్ ఉన్నప్పుడు మేనేజరియల్ డెసిషన్ మేకింగ్ కెపాసిటీ వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఇండియాలో పెట్టినప్పటికీ కూడా దాని యొక్క ప్రాఫిట్స్ మెయిన్ కంపెనీ బయట దేశాల్లో ఉన్నప్పుడు ఆ ప్రాఫిట్స్ని వాళ్ళు బయటకు తీసుకెళ్లేందుకు అవకాశం ఉంటుంది, ఎందుకంటే అల్టిమేట్ పేరెంట్ కంపెనీకి ప్రాఫిట్లు వెళ్ళిపోతాయి ఎప్పుడైనా సరే, ఇక్కడే వాడుకోవాల్సిన అవసరం లేదు, అది ఒక మేనేజరియల్ డెసిషన్ అవుతుంది. ఎప్పుడైనా సరే ఆ మన దేశం నుంచి సంపాదించిన ప్రాఫిట్ బయటకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అదే ఇండియన్ కంపెనీది అనుకోండి, దాని యొక్క ప్రాఫిట్ మొత్తం మళ్ళీ ఇండియాలోనే వెళ్తుంది. సో ఆ ఎకానమీలో సర్క్యులేషన్ అన్నది ఇండియాలో ఉంటుంది తప్ప బయటికి వెళ్ళదు.
1: ఓకే,
0: సో ఇక్కడ వెళ్ళే అవకాశం ఉంటుంది, వాళ్ళు మన దేశంలో వాడతారా బయటకు వాడతారా అన్నది మేనేజరియల్ డెసిషన్ కాబట్టి చెప్పలేం, ఆ అవకాశం ఉందని మాత్రమే మనం చెప్పగలం.
1: మరి ఈ ఛాలెంజెస్ని ఓవర్కమ్ అవ్వాలంటే ఏం చేసుకోవచ్చు మేడం బాధ్యత?
0: ఐఆర్డిఏ అన్నది రెగ్యులేటరీ బాడీ అండి. సో దాని ఎప్పుడైతే ఇబ్బంది మన దేశం యొక్క ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతుల యొక్క ఎకానమిక్ ఇబ్బంది లేని విషయాలు జరుగుతాయి మాత్రము అవన్నీ జాగ్రత్తగా చూసుకుంటారు. అది ఇబ్బంది లేనంత కాలం ఎఫ్డిఐ 100% ఉంటే ఇబ్బంది ఏమీ లేదండి, ఎందుకంటే ప్రాఫిట్ పెరిగినప్పుడు ఆ ప్రాఫిట్ మొత్తం తీసుకొచ్చి మళ్ళీ ఇండియాలోనే వాడారనుకోండి మన ఎకానమీలోకే వస్తుంది, మనమే బాగుపడుతుంది, మన దేశమే బాగుపడుతుంది, ఇంకా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా పెరుగుతాయి ఎక్స్పాండ్ అయిన కొద్దీ.
1: ఓకే ఓకే, బాగుంది మేడం. అయితే సాధారణ వ్యక్తి బీమా వ్యక్తికి బీమా ఎందుకు అవసరం అంటారు, అసలు ఎలా తీసుకోవాలి?
0: మీరు చూస్తారండి ఇదివరకు రోజుల్లో కన్నా ఈ ప్రస్తుత రోజుల్లో మనిషి యొక్క స్థితిగతులు చాలా మారాయి. ఏ అనుకోండి, ఇప్పుడు ఏ అంటున్నారు, అంతకుముందు కోవిడ్ అన్నారు, అంతకుముందు ఇంకోటి అన్నారు, అలా రకరకాల పేర్లు వస్తున్నాయి. సో మనిషి యొక్క జీవితము చాలా వాలటైల్గా అయిపోయింది. సో మనకు భద్రత, ఇందాక మనం భీమా అంటే ఏమి భద్ర ఒక ఆర్థిక వ్యవస్థని రక్షణ వ్యవస్థను మనకు మనం క్రియేట్ చేసుకుంది, ఆ భద్రత మనకు కావాలి అంటే మనకి మన కుటుంబానికి ఈరోజు మనం ఉన్నా లేకపోయినా మన కుటుంబం జాగ్రత్తగా ఉండాలి, ఈరోజు మనకు ఉద్యోగం ఉన్నా లేకపోయినా మన ఇల్లు గడవాలి, ఈరోజు ఏదైనా యాక్సిడెంట్ అయితే పరిస్థితి ఏంటి, ఇలా రకరకాలు ఉంటాయండి. సో అవన్నిటికీ భద్రత మనకి మనం ప్రొవైడ్ చేసుకోవాలి అంటే కంపల్సరీగా బీమా కావాలి, కుటుంబ ఆర్థిక భద్రతకు కావాలి, ఆకస్మిక మరణం జరిగినా కావాలి, వైద్య ఖర్చులు అవి చాలా భయంకరంగా ఉన్నాయి. ఒకసారి ఇంట్లో ఒక మనిషి ఇబ్బంది పడితే కుటుంబం మొత్తం చిన్నాభిన్నమై రోడ్డును పడే స్థితికి వస్తుంది. సో కంపల్సరీగా వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించాలి అంటే మెడికల్ ఇన్సూరెన్స్ కావాలి, ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు, రైతులకు సంబంధించినవి రకరకాలు, ఎందుకంటే అవన్నీ మన చేతిలో లేనివి. ఇప్పుడు మన రోడ్డు మీద యాక్సిడెంట్ అయినా సరే మనకు మనం జాగ్రత్తగా ఉన్నా సరే ఎవడో వచ్చి గుద్దాడు అనుకోండి,
1: అదే
0: మన చేతిలో లేదు. ఒక ఇన్సూరెన్స్ అంటూ ఉంటే ఎంతో కొంత కవరేజ్ వరకు మనం తీసుకున్న ప్రీమియం బట్టి ఉంటుంది, అది ఎప్పుడైనా సరే రకరకాల వేరే కండిషన్స్ కూడా ఉంటాయి. భవిష్యత్తు ఆర్థిక ప్రణాళిక, సో ఇప్పుడు యూలిప్లు తీసుకున్నా కానీ మెచ్యూరిటీ లింక్డ్ ఇన్సూరెన్స్లు తీసుకున్నప్పుడు కానీ ఏంటంటే ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు మనం ప్రీమియం కడతాం, తర్వాత 15 ఏళ్ళకే ఎంత సమ్ అష్యూర్డ్ అని చెప్పి మనకి ఇస్తూ ఉంటారు. సో అలాంటివన్నీ చూసుకోవాలన్నా కూడా ఇన్సూరెన్స్ ఉంటే మనకు ఒక భరోసా కలుగుతుంది, ఆర్థిక భరోసా. ఈ రోజు ఉన్న మన బేసిక్ లైఫ్ అంటే ఈ రోజు రోజు గడవడానికి లేదా మన యొక్క ప్రస్తుతం ఉన్న స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ తగ్గకుండా ఉండాలి అంటే రకరకాల ఇన్సూరెన్స్ పాలసీస్ మనకు అవకాశం ఉందండి. ఎవరికి అనుగుణంగా ఎవరికి అవకాశం ఉన్నంత వరకు వాళ్ళు తీసుకుంటే సోషల్ సెక్యూరిటీ కాన్సెప్ట్, సోషల్ సెక్యూరిటీ అన్న

0: తీసుకున్నప్పుడు, మీరు ఫారిన్ కంట్రీస్లో కానీ యూరోపియన్ కంట్రీస్లో కానీ తీసుకున్నప్పుడు కంపల్సరీగా సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్ ఉంటుంది.
1: ఓకే ఓకే.
0: సో ఇండియాలో మీకు సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్ అనేది పూర్తిగా ఉండదండి. సో చాలా మినిమంగా ఉంటుంది, ఎందుకంటే ఎంప్లాయర్స్కి వచ్చేటప్పటికి వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటుంది, ఎంప్లాయర్ ఇచ్చేవాడు. గవర్నమెంట్లో ఉంటుంది, ప్రైవేట్లో ఉంటుంది. ఈ అసాంఘిక రంగం కానీ గిగ్ వర్కర్స్ కానీ వాళ్ళకి ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ చాలా తక్కువగా ఉంటుంది కవరేజ్ చేసేది. సో ఎప్పుడు బంద్ చేస్తాడు, 10 రోజులు చేస్తాడు, 15 రోజులు చేస్తాడు, వచ్చేస్తాడు. వాడికి ఏమైనా జరిగితే వాడి కుటుంబం ఏమవుతుంది?
1: అవును అవును.
0: సో వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ స్కీమ్స్ కొన్ని ఉన్నాయి, వాటిలో కవర్ అయ్యేంత కవర్ అయ్యి ఎవరికి ఉన్న అవకాశం వరకు వాళ్ళు కొంత ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకుంటే వాళ్ళ కుటుంబానికి భరోసా కలుగుతుంది, అప్పులు బాధ్యత నుంచి తప్పు. ఎందుకంటే మన యొక్క సేవింగ్ ఎంతో కొంత ఇన్సూరెన్స్ కవరేజ్లు అవి తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, ఎష్యూర్డ్ అయినప్పుడు కొంత ఏజ్ దాటాక మెచ్యూరిటీ అమౌంట్ మనకు వస్తుంది. ఆ డబ్బుతో కూడా కొన్ని కొన్నిసార్లు కొంతమంది వాళ్ళ వాళ్ళ పాత అప్పులు తీర్చుకునే స్థితి కూడా వస్తుంది. ఎందుకంటే ఓ 10 లక్షలు 15 లక్షలు ఇన్సూరెన్స్ అమౌంట్ వచ్చిందనుకోండి, 15 ఏళ్ళు దాటిన తర్వాత మెచ్యూరిటీ పీరియడ్ తర్వాత కొంత అప్పు బాగా తీర్చుకునే అవకాశం ఉంటుంది, అప్పులు తగ్గుతుంది. అది ఎప్పుడైతే ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్ మనిషికి ఉంటుందో, ఫైనాన్షియల్ కవరేజ్ ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకుంటారో అప్పుడు మాత్రమే ఇవన్నీ ఉంటాయి. సో ప్రతి మనిషికి భరోసా అన్నది కావాలి, ఆర్థిక భద్రత అన్నది కావాలి. సో వాళ్ళకు వాళ్ళు అవగాహన కలిగించుకుని ఎంతవరకు నేను చేయగలను
1: అంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ చాలా అవసరం. అట్లయితే
0: ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా కావాలండి, ఫైనాన్షియల్ డిసిప్లిన్ కూడా కావాలి. ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటే మీరు వచ్చిందంటే కొంత అమౌంట్ ప్రీమియం కట్టాలి అన్న ఉండ, అంతేగాని ఈ వారం ఎక్కడికో వెళ్ళాలి, అక్కడెక్కడికో తిరగాలి, ఇంకో పుల్లిని చూసి నక్క వాత పెట్టుకోకూడదు కదండి. సో మనకున్న అవసరాలు ఏంటి, మనకున్న స్థితిగతులు ఏమిటి, మన కుటుంబం రోడ్డును పడకుండా ఉండాలంటే మనం ఏం చెయ్యాలి, అవి చూసుకున్నాక మిగిలింది మాత్రమే ఎక్స్పెండిచర్ కింద తీసుకోవాలి. అంటే మన ఇన్కమ్లోంచి ఇన్వెస్ట్మెంట్ తీసేశాక మాత్రమే సేవింగ్స్ అవుతాయి. ఇన్వెస్ట్మెంట్ తీసేశాక మాత్రమే మన ఎక్స్పెన్సెస్ అవ్వాలి.
1: అవును. సో ఫర్ ఎగ్జాంపుల్ 10,000 వచ్చింది అంటే శాలరీ అట్లీస్ట్ ఒక 500 అన్న దాన్ని మనం ఒక సేవింగ్స్ లాగా, లేకపోతే మనం దాన్ని ఒక బీమా అంటే ఇన్సూరెన్స్ లేకుండా ఇన్వెస్ట్ చేయమంటారు అన్నమాట.
0: తప్పకుండా అండి, ఎందుకంటే పోస్ట్ ఆఫీస్లో కూడా స్కీమ్స్ ఉన్నాయండి, గవర్నమెంట్ స్కీమ్స్ మనం చెప్తాం తర్వాత.
1: ఓకే మేడం, ఒక చిన్న పాట విందాం. ఈ పరిచయ కార్యక్రమం వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

0: బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో ఇన్సూరెన్స్ ప్రాధాన్యత, బీమా రకాలు, అవగాహన ఈ అంశం గురించి చార్టెడ్ అకౌంటెంట్ గరికపాటి అరవింద గారు మనతో ఉన్నారు. చాలా విషయాలు తెలియచేస్తున్నారు బీమా గురించి. మేడం, అయితే ఎవరికి జీవిత బీమా అవసరం అంటారు?
1: కుటుంబంలో సంపాదించే వ్యక్తికి జీవిత బీమా అవసరం అండి. ఎందుకు అంటే వాళ్ళ యొక్క సంపాదన బట్టే కుటుంబం రన్ అవుతుంది. అది మగవాళ్ళు అవ్వచ్చు, ఆడవాళ్ళు అవ్వచ్చు, దానికి జెండర్ ఏమీ లేదండి. మగవాళ్ళే తీసుకోవాలా, ఆడవాళ్ళే తీసుకోకూడదు అని ఏమీ లేదు. ఎవరి సంపాదన అవకాశం ఉంటే అంటే సంపాదన లేని వాళ్ళు తీసుకోకూడదా అంటే హౌస్ వైఫ్స్ ఉంటారు ఇప్పుడు. వాళ్ళకి ఎంతో కొంత ఇన్కమ్ వాళ్ళకి రాకపోయినా, ఇన్కమ్ వాళ్ళు సొంతంగా జనరేట్ చేసి బయటికి వెళ్ళి చేయకపోయినా సరే కొంత తీసుకొచ్చిన డబ్బు వాళ్ళకే ఇస్తారు ఇంట్లో భర్త. సో అందులో కొంత భాగాన్ని వాళ్ళ యొక్క కుటుంబ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టుకోవడానికైనా కూడా వాడచ్చు. సో అక్కడ యొక్క సంపాదన రావాలన్నది ముఖ్యమే. ఎందుకు అంటే ప్రీమియం కట్టాలి కాబట్టి. అంతేగాని వాళ్ళే సంపాదించాలి అన్న అవసరం లేదు. ఎవరికి ఎక్కువ బాధ్యత ఉంటుందో, భర్తకి ఎంత బాధ్యత ఉంటుందో, భార్యకు కూడా అంతే బాధ్యత ఉంటుంది. ఉద్యోగులు కానీ వ్యాపారాలు

0: కానీ స్వయం ఉపాధి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్, గృహణాలు లేదా ఇప్పుడు మీరు తీసుకుంటే జనరల్గా వీళ్ళు ఏం తీసుకుంటారు, ఒక హౌసింగ్ లోన్ తీసుకుంటాం మనం. హౌసింగ్ లోన్ మీరు జాగ్రత్తగా చూస్తే ఆ డాక్యుమెంట్స్ అందులో కంపల్సరీగా ఇన్సూరెన్స్ ఉంటుంది. ఎందుకు అంటే ఆ హౌసింగ్ లోన్ తీసుకున్న వాళ్ళు అతను పొరపాటున అతనికి ఏమన్నా అయితే ఆ హౌసింగ్ లోన్ అమౌంట్ యొక్క కవరేజ్ కావాలి.
1: ఓకే ఓకే.
0: ఇప్పుడు ఒక సమ్ ఎక్స్ ఒక ఏ రాము అన్నవాడు లేదా ఏ అన్నవాడు ఇన్సూరెన్స్ తీసుకున్నాడు, వాడికి పొరపాటున ఏదైనా జరిగితే ఆ కుటుంబం కట్టలేదు ఆ యొక్క హౌసింగ్ లోన్. సో ఆ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా మన యొక్క ఎక్స్పెండిచర్ ఉంటుంది, ఎక్స్పెన్సెస్ ఫర్ రిలేటెడ్ టు ద లోన్, అది లోన్ తీసుకునే దానికి సంబంధించిన ఎక్స్పెన్సెస్ ఉంటాయి, అందులో అది కవర్ అయిపోతుంది. కంపల్సరీగా ప్రీమియం మంచాదే కట్టిస్తారు అది కూడా.
1: ఓకే,
0: కట్టించినప్పుడు ఏమవుతుంది అంటే పొరపాటున ఏమైనా జరిగితే ఆ కుటుంబానికి ఆ లోన్ యొక్క బరువు బాధ్యత పడకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఇన్సూరెన్స్ అక్కడ తీసుకుంటారు. భార్యలకు కానీ, పిల్లలకు కానీ, తల్లిదండ్రులకు కానీ, ఎవరికైనా సరే రకరకాల అవసరాలు ఉంటాయి. పిల్లలకు సంబంధించిన ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటారు, దానికి సంబంధించిన ఇన్సూరెన్స్లు ఉంటాయి. పెద్దవాళ్ళు ఉంటారు ఇంట్లో, వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ. ఎందుకు అంటే ఒక ఏజ్ దాటాక మెడికల్ కాస్ట్లు చాలా పెరిగిపోతాయి, మన ఫ్యామిలీని కవర్ చేసుకోకపోతే మొత్తానికి చాలా ఇబ్బంది అవుతుంది.
1: ఎస్పెషల్లీ ఆఫ్టర్ కోవిడ్ మెడికల్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది మేడం.
0: తప్పకుండా, ఎందుకంటే ఆర్థిక స్వతంత్రం ఉండాలన్న ఒక మనిషికి ఈ ఇన్సూరెన్స్ అనేది ఉండాలండి. ఎందుకు అంటే లేకపోతే ఏమవుతుంది అంటే మనం సంపాదించిన మొత్తం సేవింగ్స్ ఒకసారి కాస్త తేడా చేస్తే మొత్తం అంతా అందులోకి వెళ్ళిపోతుంది, ఏమీ మిగలదు, మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్, జీరోకి వచ్చేస్తాం. మళ్ళీ అదంతా అక్యుములేట్ చేయాలి అనేప్పటికీ మన వయసు అయిపోతుంది. సో ఈ ఇన్సూరెన్స్ ఎప్పుడైతే ఉంటుందో, కవరేజ్ కొంత అయినా మన భద్రత ఉంటుందో, మనకి చాలా ఉపయోగపడుతుంది.
1: బాగుంది మేడం. అయితే మీరు ఇందాకలు చెప్పినట్టుగా అంటే పిల్లలకు సంబంధించి, లేకపోతే పెద్దవాళ్ళకి సంబంధించి, లేదు ఉమెన్కి సంబంధించి అన్నారు కదా, సో మనకున్న దాంట్లో వివిధ రకాల బీమా పథకాల గురించి తెలియజేస్తారా?
0: మనకి జనరల్గా ఇన్సూరెన్స్ అన్నది లైఫ్, నాన్ లైఫ్ ఉంటుందండి. లైఫ్ అంటే మనుషులకు సంబంధించింది, ప్రాణులకు సంబంధించింది. నాన్ లైఫ్ అంటే వచ్చేటప్పటికి మోటార్ వెహికల్స్ కానీ, లేదంటే బర్గ్లరీ అంటే దొంగతనాలు జరిగినప్పుడు కూడా ఇన్సూరెన్స్ చేస్తారు. ఓకే, లేదా ఈ బిజినెస్కి సంబంధించిన, లాసెస్కి సంబంధించిన కూడా ఇన్సూరెన్స్ ఉంటాయి. అవన్నీ కూడా నాన్ లైఫ్లోకి వస్తాయి. జనరల్గా మనం అందరూ జనరల్గా ఇన్సూరెన్స్ అనగానే ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ అని మాట్లాడతాం. అంటే లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఇదో ఒక అవగాహన, ఒక మిత్ అనేది ఒకటి ఉండేది. అంటే ఏంటంటే మనిషి బతుకుండగా ఎప్పుడు ఇన్సూరెన్స్ డబ్బులు రావు, పోయినప్పుడే వస్తాయి అని. సో అది ఒకప్పుడు అండి, ఇప్పుడే ఇదివరకు రోజుల్లో మనకి రకరకాల ఇన్సూరెన్స్ తక్కువగా ఉండేవి. ఇప్పుడైతే చాలా రకాలు ఉన్నాయి. మనిషి బతుకున్నప్పుడు తీసుకునే ఇన్సూరెన్స్ కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు. ఓకే, సో జనరల్గా లైఫ్ ఇన్సూరెన్స్ మనిషి మరణించినప్పుడు మాత్రమే తీసుకుంటారు అన్నది ఉంటుంది. సో దీని యొక్క అవసరం మన అందరికీ కూడా కోవిడ్ టైంలో బాగా తెలిసింది. ఎన్నో కుటుంబాలు చిన్న భిన్నం అయిపోయాయి. ఎందుకంటే మనకేమవుతుందిలే, మనం ఉంటాం కదా, ఊరికే కంపెనీ వాడికి ప్రీమియం కట్టడం ఎందుకు అన్న అపోహ కూడా ఉండేది. కానీ ఒక్క చిన్న తేడా జరిగితే, మన కుటుంబం రోడ్డును పడితే ఆ క్షోభ ఎంత ఉంటుందో ఉన్న వాళ్ళకి చాలామందిని చూసాం మనం. సో ఇన్సూరెన్స్ అన్నది కంపల్సరీ అయిపోయింది. ఆరోగ్య బీమా ఇందాక మాట్లాడుకున్నట్టుగానే ప్రస్తుత రోజుల్లో మెడికల్ ఎక్స్పెండిచర్ అన్నది చాలా భయంకరంగా పెరిగింది. సో అంత భరించగలిగే శక్తి చాలా తక్కువ మందికి మాత్రమే మిగిలింది. చిన్న సన్నకారు రైతులకు కానీ, చిన్న MSME యూనిట్స్లో పనిచేసే ఎంప్లాయీస్కి కానీ, ఆ విధంగా వస్తే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయినా సరే మెడికల్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. అంతేగాని ఏ ఎంప్లాయీ అయినా సరే ఈ మెడికల్ కాస్ట్ పిక్ చేయాలంటే వాళ్ళ జేబుకి చిల్లు పట్టడం ఖాయం అండి. నెక్స్ట్ వచ్చేది మోటార్ ఇన్సూరెన్స్. సో మనకి ఇండియాలో మోటార్ ఇన్సూరెన్స్ అన్నది కంపల్సరీ, కారుకి కానీ బైక్ కానీ. మనకి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అవన్నీ ఉంటే కానీ మనం బండి రోడ్డు మీద తీయడానికి లేదు. సో కంపల్సరీ తీసుకుంటాం. ఎందుకంటే మనం తెలిసి కానీ తెలియక కానీ జరిగినప్పుడు ఆ థర్డ్ పార్టీకి అంటే ఆ దెబ్బతగిలిన వాడికి, లేదంటే మృతి చెందిన వాడి కుటుంబానికి కంపల్సరీగా ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. నెక్స్ట్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అంటే మనకి మనమే తీసుకుంటాం అన్నమాట. ఏమవుతుంది అంటే మనకు మనమే తీసుకున్నప్పుడు ప్రమాదంలో ఏమైనా మనకు మనకు జరిగినా, లేదంటే మనకేమైనా వికలాంగం జరిగినా, అంటే ఏదైనా హ్యాండిక్యాప్ అయినా సరే, మరణం జరిగినా కానీ ఈ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీనే పనికి వస్తుంది. హోమ్ ఇన్సూరెన్స్ ఇల్లు, ఇల్లుకి వాడికి అంటే ఏంటంటే ఈ మన యొక్క ఇంటికి, మనకి ఇంటికి ఏమైనా డ్యామేజ్ జరిగినా, లేదంటే ఏదైనా రాబరీ జరిగినా, అవన్నీ వాటికి కూడా రకరకాల ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నాయి. గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఇవి ప్రొవైడ్ చేస్తున్నాయి. క్రాప్ ఇన్సూరెన్స్ రైతులకి ఇప్పుడు చూస్తున్నాం, ఉన్నట్టు ఒక పక్కన ఎండ వస్తుంది, ఇంకో పక్క నుంచి వాన పడుతుంది. ఆ వాన పడినప్పుడు ఆ పంట పాపం వేర్ హౌస్ల్లో సరైన చోటు లేక అవన్నీ రోడ్డు మీద అక్కడ పెడుతున్నారు, ఇది తీసుకోలేక. పర్చేజ్ అవ్వట్లేదు గవర్నమెంట్ దగ్గర నుంచి.

సో దానికి డిలే అవుతున్నప్పుడు ఏమవుతుంది, ఈ అకాల వర్షాల వల్ల పండిన పండంతా వృధా అయిపోతుంది. సో ఇన్సూరెన్స్ కవరేజ్ లేకపోతే కనీసం పెట్టిన పెట్టుబడినా రావాలి, లాభం దేవుడు ఎరుగు. కనీసం పెట్టిన పెట్టుబడి రాకపోతే ఆ కుటుంబం ఎలా అవుతుంది, రోడ్డు మీద పడిపోతుంది. వ్యాపార ఆస్తులకి కార్యకలాపాలకు కూడా బిజినెస్ ఇన్సూరెన్స్ ఉంటుందండి రకరకాలు. ఎందుకు అంటే ఏదైనా ఇప్పుడు రకరకాల గొడవలు జరుగుతూ ఉంటాయి, అప్పుడు ప్రాపర్టీ డ్యామేజ్ అవుతుంది, దానికి కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది. ఆ ఇన్సూరెన్స్ లేకపోతే ఏమవుతుంది అంటే ప్రతిసారి డ్యామేజ్ జరిగినప్పుడల్లా వాడు ఉన్న ప్రాఫిట్స్ అన్న తీసుకెళ్లి దాన్ని రెనోవేట్ చేసుకోవడానికే వాడితే వాడి దగ్గర ఏం మిగులుతుంది. సో బేస్డ్ ఆన్ ద ప్రీమియం అమౌంట్ ఎప్పుడు అయినా ఎలా డిపెండ్ అవుతుంది అంటే మన యొక్క రిస్క్ కెపాసిటీని బట్టి. సో మనము ఎక్కువ సార్లు అమౌంట్ తీసుకునే అవకాశం ఉంది అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా ప్రీమియం పెరుగుతుంది. సింపుల్, మీ కారుకి కానీ బండికి కానీ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఫస్ట్ టైం అమౌంట్ తక్కువే ఉంటుంది. ఒకసారి మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా నెక్స్ట్ యొక్క పాలసీ యొక్క ఇన్సూరెన్స్

0: ఎక్కువ సార్లు అమౌంట్ తీసుకునే అవకాశం ఉంది అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా ప్రీమియం పెరుగుతుంది. సింపుల్, మీ కారు కానీ బండికి కానీ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఫస్ట్ టైం మీ అమౌంట్ తక్కువే ఉంటుంది. ఒకసారి మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా నెక్స్ట్ యొక్క పాలసీ యొక్క ఇన్సూరెన్స్ ప్రీమియం పెరిగిపోతుంది. ఎందుకు అంటే మనం దాన్ని క్లెయిమ్ యూజ్ చేస్తున్నాము అని చెప్పి ఉంటుంది. నెక్స్ట్ కొన్ని స్కీమ్స్కి బోనస్ కూడా ఇస్తారు. రెగ్యులర్గా వాడలేదనుకోండి, ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేస్తున్నాం కానీ ఎప్పుడు దాన్ని యూజ్ చేసుకోలేదు, ఈ మోటార్ వెహికల్ గా సంబంధించి ఆ బోనస్ అమౌంట్ కొంత ఇస్తాడు.
1: ఓకే,
0: సో అలా రకరకాలు ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే తీసుకోవాలి అనుకున్నప్పుడు ఒక ఇన్సూరెన్స్ అడ్వైజర్, కాస్త అవగాహన ఉన్న వాళ్ళని, వాళ్ళు ప్రైవేట్లో అవ్వచ్చు గవర్నమెంట్లో అవ్వచ్చు ఎందులో అయినా ఉంటారు, వాళ్ళ యొక్క తీసుకుని మనకి ఏది అవసరము, మన కుటుంబ పరిస్థితులకి ఎంతవరకు మనం ప్రీమియం చెల్లించగలము, మనకు ఎంతవరకు కవరేజ్ కావాలి, టర్మ్ ఇన్సూరెన్స్ ఒకటి ఉంటుంది. సో ఈ జనరల్గా ఏ ఇన్సూరెన్స్ అయినా సరే తక్కువ వయసులో ఉన్నప్పుడు, చిన్న వయసులో ఉన్నప్పుడు తీసుకుంటే ప్రీమియం అమౌంట్ తక్కువ ఉంటుంది. ఏజ్ పెరిగిన కొద్దీ కాంప్లికేషన్స్ పెరుగుతాయి. హెల్త్ ఇన్సూరెన్స్ అయినా అంతే, మనకి జబ్బులు ముదిరాక తీసుకున్నాం అనుకోండి ఇచ్చేవాడు తగ్గిపోతాడు కంపెనీలు. ఓకే, మన ప్రీమియం అమౌంట్ కూడా చాలా పెరుగుతుంది. అదే చిన్న వయసులో తీసుకునే, ఎందుకంటే ఇప్పుడు పిల్లలందరూ చదువుకునే క్యాంపస్ ఉద్యోగాలు కానీ మిగతా కానీ 22-23 ఏళ్ళకి ఉద్యోగాలు వస్తున్న పిల్లలు చాలామంది ఉంటున్నారు. సో వాళ్ళకి అట్ ద ఎర్లియస్ట్ ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకుంటే, ఇంకొక విషయం కూడా అనండి, ఈ జనరల్గా ఏంటంటే ఎంప్లాయీస్ ఏం చేస్తారు అంటే మెడికల్ ఇన్సూరెన్స్ కంపెనీ వాడు ఇస్తున్నాడు కదా అని చెప్పి వాళ్ళు విడిగా తీసుకోరు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఉద్యోగాలు ఎంత స్పీడ్గా మారుతుంటారండి కొంతమంది,
1: అవును, ప్రతి 2 ఇయర్స్కి 1 ఇయర్
0: మారిపోతారు కదా. కంపల్సరీగా మీకు నోటీస్ పీరియడ్ ఉంటుంది కదా, నోటీస్ పీరియడ్లో ఉన్నప్పుడు మీకు ఏమన్నా కంపెనీ స్కీమ్స్ అప్లై అవుతాయా?
1: కొన్ని
0: ఇవ్వరు, అవునా? సో ఇవ్వని కంపెనీ మనకు ఉందనుకోండి, మనకు ఏమైనా ఇంట్లో ఇబ్బంది అయింది, అప్పుడు మన పరిస్థితి ఏంటి? మీ కంపెనీ వాడు ఇచ్చేంత కవరేజ్ లేకపోయినా సరే ఎంతో కొంత 5 లక్షలకో 10 లక్షలకో మీరు సొంతంగా పే చేసుకుంటే వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మీ యొక్క ప్రొటెక్షన్ జరుగుతుంది. సో బేసిక్ కనీసం, నేనేమి మిమ్మల్ని 20 కోట్లకి 10 కోట్ల ఇన్సూరెన్స్ కవరేజీలు తీసుకోమన్నట్లా, కనీసం బేసిక్ తీసుకుంటే ఇబ్బంది లేకుండా, ఫైనాన్షియల్ బర్డెన్ లేకుండా ఉంటుంది, మీకు ఆర్థిక స్థితిగతులు ఇబ్బంది లేకుండా ఉంటాయి అన్నది చెప్పదలుచుకున్నాం.
1: మేడం, మీరు ఇందాకలా టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటని చెప్పేసి ఇందాక చెప్తూ ఉన్నారు కదా, సో దాని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్. అట్ ద సేమ్ టైం ఎండోమెంట్ పాలసీ అంటే ఏమంటారు మేడం? యాక్చువల్గా
0: టర్మ్ ఇన్సూరెన్స్ అంటే అత్యంత స్వచ్ఛమైనదండి, అందులో తక్కువ ఖర్చుతో ఉంటుంది. జనరల్గా మీ ఇందాక చెప్పినట్టు కానీ ముందు చిన్న ఏజ్లో ఒక 25 ఏళ్ల లోపల మీరు తీసుకుంటే దాని యొక్క ప్రీమియం చాలా తక్కువ ఉంటుంది, అధిక కవరేజ్ ఉంటుంది. సో ఇప్పుడు 1 కోటి రూపాయలు కానీ 2 కోట్లు అది ఎప్పుడైనా సరే దాని యొక్క కవరేజ్ అన్నది మన ప్రస్తుతం యొక్క ఇన్కమ్ను బట్టి మల్టీ టైమ్స్లో అలా ఉంటుంది తప్ప, ఎవరికి ఇప్పుడు ఒక సపోజ్ ఒక 10 లక్షల ఇన్కమ్ వచ్చేవాడికి 10 కోట్లకి టర్మ్ ఇన్సూరెన్స్ రాదు. సో ఎందుకు అంటే టర్మ్ ఇన్సూరెన్స్ అంటే మళ్ళీ దాని కవరేజ్ ఎలా ఉంటుంది అంటే మన రిస్క్ కవరేజ్ కేవలము మన యొక్క కరెంట్ ఇన్కమ్ బేస్ మీద తీసుకుని ఇస్తారు. అంటే ఇప్పుడు మనం ప్రీమియం కడుతున్నాం,
1: ఓకే,
0: కానీ మన యొక్క కెపాసిటీ, ఫైనాన్షియల్ కెపాసిటీ ఈ రోజుకి ఎలా ఉన్నది, తీసుకునే రోజు ఎలా ఉన్నది దాన్ని బట్టి ఉంటుంది. కానీ అడిషనల్ టాప్ అప్స్ తీసుకుంటారు కొన్ని చోట్ల, పాలసీలో వాళ్ళకి మరణించినప్పుడు వాళ్ళకి వెళ్ళేందుకు అవకాశం, క్లెయిమ్ అవకాశం ఉంటుంది. దీని యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రీమియం తక్కువ ఉండటం వల్ల మన యొక్క ఫ్యామిలీ సమస్యకి బాగా ఉంటుంది.
1: ఓకే, ఓకే.
0: జనరల్గా మీరు ఏ ఇన్సూరెన్స్ పాలసీ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళినా సరే, ఆర్థిక నిపుణులు ఎవరైనా సరే కూడా బీమా కోసం టర్మ్ ప్లాన్ అన్నది కంపల్సరీగా అడ్వైజ్ చేస్తారు. వాళ్ళ యొక్క ఫ్యామిలీ స్ట్రక్చర్ని బట్టి కానీ, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టెబిలిటీని కానీ, ఫైనాన్షియల్ పొజిషన్ని బట్టి కానీ చేస్తారు. ఎండోమెంట్ పాలసీ వచ్చేటప్పటికి కంపల్సరీ అందులో ఏంటంటే సేవింగ్స్ అనే కాన్సెప్ట్ కూడా ఇంక్లూడ్ అవుతుందండి. జనరల్గా ఇన్సూరెన్స్ అంటే మనం ముందు చెప్పుకున్నట్టుగా ఉన్నది ఏంటి అంటే పోయాక వస్తుంది, బతుకున్నప్పుడు కూడా మనకు కొంత అమౌంట్ కావాలి, జీవిత రక్షణ, జీవితంతో పాటు, జీవిత అనంతరం కాదు జీవితంతో పాటు కూడా ఉండాలి పాలసీ, ఎండోమెంట్ పాలసీ వస్తుందన్నమాట. మరణిస్తే సమ్మెష్యూర్డ్ కుటుంబానికి వెళ్తుంది. అదేవిధంగా మెచ్యూరిటీ పీరియడ్ అయిపోయాక మనకు ఎంత మొత్తం అయితే ఎష్యూర్డ్ చేస్తారు అంటే ఇంత ఇస్తాము అని చెప్పి ముందుగానే ఉంటుంది ఆ అమౌంట్, ఆ పీరియడ్ అవ్వగానే మనకు వస్తుంది అనమాట. ఇది బీమాతో పాటు పొదుపు చేయాల్సిన వారికి అనుకూలం. ఎందుకు అంటే ప్రతిదీ కూడా మన తదనంతరమే కాకుండా మనకు కూడా ఎంతో కొంత కవరేజ్ ఉండాలి కాబట్టి ఇలాంటి పాలసీస్ తీసుకుంటే ఉపయోగం ఉంటుంది.
1: బాగుంది మేడం, మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: మరి ఇవాల్టి బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో ఇన్సూరెన్స్ ప్రాధాన్యత, బీమా రకాలు, అవగాహన ఈ అంశం గురించి చార్టెడ్ అకౌంటెంట్ గరికపాటి అరవింద గారు మనతో ఉన్నారు. మేడం, అయితే మెడికల్ ఇన్సూరెన్స్ యొక్క ప్రాధాన్యత ఏమంటారు, దాని ఆవశ్యకత ఏంటి?
2: ప్రస్తుత రోజుల్లో వైద్య ఖర్చులు చాలా పెరిగాయండి. ఇదో కోవిడ్తో సమయాలతో పోలిస్తే ఇప్పుడు ఇంకా పెరిగాయి. ఒక సాధారణ వ్యక్తికి చికిత్స పొందాలి, మెడికల్ ఫెసిలిటీస్ ఉండాలి అంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇన్సూరెన్స్ లేకపోతే. ఆసుపత్రి ఖర్చులు పెరిగాయి, కుటుంబ పొదుపులు తగ్గుతూ ఉన్నాయి. ఎందుకంటే రకరకాల రీజన్స్ వల్ల వాళ్ళ యొక్క ఎప్పుడైతే ఈ మెడికల్ ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుందో మీకు క్యాష్లెస్ ఫెసిలిటీ అన్నది కూడా ఉంటుంది. అంటే మీ యొక్క జేబు నుంచి డబ్బులు వెళ్ళకుండా అది క్యాష్లెస్ ఫెసిలిటీ వల్ల వస్తుందండి. తీవ్రమైన వ్యాధుల్లో కూడా ఆర్థిక రక్షణ అన్నది కలుగుతుంది. ఈ మెడికల్ ఇన్సూరెన్స్ కవరేజ్ వల్ల ఏమవుతుంది అంటే మన యొక్క ఒక వ్యక్తికి కానీ కుటుంబానికి కానీ ఆర్థికంగా ఎక్కువ నష్టం జరగకుండా ఉంటుంది. ప్రతి కుటుంబానికి ఒక మెడికల్ ఇన్సూరెన్స్ అయితే కంపల్సరీగా తీసుకోవాలి అన్నది మటుకు చెప్పదలుచుకున్నానండి. ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు ఏదో ఒక అవసరం వస్తుంది. ఆ పాలసీ అంటూ ఉంటే మనకి రక్షణ కలుగుతుంది కాబట్టి మనకి యొక్క కుటుంబం చిన్నాభిన్నం అవ్వకుండా చాలా ఉపయోగపడుతుంది.
1: బాగుంది మేడం. అయితే యూలిప్ అంటే ఏంటి మేడం?
2: ఇది యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అండి. మామూలుగా దీనికి ఏమవుతుందంటే జనరల్గా ఇన్సూరెన్స్ అనేవి కూడా మనకు మెచ్యూరిటీకి సంబంధించినవి కానీ లేదంటే డెత్కి సంబంధించినవి అన్నీ వస్తాయి. ఇక్కడ ఏమొస్తుందంటే స్టాక్ మార్కెట్కి లింక్ అయ్యి ఉంటుంది అనమాట. మనం పే చేసే ప్రీమియంలో కొంత బీమాకి వెళ్తుంది, ఇన్సూరెన్స్కి వెళ్తుంది, కొంత స్టాక్ మార్కెట్కి వెళ్తుంది. స్టాక్ మార్కెట్కి వెళ్ళడం వల్ల ఏమవుతుంది అంటే ఫ్లక్చుయేషన్స్ అయితే ఉంటాయి. దాని యొక్క ఈక్విటీలో కానీ ఎప్పుడైనా పెట్టినప్పుడు దాని యొక్క ఫ్లక్చుయేషన్స్ వల్ల స్టాక్ మార్కెట్ యొక్క బెనిఫిట్స్ని దీనికి లింక్ చేస్తారు. సో దీర్ఘకాలికంగా సంపద ఇది సృష్టించబడుతుంది. అంతేకాదు ఇది షార్ట్ టర్మ్ పర్స్పెక్టివ్ కోసం చూడకూడదు. జీవిత రక్షణతో పాటు మనకి సంపద సృష్టి కూడా అవకాశం ఉంటుంది. కొన్ని ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఇందులో ఉండే అవకాశం ఉంటుందండి. మార్కెట్ ప్రమాదాలకు లోబడి అంటే స్టాక్ మార్కెట్ యొక్క ఫ్లక్చుయేషన్స్కి లోబడి మాత్రమే ఉంటుంది. సో మన యొక్క రిస్క్ టేకింగ్ కెపాసిటీని బట్టి ఆ యూలిప్ అన్నది సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే కంపల్సరీగా స్టాక్ మార్కెట్లో ఉంటుంది కాబట్టి మనం ఎంతవరకు రిస్క్ తీసుకోగలుగుతాము అన్న దాన్ని బట్టి మాత్రమే యూలిప్లోకి ఎంటర్ అవ్వాలి. అంతేగాని మిగతా ఇన్సూరెన్స్ పాలసీలలాగా ఇది అలా కుదరదు, ఎందుకంటే స్టాక్ మార్కెట్ లింక్ అయ్యింది కాబట్టి.
1: ఓకే. అయితే మేడం, ఇందాక మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్సెస్ చెప్పారు కదా, మోటార్ ఇన్సూరెన్స్ అని, ఎడ్యుకేషన్ ఇట్లాంటివని చెప్పారు కాబట్టి. అయితే వాహన బీమా తప్పనిసరి అంటారా భారతదేశంలో, అలాంటి కంపల్సరీ ఏమైనా ఉందా?
2: మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం అది కంపల్సరీ అండి. వాహన బీమా అన్నది కావాలి. మీరు మీ బండిని రోడ్డు మీద నడిపించాలి అంటే కంపల్సరీగా దానికి ఇన్సూరెన్స్ అనేది ఉండాలి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి. ఎందుకు అంటే మనకు తెలియకుండా జరిగే ఇన్సిడెంట్సే ఎక్కువ ఉంటాయి. కావాలని ఎవడు యాక్సిడెంట్ చేయరు కాబట్టి పొరపాటు జరిగే వల్ల జరిగే వాటికి

0: వేరే వాళ్ళ యొక్క కుటుంబానికి ఇబ్బంది అవుతుంది, పర్సన్కి ఇబ్బంది అవుతుంది, కొన్నిసార్లు వాళ్ళ యొక్క ప్రాణం పోవచ్చు, లేదంటే ఏదైనా డిజేబిలిటీ రావచ్చు, ఇలా రకరకాలుగా జరుగుతాయి, లేదా వెహికల్కి వెహికల్ పాడైపోవచ్చు, ఇన్ని రకాలు ఉంటాయి. సో ఎప్పుడైతే కంపల్సరీగా ఈ మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం ఇన్సూరెన్స్ కంపల్సరీ చేశారో, ఆ ఇన్సూరెన్స్ వల్ల దాని యొక్క భద్రత కలుగుతుంది, దాని వెహికల్కి భద్రత ఉంటుంది, మనిషికి కూడా భద్రత ఉంటుంది. కంపల్సరీగా మనకి ఇండియాలో అయితే ఇన్సూరెన్స్ అన్నది కంపల్సరీ అండి. దానికి సంబంధించిన ప్రీమియమ్స్ మనం పే చేయాల్సిందే. భీమా లేకుండా, ఇన్సూరెన్స్ లేకుండా మేము వెళ్తే పోలీసు వాళ్ళు గ్యారంటీగా పట్టుకుంటాడు, జరిమానా ఉంటుంది, చట్టరీత్యా చర్యలు ఉంటాయి. అదేవిధంగా వాళ్ళ ఇదే గవర్నమెంట్ మన మీద ఫోర్స్గా చేస్తుందని కాదు, ప్రమాద సమయంలో భారీ ఆర్థిక నష్టం. అంటే ఒక కార్కి ఏమైనా యాక్సిడెంట్ అయ్యింది అనుకోండి, ఇన్సూరెన్స్ కవరేజ్ లేకపోతే ఆ బిల్లు ఎంత అవుతుందో చూసుకోండి. ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటే బిల్లు ఎంత అవుతుందో చూసుకోండి.
1: లక్షలు పెట్టి
0: సో ఎప్పుడు ఏదో చిన్న చితగా అవుతూనే ఉంటుంది హైదరాబాద్ ట్రాఫిక్ లో. ఇన్సూరెన్స్ అనేది అనుకోండి, పోలీసు వాడు పట్టుకుంటాడన్న తర్వాత విషయం, మనకు ఉండాలి కదా భద్రత. మనకేమన్నా అయింది అనుకోండి వేరే వాడికి పే చేయాలి, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లో కానీ ఎక్కడైనా సరే, అప్పుడు మనం ఎక్కడ నుంచి తీసుకొచ్చి ఇస్తాం వాళ్ళకి? సో కంపల్సరీ అండి.
1: మేడం నా పర్సనల్ క్వశ్చన్ ఇది యాక్చువల్గా, ఇప్పుడు చదువుకున్న వాళ్ళకంటే ఇన్సూరెన్సెస్ గురించి తెలుసు, లేదు కొంచెం అవగాహన ఉన్న వాళ్ళకి ఇలాగ ఇంటర్వ్యూస్లో కానివ్వండి లేకపోతే చూసే వీడియోస్ కానివ్వండి, ఎట్లా కొంచెం అవగాహన ఉంటుంది, అసలు నిరక్షరాస్యులకు మనం ఎలా సజెస్ట్ చేస్తాం మేడం?
0: నిరక్షరాస్యులకి అంటే ఎవరికైనా ఇన్సూరెన్స్ అవసరం ఏంటంటే చదువుతో సంబంధం లేనిది. మీరు ఇప్పుడు ఒక మామూలుగా ఊర్లలో తీసుకుంటే స్వయం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి, వాళ్ళకైనా సరే వాళ్ళ లీడర్ కానీ వాళ్ళకి కానీ అవగాహన కార్యక్రమాలు, ఆ గ్రామ పెద్ద కానీ సర్పంచ్ గారు కానీ అవగాహన కార్యక్రమాలు ఎన్ని ఎక్కువ పెట్టి, ఎందుకంటే గవర్నమెంట్ స్కీమ్స్ రకరకాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ స్కీమ్స్ కవర్ అయ్యేవి. సో దాని యొక్క అవగాహనకి బేసిక్ ప్రీమియం అయితే 200, 300 ఎంతో ఉంటుంది, కనీసం అది పే చేసుకున్నా కూడా వర్క్ కవరేజ్ వస్తుంది అన్న విషయము చాలామందికి తెలియని వాళ్ళు ఉన్నారు. మీరు పల్లెటూరులో తీసుకోకర్ల, సిటీలో కూడా చాలామందికి తెలియదు. వాళ్ళకి అవగాహన కల్పించినప్పుడు మాత్రమే అందరికీ భీమా బై 2047 అన్నది నిజ జరిగే అవకాశం ఉంది. లేదు అంటే అసలు మనకు తెలియని విషయం ఎలా తీసుకుంటాం మనం?
1: అంటే అవేర్నెస్
0: అది ఒక పద్ధతి ఉంది, ఒక స్కీమ్ ఉంది, దానివల్ల మనకు బెనిఫిట్ పొందుతాము అన్న విషయం మనకు కనీస అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది.
1: ఓకే ఓకే, సో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వల్ల ఇల్లిటరేట్ కూడా భీమా గురించి తెలియచేయచ్చు.
0: తప్పకుండా అండి, ఎందుకంటే దాని యొక్క ప్రయోజనాలు మనం ఎప్పుడైతే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతామో తప్పకుండా తీసుకుంటారు. ఎందుకు అంటే మీరు చదువుతో సంబంధం లేకుండా ప్రతివాడు వాడు బాగుండాలి, వాడు కుటుంబం బాగుండాలి అన్నది అయితే ఒక సాటి మనిషిగా ఆలోచిస్తాడు కదా, దానికి చదువుతో సంబంధం లేదు. ఆర్థిక భద్రత కావాలని కోరుకుంటాడు కదా, వాడికి వచ్చిన దాంతో ఎంత వస్తే అంతలో. సో నువ్వు ఇలా కట్టడం వల్ల నువ్వు బాగుంటావు, నీకు ఏమన్నా ఆపద వస్తే ఇదిగో ఇలా కవర్ అవుతావు, ఇలా ఇబ్బంది లేకుండా భద్రత ఉంటుంది, నీకు రేపు పొద్దున్న పొరపాటు నీకేమన్నా అయితే నీ కుటుంబం కూడా జాగ్రత్తగా ఉంటుంది అంటే ఏ మనిషికి వద్దు అని చెప్పడు. వాడికి వాడు వద్దు అనుకునే సరే కుటుంబం కోసం వరకు వచ్చేటప్పటికి తప్పకుండా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అన్న కోరుకోవడం అనేది సాటి మనిషి యొక్క స్వభావం.
1: మేడం అయితే ఇప్పుడు మనం అనుకున్నాం ఎట్లా అంటే ఊర్లలో కానివ్వండి ఇక్కడ కానివ్వండి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా అన్నారు కదా, అయితే గవర్నమెంట్ స్కీములు పేదవారికి ఏమైనా బీమాకు సంబంధించి ఏమైనా ఉంటే అవి ఏమంటారు?
0: చాలా ఉన్నాయండి, అందులో ముఖ్యమైనది వచ్చేప్పటికి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ఉందండి. అది 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల సంవత్సరంలో వాళ్ళకి వార్షిక ప్రీమియం ఉంటుంది, అది కూడా చాలా తక్కువ ఉంటుంది, మినిమల్ అమౌంట్ చాలా తక్కువగా ఉంటుంది. మరణం సంభవిస్తే 2 లక్షల వరకు కవరేజ్ ఉంటుందండి. మీరు అనొచ్చు 2 లక్షలైనా అని, కానీ అసలు ఏమీ లేని వాడికి 2 లక్షలు కూడా చాలా పెద్ద అమౌంట్ అయినండి. సో దాని 2 లక్షల కవరేజ్ ఉంటుంది కాబట్టి ఆ ప్రీమియం కూడా చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేప్పటికి ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన, ఇది ప్రమాద సమయంలో ప్రమాదం ఏమైనా జరిగితే, వికలాంగం జరిగితే అంటే హ్యాండిక్యాప్డ్ అయితే పొరపాటు, అక్కడ కూడా సుమారు 2 లక్షల వరకు కవరేజ్ ఉందండి. ఓకే, ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన, ఇది రైతులకు సంబంధించినది, ప్రకృతి వైపరీత్యాల వల్ల రకరకాలు జరుగుతున్నాయి, ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ అన్నది కూడా కంపల్సరీగా సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది. సో దానికి కానీ వాళ్ళు ఎన్రోల్ చేయాలి, బట్ ఏమిటి అంటే రైతులకు చాలా చాలా కొంతమందికి అవగాహన ఉంటుంది. ఎక్కువ అవేర్నెస్ ప్రోగ్రామ్ జరిగినప్పుడు మాత్రమే రైతులు దాని నుంచి బెనిఫిట్ పొందడానికి అవకాశం ఉంటుంది. ఇందాక చెప్పినట్టుగా ఏ ఇన్సూరెన్స్ స్కీమ్ అయినా సరే అవగాహన కలిగిస్తే మాత్రమే ప్రజల్లో చైతన్యం వచ్చే అవకాశం ఉంటుంది. చదువుకున్న వాళ్ళకున్నంత అవగాహన మిగతా వాళ్ళకు ఉండకపోవచ్చు. ఎందుకు అంటే తెలియని తనం అంతకుమించి ఏమీ లేదు. ఇప్పుడు మంచి చెప్పితే ఎవరికైనా మంచి ఇది మంచి అని చెప్పినప్పుడు

0: చెడు అన్న విషయం వాళ్ళకి తెలిసే అది.
1: అవును అవును
0: మంచి చెప్పకుండా ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతున్న వాడికి ఇది ఎలా తెలుస్తుంది? బాబు నీ యొక్క భద్రత, నీ యొక్క కుటుంబ భద్రత చాలా అవసరం, దానికోసం ఇదిగో ఈ పద్ధతులు ఉన్నాయి, ఈ స్కీమ్స్ ఉన్నాయి అని అవగాహన చేయాలి. దానికి ఎన్జిఓస్ చేయాల్సిన పని ఉంది, ఆల్ ఇండియా రేడియో కానీ, దూరదర్శన్ కానీ, టీవీ ఛానల్స్ వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంది, ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్స్ చేయాల్సిన అవసరం ఉంది, ఎంప్లాయర్స్ అంటే రకరకాల ఇండస్ట్రీస్ వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంది. అందరి బాధ్యత అది, సమిష్టి బాధ్యత, ఒక్కళ్ళది కాదు. ఇది నాకేంటి అనుకుంటే అవ్వదు, అందరికీ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనుకున్నప్పుడు మాత్రమే ఇది అవుతుంది.
1: దీనివల్ల ఈ నష్టం ఉంది, దీనివల్ల ఈ లాభాలు ఉన్నాయని తెలియజేయగలిగితే మాత్రం నిరక్షరాస్యులు కూడా తెలుసుకునే అవకాశం ఉంది.
0: ఎందుకంటే కావాలని నష్టం ఎవరు చేకూర్చుకోరు కదండి, ఏమాత్రం రూపాయి వస్తుంది అంటే ఎవరు వద్దనరు కదా.
1: అవును, బాగుంది మేడం. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: మరి ఇవాళ బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో ఇన్సూరెన్స్ ప్రాధాన్యత, బీమా రకాలు, అవగాహన, ఎంస గురించి చాలా విషయాలు తెలియచేస్తున్నారు చార్టెడ్ అకౌంటెంట్ గరికపాటి అరవింద్ గారు. మేడం, అయితే ABPMJAY ఆయుష్మాన్ భారత్ పథకం అంటే ఏంటి, దాని ఉపయోగం ఏంటి మేడం?
2: మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగానే మెడికల్ ఇన్సూరెన్స్ లో కానీ మిగతా రకరకాల ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకున్నాం. గవర్నమెంట్ స్కీమ్స్ అవైలబుల్ గా ఉన్నవండి. సో ఈ ఆయుష్మాన్ భారత్ వచ్చేటప్పటికి మనకి మెడికల్ ఇన్సూరెన్స్ అండి, హెల్త్ కి సంబంధించింది. ఎందుకంటే చాలా మందికి ప్రైవేట్ హాస్పిటల్లో ఇన్సూరెన్స్ కవరేజ్ లేకపోవడం వల్ల వాళ్ళకి కావాల్సిన బేసిక్ ట్రీట్మెంట్ కూడా జరగకుండా ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళకి ఆయుష్మాన్ భారత్ సంబంధించిన స్కీమ్లు వాళ్ళ యొక్క ఎన్రోల్ అయి ఉంటారో, అప్పుడు ప్రైవేట్ అన్ని హాస్పిటల్లోనూ వాళ్ళు ఆ కార్డు యూజ్ చేసుకుని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది అర్హులైన పేద మరియు బలహీన వర్గాల కుటుంబాలకు సంబంధించిన విషయం అండి. ప్రతి కుటుంబానికి సుమారు 5 లక్షల వరకు ఆరోగ్య కవరేజ్ ఉంటుంది, బీమా కవరేజ్. సో ప్రభుత్వ మరియు ఎంపానల్ చేసిన ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. క్యాష్లెస్ సేవలు కూడా ఇందులో ఉంటుంది. సో ఏమవుతుందంటే, ఎప్పుడైతే ఇలాంటి ఆయుష్మాన్ భారత్ లాంటివి ఉంటాయో, దేశంలో ఉన్న పేదవాళ్ళకి, బలహీన వర్గాల కుటుంబాలకి చాలా ఉపయోగపడుతుందండి. ఎందుకు అంటే, ప్రతిసారి గవర్నమెంట్ ఆసుపత్రుల్లో అన్నీ కుదరకపోవచ్చు. కొన్నిసార్లు వాళ్ళు, ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ జరిగింది ఎగ్జాంపుల్, ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు కంపల్సరీగా దానికి దగ్గరలో ఒక ప్రైవేట్ ఆసుపత్రి ఉందనుకోండి. ఎప్పుడైతే ఈ కార్డు లాంటివి ఉంటాయో, ఇన్సూరెన్స్ ఇలా ఆయుష్మాన్ భారత్, వాళ్ళ యొక్క బేసిక్ కనీస యొక్క అవసరము ఆ నియరెస్ట్ హాస్పిటల్లో చూపించుకుని తద్వారా నెక్స్ట్ దానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మనకి ఆ కార్డ్, ఈ ఇన్సూరెన్స్ కవరేజ్, ఈ ఆరోగ్య స్కీమ్లు లేవనుకోండి, కంపల్సరీ వాడు దూరం అయినా సరే వెళ్ళి గవర్నమెంట్ ఆసుపత్రిలో చేరాల్సి వస్తుంది. ఎందుకు అంటే మెడికల్ బిల్లు భయం ఉందో. సో ఇలాంటి యొక్క స్కీమ్స్ ఏ స్టేట్లో, ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి అన్ని స్టేట్లకి కవరేజ్ ఉంటుందండి. ఓకే, సో కొన్ని స్టేట్లు తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. వాళ్ళ స్కీమ్ స్టేట్ స్కీమ్స్ ఎందుకన్నా బెటర్గా ఉంటే అవి పెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. దీనివల్ల ప్రయోజనాలు

0: ఏంటి అంటే పెద్ద పెద్ద వైద్య ఖర్చుల నుంచి, అంటే ఇందులో 5 లక్షల వరకు కవరేజ్ ఉండండి. ఒక పేదవాడికి కానీ, బలహీన వర్గాల్లోకి చెందుతున్న వాడికి కానీ, ఒక నార్మల్ సాధారణ మనిషికి కానీ 5 లక్షలు అనేది పెద్ద అమౌంట్.
1: అవును అవును.
0: సో పేద కుటుంబాలకైతే నాణ్యమైన వైద్యం వస్తుంది. సో ఈ ప్రైవేట్ హాస్పిటల్ అనేది పేదవాడు ఎవరు వెళ్ళగలిగే స్థాయిలో ఉండదు. ఎప్పుడైతే ఆయుష్మాన్ భారత్ యొక్క సంబంధించిన స్కీమ్లో వాడు ఎన్రోల్ అయ్యి ఉంటాడో, వాళ్ళకి కంపల్సరీగా దీని యొక్క ఫెసిలిటీస్ యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు కూడా తగ్గుతాయి. ఎప్పుడైతే ఈ కవరేజ్ ఉంటుందో 5 లక్షల వరకు, సో మీ యొక్క ఖర్చుల్లో 5 లక్షలు తగ్గింది అంటే అది ఒక సరిపోయే అమౌంట్ ఏంటంటే కుటుంబం నిర్ణయపోతుంది ఏడాది మొత్తం.
1: అవును అవును.
0: సో ఇలా దానివల్ల ఆయుష్మాన్ భారత్ అనేది ఒక మంచి స్కీమ్ అండి. దానివల్ల ఇన్సూరెన్స్ కవరేజ్, మెడికల్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది వస్తుంది.
1: ఓకే మేడం, చాలా విషయాలు తెలియచేశారు. మరి చివరిగా మా శ్రోతలకు మీరు ఇచ్చే సలహాలు ఏమంటారు?
0: బీమా అనేది మరణించినప్పుడు మరణం కోరుకునేది అన్నది కాదండి. ఎందుకంటే ఎప్పుడు నేను చచ్చిపోతే కానీ నా కుటుంబానికి రాదు అన్న ఆలోచన నుంచి జనాలు బయటికి రావాలి. ఎందుకంటే మనం ఉన్నప్పుడు కూడా, ఎందుకంటే రకరకాల స్కీమ్స్ ఉండటం వల్ల, రకరకాల పాలసీలు ఉండటం వల్ల మనం బతుకున్నప్పుడు కూడా వచ్చే పాలసీలు ఉన్నాయి. మనం మరణించినప్పుడు మాత్రమే వచ్చే ఉండవు అన్న ఫస్ట్ విషయం తెలుసుకోవాలండి. దాని యొక్క అవసరం ఇందాక అనుకున్నట్టు కానీ అవేర్నెస్ స్కీమ్స్, ఈ 2 లక్షలు కానీ 5 లక్షల స్కీమ్స్ కానీ, ఇంకా రకరకాలు కానీ, మెడికల్ ఇన్సూరెన్స్ కానీ, మోటార్ వెహికల్స్ కానీ, టర్మ్ ఇన్సూరెన్స్ కానీ, ఇలా రకరకాల స్కీములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన యొక్క ఫ్యామిలీ స్ట్రక్చర్ని బట్టి కంపల్సరీగా అవకాశం ఉన్న వాటిని తీసుకుంటూ ఉండాలి. ఈ ఇన్సూరెన్స్ లేకపోతే మనం సంపాదించిన సంపద అంతా కూడా ఒక్క చిన్న తేడా జరిగితే మొత్తం ఆవిరైపోతుంది. మన కుటుంబాన్ని రోడ్డును పడేసే అవకాశం ఉంది. సో దాని నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే, ఆర్థికంగా మనని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీగా ఉంటుందండి. ప్రతి కుటుంబానికి కనీసంగా జీవిత బీమా ఉండాలి, హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి, టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఇంకా అవకాశం ఉంటే ఇందాక చెప్పినట్టు కానీ హౌస్ సంబంధించిన ఇన్సూరెన్స్లు కానీ ఇంకా రకరకాలు ఉన్నాయి. మీ పెద్ద పెద్ద స్పోర్ట్స్ ప్లేయర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి కొన్ని కొన్ని బాడీ పార్ట్స్ కూడా ఇన్సూరెన్స్లు తీసుకుంటారు. ఓకే, ఇప్పుడు మొన్న వచ్చారు మెస్సీ గారు వచ్చారు కదా, ఆయనకి వాళ్ళు ఏంటి ఫుట్బాల్ ప్లేయర్, సో కంపల్సరీగా ఆయన కాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటుంది. సో పొరపాటు, ఎందుకంటే కొన్ని వేల కోట్లు పెట్టి ఆయన తీసుకుంటారు. ఈ అలా రకరకాలు ఉంటారు. కీ మేనేజ్మెంట్ పర్సన్స్ సంబంధించిన కేఎంపీస్ అంటారు, కంపెనీస్ లో కేఎంపీస్ ఉంటారు, కీ మేనేజ్మెంట్ పర్సన్స్, వాళ్ళకి కూడా సెపరేట్ ఇన్సూరెన్స్ ఉంటుంది. అంటే పొరపాటున వాళ్ళకి ఏమన్నా జరిగితే కంపెనీ ఎఫెక్ట్ అవ్వకూడదు అని చెప్పి కేఎంపీస్ కూడా తీసుకుంటారు కీ ఇన్సూరెన్స్. అలా రకరకాల స్కీమ్స్ ఉన్నాయండి, చాలా ఉన్నాయి. అవగాహన ఉన్న చాలా తక్కువ ఉంది, కానీ అవేర్నెస్ చేయాల్సిన అవకాశం చాలా ఉంది. ఎందుకంటే రకరకాలు ఉన్నాయి అని తెలిసినప్పుడు, నాకు ఒక విషయం తెలిసినప్పుడే కదా దాని గురించి ఆలోచించే అవకాశం నాకు వస్తుంది. నాకు తెలియనప్పుడు నేను ఎలా చేస్తాను? బీమా అన్నది ఒక విలాసవంతమైన వస్తువు కాదు, అది ఒక సామాజిక భద్రత సాధనం. ఆరోగ్య బీమా అన్నది ప్రాథమిక జీవిత బీమా అన్నది ప్రతి ఒక్క మనిషి యొక్క అవసరం. దాని మీద జిఎస్టీ అన్నది మినహాయింపు ఇవ్వడం వల్ల ప్రీమియం అమౌంట్స్ తగ్గి ఎక్కువ మందికి ఉంటుంది. మీరు ఇంకా కంపెనీస్లో గ్రూప్ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది వర్కర్స్ అందరికీ కూడా. సో కంపల్సరీగా ఏమవుతుంది, దాని యొక్క ప్రీమియం అమౌంట్స్ తక్కువగానే ఉంటాయి, కానీ ఆ యొక్క ఎంప్లాయీస్ కానీ వర్కర్స్ కానీ భద్రత కలుగుతుంది. ఆ భద్రత భరోసా ఎప్పుడు వస్తుంది అంటే ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు మాత్రమే. ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ బై 2047 అన్నది ఎప్పుడు జరుగుతుంది అంటే, అందరికీ అవగాహన కలిగి అందరూ అందులో పార్టిసిపేట్ చేసి, ఇప్పుడు ప్రీమియం కట్టగలిగిన వాడు ఉంటాడు, కట్టలేని వాడు ఉంటాడు. కట్టలేని వాడు గవర్నమెంట్ స్కీమ్స్ కొన్ని ఉన్నాయి, అక్కడ ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. ఆ మాత్రం అవకాశం ఉన్న వరకు వాళ్ళు చేయి కట్టగలుగుతారు కాబట్టి చేసుకుంటే అందరికీ ఇన్సూరెన్స్ అన్నది వికసిత భారత్ 2047 ఎలా ఉందో, ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ బై 2047 కూడా మనం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇది అందరి సమిష్టి బాధ్యత.
1: ఓకే ఓకే. అంటే ఇన్సూరెన్స్ అనేది ఆప్షనల్ కాదు, కంపల్సరీ అని అంటారు.
0: అదేం విలాసం కాదు, అదేం లగ్జరీ కాదు, ఇట్ ఇస్ మ్యాండేటరీ థింగ్ అన్నది ప్రస్తుత రోజుల్లో. ఎందుకంటే అది లేకపోతే మనిషి యొక్క కుటుంబం కానీ మనిషి కానీ ఏదైనా తేడా జరిగితే చాలా ఇబ్బంది పడతారు. ఆ ఇబ్బంది నుంచి వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి, ఆర్థికంగా వాళ్ళకి వెసులుబాటు కలగాలి అంటే ఆ ఇన్సూరెన్స్ మనకి ఏది కావాలో దాని ప్రకారం దానికి ప్రీమియం పే చేసి దాని కవరేజ్ మనం తీసుకుని మనల్ని, మన కుటుంబాన్ని, మన దేశాన్ని బాగుపడడానికి అవకాశం ఉంటుంది అని చెప్పదలుచుకున్నాను.
1: అవును మేడం, చాలా విషయాలు బీమాకు సంబంధించి, దాని ఆవశ్యకత ఏంటి, లేకపోతే సాధారణ బీమా, సాధారణ అంటే చిన్న చిన్న అమౌంట్స్తో కూడా బీమా అనేది తీసుకోవచ్చు, అది కంపల్సరీ అంటే ఇట్స్ నాట్ దట్ ఆప్షనల్, అది మ్యాండేటరీ. ఎందుకంటే ఫ్యూచర్ అనేది మనం ఎప్పుడు అసెస్ చేయలేం కాబట్టి యాజ్ ఆన్ డేట్ మీకున్న

0: మనకున్న ఇన్వెస్ట్, మనకున్న శాలరీ బడ్జెట్ కానివ్వండి, లేకపోతే మనకున్న సేవింగ్స్లో ఎంతో కొంత ఖచ్చితంగా బీమా అనేది చేసుకోవడం చాలా ముఖ్యమని చాలా విషయాలు తెలియజేశారు మేడం. ఇంత మంచి విషయాలు షేర్ చేసినందుకు మీకు ధన్యవాదాలు మేడం.
1: నమస్తే అండి.
0: ఇంతవరకు బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో ఇన్సూరెన్స్ ప్రాధాన్యత, బీమా రకాలు, అవగాహన ఈ అంశం గురించి చార్టెడ్ అకౌంటెంట్ గరికపాటి అరవింద్ గారితో పరిచయం విన్నారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం స్టూడియో క్లాక్ లో టైం 10 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం తరహాలోనే మొక్కజొన్నను సేకరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. మొక్కజొన్న కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లిప్త ధోరణి కారణంగా రాష్ట్రంపై పెద్ద ఎత్తున భారం పడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనే అతిపెద్దదైన వరంగల్ ఎనుమామల మార్కెట్ యార్డ్కు 16 మందితో పాలక వర్గాన్ని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను 5 దశల్లో పూర్తి చేయవలసి ఉందని కేంద్ర ఎన్నికల కమిషన్ ముఖ్య కార్యదర్శి అవినాష్ కుమార్ చెప్పారు. 3 దశ సన్నద్ధతపై ఆయన నిన్న హైదరాబాద్లో సమీక్ష నిర్వహించారు. ఓటర్ జాబితా ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కలెక్టర్లను ఆదేశించారు. అందులో భాగంగా రేపు 6, 9, 10 తేదీల్లో గ్రామ వార్డు సభలు నిర్వహిస్తారు. రాష్ట్రంలో న్యాయవాదులపై బెదిరింపులు దాడులు అరికట్టేందుకు ప్రభుత్వం న్యాయవాదుల భద్రతా చట్టం తెచ్చింది. నిన్నటి నుంచి అది అమల్లోకి వచ్చింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ రేపు పదవీ స్వీకార ప్రమాణం చేస్తారు. ఇప్పటి వరకు ఆ పదవిలో ఉన్న సిద్ధరామయ్య కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు. రహదారులు భవనాల శాఖ కాలుష్య నియంత్రణ మండలిలో 290 ఇంజనీర్ల ఉద్యోగాలకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో రక్త పరీక్ష నిర్వహిస్తారు. జాతీయ పంచాయతీ పురస్కారాల ప్రదానోత్సవం ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. మొత్తం 42 అత్యుత్తమ పంచాయతీలకు పురస్కారాలు ప్రదానం చేస్తారు. రాగల 3 రోజుల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రత 2 నుంచి 4 డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం స్టూడియో క్లాక్ లో టైం 10:02 దాటి 53 సెకండ్లైంది. ఓ కమ్మని పాట వింటే రోజంతా గుర్తుంటుంది, ఓ ఇష్టమైన పాట వింటే రోజంతా హమ్ చేస్తూనే ఉంటాం. మరి ఎవర్ గ్రీన్ హిట్స్ వింటే ఎప్పుడు, అలా నాకు తెలిసి అలా నిద్ర నుంచి లేసామనుకోండి, ఒక కమ్మని పాట గుర్తొచ్చిందంటే అప్పుడు కూడా హమ్ చేస్తామేమో అనిపిస్తుంది. మరి ఎవర్ గ్రీన్ హిట్స్కున్న వెయిటేజ్ అది. మరి ఇప్పుడైతే వినిద్దాం రౌడీ అల్లుడు చిత్రం కోసం ఈ పాట.

ఎంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: విన్న పాట ప్రాణం. చిత్రం కోసం సోనూ నిగమ్, మహాలక్ష్మి పాడింది. శ్రీహర్ష గేయ రచన, కమలాకర్ సంగీతం.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ, అజరామరం అనిపించే గీతాలు,

0: మధురిమ.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
3: వింటున్న పాట నీకోసం, చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ కౌసల్య పాడింది. ఆర్పి పట్నాయక్ సంగీత సారథ్యంలో

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

రంగస్థలం చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ స్వీయ సంగీత సారథ్యంలో పాడిన పాట చంద్రబోస్కి రచన.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ఈ రోజు రాత్రి 7:15 ఇది మన చట్టం కార్యక్రమంలో ఓటీఎస్ వన్ టైమ్ సెటిల్మెంట్ ఈ అంశం గురించి రిటైర్డ్ బ్యాంక్ ఏజీఎం శ్రీ హరీష్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి. ఇది మన చట్టం ఈ రోజు రాత్రి 7:15

0: అల్లరి మొగుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన పాట విన్నారు. ఎంఎం కీరవాణి గేయ రచన, మ్యూజిక్ కంపోజిషన్ లో.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: అభ్రపథమున విభ్రమ విలసిత శుభ్ర కౌముదీ దీపిక, దుగ్ధాంభోని

0: విన్న పాట పెళ్లి సందడి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడింది. వేటూరి రచన, ఎంఎం కీరవాణి సంగీతం.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: ఎందుకంటే ప్రేమంట చిత్రం కోసం హరిచరణ్ చిత్ర పాడిన పాట విన్నారు. రామజోగయ్య శాస్త్రి గేయ రచన, జీవి ప్రకాష్ కుమార్ సంగీతం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: ఎవర్ గ్రీన్ హిట్స్ వినేస్తున్నారు. ఎవర్ గ్రీన్ హిట్స్ అనేవి పాతవే అయిండొచ్చు, కానీ ఇప్పుడు వచ్చే కొన్ని పాటలు నిజంగా ఎప్పుడు వినాలని అనిపిస్తుంది, ఎప్పుడు వింటూనే ఉండాలి అనిపిస్తుంది. మరి అటువంటి పాటల్లో నువ్వు నేను ప్రేమ, ఈ మూవీ కోసం శ్రేయా ఘోషాల్, నరేష్ అయ్యర్ పాడిన పాట వినేద్దాం. వేటూరి రచన, ఏ రెహమాన్ సంగీతం.

0: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: వింటున్న పాట ద్వారక చిత్రం కోసం చిత్ర ఆలపించింది. శ్రీ సాయి కిరణ్ గేయ రచన, సాయి కార్తిక్ మ్యూజిక్ కంపోజిషన్.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: స్టూడియో క్లాక్ లో టైం 10:56 దాటి 53 సెకండ్లైంది. ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరిగా వినిద్దాం సుకుమారుడు చిత్రం కోసం శ్రేయా ఘోషాల్ పాడిన ఈ పాట, శ్రీమణి రచన, అనుప్రూపిన్ సంగీతం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జాతీయ పంచాయతీ పురస్కారాల ప్రదానోత్సవం ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. 42 అత్యుత్తమ పంచాయతీలకు 2025 సంవత్సరానికి కానీ ఈ పురస్కారాలు ప్రదానం చేస్తారు. మన రాష్ట్రానికి సంబంధించి వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండలం ముతుకుపల్లి గ్రామ పంచాయతీ సుపరిపాలన విభాగంలో 3వ ర్యాంకు, సంగారెడ్డి జిల్లా ఫసల్వాడి గ్రామ పంచాయతీ మహిళా ప్రయోజన విధానాల విభాగంలో 3వ ర్యాంకు సాధించాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఎల్లుండి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా పాలమూరు, రంగారెడ్డి, కల్వకుర్తి, కోయిల్సాగర్, భీమా, నెట్టెంపాడు ఇతర ప్రాజెక్టుల స్థితి పురోగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో పాల్గొంటారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం తరహాలోనే మొక్కజొన్న కూడా సేకరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. కారుణ్య నియామకాల విషయంలో వివాహితులైన కుమార్తెలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు తెలియజేసింది. కుటుంబం అనే నిర్వచనం నుంచి పెళ్లి అయిన కుమార్తెలను మినహాయించడం పూర్తిగా ఏకపక్షమని, ఇది ఎంతమాత్రం సమర్థించదగింది కాదని స్పష్టం చేసింది. రాష్ట్రంలో న్యాయవాదులపై బెదిరింపులు, దాడులు అరికట్టేందుకు ప్రభుత్వం న్యాయవాదుల భద్రతా చట్టాన్ని నిన్నటించి అమల్లోకి తీసుకొచ్చింది. రహదారులు, భవనాల శాఖ, కాలుష్య నియంత్రణ మండలిలో 290 ఇంజనీర్ల ఉద్యోగాలకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. లాసెట్ ఫలితాలు రేపు మధ్యాహ్నం విడుదలవుతాయని కన్వీనర్ వి విజయలక్ష్మి చెప్పారు. రాగల 3 రోజుల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురుస్తాయి. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11 గంటల దాటి 3 నిమిషాలు కావస్తోంది. మీరు వింటారు గుర్తుకొస్తున్నాయి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తిరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. అలనాటి మేటి సినీ ప్రముఖుల జీవిత సినీ విశేషాలతో ఆపాత మధురాలను మీకందించే కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి.

0: స్టూడియో క్లాక్ లో టైం 11 గంటలు దాటి 4 నిమిషాలకు అవస్తోంది. మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి మీ ఆకాశవాణి వివిధ భారతిలో. లాంగ్ డ్రైవ్ వెళ్ళాలి అనుకుంటున్నారా? అయితే పర్వాలేదు, ఆయన ఉంటే చాలు. ఓ స్నేహితుడిలా అసలు కంప్లీట్ కబుర్లు చెప్పినట్టుగా మనతో పాటే తను కూడా లాంగ్ డ్రైవ్ చేస్తాడు. వీకెండ్ పార్టీలో స్నాక్స్ సరంజామా తక్కువైనా పర్లేదు, కానీ ఆయనుంటే చాలు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. తనువు అలసిపోయి విశ్రాంతి కోరినా, మనసు అలసిపోయి విశ్రాంతి కోరినా ఆయన మనకి తోడుగా ఉంటే చాలు అనిపిస్తుంది. మరి ఇంతకీ ఎవరాయన అంటారా? ఈ జనరేషన్కి, అంటే ఆ జనరేషన్లో మొదలై ఈ జనరేషన్కి కూడా ప్లేలిస్టులో టాప్ రేంజ్లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. 50 సంవత్సరాల స్వర ప్రస్థానం ఆయనది. పైకి సాధారణంగా కనిపించే అసాధారణ ఋషి డేనియల్ రాజయ్య, మనందరి అభిమాన సంగీత దర్శకులు లయరాజా ఇళయరాజా. మరి ఈరోజు లయరాజు ఇళయరాజు గారి బర్త్డే సందర్భంగా మనం మాట్లాడుకుందాం. ఇళయరాజాకి గారికి సంబంధించి మరికొన్ని విషయాలు వింటూనే ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. గుర్తుకొస్తున్నాయి
1: గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

0: కాదు, నేడు కాదు, ఎప్పుడు ఆయన రాజువే. ఎందుకంటే సంగీత ప్రపంచం ఉన్నన్ని నాళ్ళు, సంగీత అభిమానులు ఉన్నన్ని నాళ్ళు ఇళయరాజా గారు ఎప్పటికీ రారాజే. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 1500కు పైగా సినిమాలు, 8500కు పైగా పాటలు, 82 ఏళ్ల వయసు అయినా కూడా ఇప్పటికీ పెరిగే అభిమానులే తప్ప తరిగింది లేదు. ఆయన పాటకి ఫిదా అయ్యేవాళ్లే రాను రాను రోజు రోజుకి పెరుగుతున్నారు ఈ జనరేషన్తో సహా. ఇసై జ్ఞాని, రాజా సార్, మాస్ట్రో, లయరాజా, ఇలా ఒక్కసారి ఆయన సంగీతం వింటే చాలు నవరసాలు కూడా తన్మయత్వంతో నాట్యం చేస్తాయి. ఒక్కసారి స్ప్రే చేస్తే అంటుకుపోయే ఒడుకులాన్ సెంట్ లాంటివాడు ఇళయరాజా. 1980లలో హై స్కూల్ కాలేజీల్లో ఉన్నవారు ఎవరికైనా సరే రాజా సంగీతానికి వాళ్ళు బానిసలే. ఆ మాట వాళ్ళు కూడా 100% ఒప్పుకుంటారు. ఎందుకంటే ఆయన సంగీతానికి ఉన్న పవర్ అలాంటిది. మరి విషు మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు అవర్ ఫేవరెట్ ఇళయరాజా. మరి ఆకాశవాణి వివిధ భారతి, అలాగే వివిధ భారతి శ్రోతలందరి తరపున ఇసై జ్ఞాని, రాజా సార్, లయరాజు, ఇళయరాజా గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. గుర్తుకొస్తున్నాయి Go Retro with Akashvani Telugu.

0: వస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: సింధు భైరవి సినిమాకి గాను ఇళయరాజా గారు కంపోజ్ చేసిన పాట విన్నారు. నిజంగా ఆ పాటలో ఎలాగైతే నేను పాడలేను, పల్లవి కూడా రాదు అన్న సాహిత్యం ఉందో, ఎగ్జాక్ట్గా ఇళయరాజా గారు కూడా అదే అంటారు. ఏంటి అంటే, నాకు సంగీతం రాదు, ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నాను అని. అంటే ఆయన ప్రతి దాదాపు చాలా ఇంటర్వ్యూస్లో ఇప్పటికీ చెప్తూ ఉంటారు ఏంటంటే, ఇంత సాధించి సంగీత ప్రపంచానికి

0: ఓ మేరు నగధీరుల్లా ఉండి కూడా ఆయన చెప్పే మాట ఏంటంటే, నాకు సంగీతం తెలీదు కానీ సంగీతానికి నేను తెలుసు కాబట్టి నా చేత ఈ సంగీతం చేయించుకుంటుంది అంటారు. నేను ఇప్పటికీ సంగీతం నేర్చుకుంటూనే ఉన్నాను అంటారు. తమిళనాడులోని ఓ మారుమూల గ్రామంలో రాజయ్యగా పుట్టి ఆ తర్వాత అంటే ఊరికే హార్మోనియం పెట్టే ముందు పెట్టుకొని అలా పాడితే అందరూ చప్పట్లు కొట్టేవారు. అప్పుడు అనుకునేవారట, వీళ్ళు సంగీతానికి చప్పట్లు కొడుతున్నారా లేక నన్ను చూసి చప్పట్లు కొడుతున్నారా, అర్థం కాని వయసు. కానీ ఆ తర్వాత తర్వాత ఆ సంగీతానికి అందరూ ఆనందపడిపోయి తన్మయత్వంతో చప్పట్లు కొడుతున్నారని తెలిసిన తర్వాత ఎలాగైనా సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టాలి అనుకున్నారు. అనుకున్నారు, అడుగు పెట్టారు కూడా. అయితే అప్పటికే మన ఇండస్ట్రీలో ఏఎం రాజా గారు ఉన్నారు కాబట్టి పేరుకి ముందు ఇళయ యాడ్ చేసుకొని ఇళయ రాజాగా మన ముందు మన ప్రేక్షకులు అంటే సంగీత అభిమానుల మదిలో ఆయన చిరస్థానాన్ని సంపాదించుకున్నారు ఇళయ రాజా గారు. మనిషి మానసిక ఉద్వేగాన్ని ఆవిష్కరించాలి అంటే సంగీతాన్ని మించి తోడు లేదు అనిపిస్తోంది. మరి అలాంటి సంగీత ప్రపంచాన్ని తన స్వరాలతో శాసించిన రాజు ఇళయరాజా. మరి ఇళయరాజా గారి బర్త్డే సందర్భంగా ఇళయరాజా గారికి సంబంధించిన కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.

సంగీతానికి రాళ్లు సైతం కరుగుతాయి అంటారు. నిజమే అనిపిస్తుంది ఇళయరాజా సంగీతం వింటే. కోయిలలు సైతం సంగీతానికి తమ గొంతును శృతి చేస్తాయి ఇళయరాజా సంగీతం వింటే. ఆయన స్వరాలు మండు వేసవిలో మంచు తెమ్మరలా పలకరిస్తాయి. తొలకరి వానతో జన్మించే మట్టి పరిమళాల్లా మనసుకి హత్తుకుంటాయి. మరి ఇళయరాజా గారు ఇండస్ట్రీకి రావాలి అని అనుకున్న టైంలో పార్టీస్కి ఫంక్షన్స్కి మ్యూజిక్ అందించే ఒక ట్రూప్తో తన జర్నీని స్టార్ట్ చేశారు ఇళయరాజా. కట్ చేస్తే ఇప్పుడు ఒక్కసారి హార్మోనియం పెట్టే ముందు కూర్చున్నాడు అంటే కోట్లాది అభిమానులకు ఆరాధ్య దైవం ఇళయరాజా. ఏ వాయిద్యమైనా కూడా శృతిలోకి రావాలి అంటే సాన తప్పదు కదా. అలాగే ఇళయరాజా కెరీర్లో కూడా అప్ అండ్ డౌన్స్ ఎన్నో ఉన్నాయి. అయినా సరే ఎప్పటికప్పుడు కెరటంలా పడి లేచారు తప్ప వెనక్కి తగ్గలేదు లయరాజు. మరి ఆయన సినీ సంగీత ప్రస్థానం గురించి మాట్లాడుకుంటున్నాం ఇవాల్టి గుర్తుకొస్తున్నాయిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఒక్క మాట, ఇందాక ఒక మెసేజ్ వచ్చింది ఏంటంటే ఇళయరాజా అనే ఎందుకు పెట్టారు అని చెప్పేసి. అయితే అప్పటికే అతని పేరు అంటే పుట్టగానే పెట్టిన పేరేంటి అని అంటే డేనియల్ రాజయ్య. అయితే అప్పటికే ఇండస్ట్రీలో హెచ్ఎం రాజా గారు ఉండడంతో ఇళయరాజా అని పెట్టారు. ఇళయ అంటే చిన్న అని అర్థం, అంటే చిన్న రాజు అని అర్థం అన్నమాట. అందుకనే ఇళయరాజా అని పెట్టారు. అంతేకాదు జ్ఞానదేశికన్ అని కూడా ఆయనకు ఆ పేరుంది. ఎన్ని పేర్లు, ఒకటా రెండా, అసలు నచ్చాలే కానీ అభిమానంతో ఎన్నో రకాలుగా పిలుచుకోవచ్చు. ఏమంటారు మరి ఇళయరాజా గారి కంపోజిషన్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి, ఐ మీన్ పాట ఏంటి, నాకు వాట్సప్ చేయండి 1040-2324-0852. వాట్సప్ చేయడం అంటే ఈ పాట నా కోసం ప్లే చేయండి అని కాదు, ఆ పాట ఎందుకు ఇష్టమో చెప్పండి. ఓకే, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి.

0: వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి. మనం మాట్లాడుకుంటున్నాం లయరాజు ఇళయరాజా గారి బర్త్డే సందర్భంగా లయరాజా గారి సంగీత ప్రస్థానం గురించి. ప్రేమ సినిమా గుర్తుందా? గుర్తే ఉంటుంది. అసలు ఎంత సూపర్ హిట్ కదా అసలు ఆ సినిమా. అందులో హీరో గిటారిస్ట్. సినిమా క్లైమాక్స్ లో ఒక సింగింగ్ కాంపిటీషన్ ఉంటుంది. హీరో అంటే బేసిక్గా ఏంటంటే నేషనల్ లెవెల్ కాంపిటీషన్ ఉంటుంది అండ్ అలాగే హీరోయిన్కి కూడా ఆయన విన్ అవ్వాలి అని ఉంటుంది. సో మంచి ఊపున్న పాట పాడతాడు, స్టెప్పులు వేయిస్తాడు అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ స్లోగా ఓ పాట స్టార్ట్ అవుతుంది. నిజానికి ఈ సినిమా రిలీజ్ కన్నా ముందు ఈ సినిమా చూసిన వాళ్ళందరూ అన్నారట, అసలు ఏంటి ఇళయరాజా ఏమనుకుంటున్నాడు, అసలు ఆ సీన్లో ఎంత మంచి పాట పెట్టాలి, నేషనల్ లెవెల్ కాంపిటీషన్ అన్నప్పుడు ఎలాంటి పాట ఉండాలి, అసలు ఏమో ఈ సినిమా ఇంకా అని అందరూ అనుకుంటున్నారట.

ముందు ఈ సినిమా చూసిన వాళ్ళందరూ అన్నారట, అసలు ఏంటి ఇళయరాజా ఏమనుకుంటున్నాడు, అసలు ఆ సీన్లో ఎంత మంచి పాట పెట్టాలి, నేషనల్ లెవెల్ కాంపిటీషన్ అన్నప్పుడు ఎలాంటి పాట ఉండాలి, అసలు ఏమో ఈ సినిమా ఇంకా అని అందరూ అనుకుంటున్నారట. ఆ టైంలో ఇళయరాజా గారు ఒక మాట అన్నారు, పాటను మళ్ళీ అబ్జర్వ్ చేయండి అని. నిజంగానే ఒక్కసారి ఆ పాటను మనం గుర్తు చేసుకుంటే, పాటకి ముందు ఫాస్ట్ బీట్లో గిటారు మోత వస్తుంది. అసలు ఎలా ఉంటుంది ఆ గిటార్ మోత అంటే, స్టేజ్ ఊగిపోయేంత ప్రీలూడ్ వస్తుంది. సడన్గా ఆ ప్రీలూడ్ ఆగి పాట స్లోగా స్టార్ట్ అవుతుంది. కారణం ఏంటి అంటే, చావు బతుకుల్లో హీరోయిన్ ఉంటుంది. అంటే ఒక కథకి సంబంధించి దర్శకుడికే కాదు, దర్శకుడికన్నా ఇళయరాజానే సినిమా బాధ్యత ఎక్కువ తీసుకుంటారట. అందుకే ఆయన పాట నిలబడుతుంది అనడానికి ఆ సినిమానే ఉదాహరణ. అంతెందుకండి, ఉడుకు రక్తంలో ఉన్న ఇద్దరు వ్యక్తులకి చరమాంకం ఎదురైతే, అంటే జీవన్మరణ సమస్య ఎదురైనప్పుడు వారిద్దరి మానసిక ఉద్వేగానికి లాలిపాటను కంపోజ్ చేసిన మీరు నగధీరుడు ఆయన ఇళయరాజా. మరి ఆ పాటల గురించి చెప్పాను కాబట్టి ఒక్కసారి మీరు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే ఆ పాట డెఫినెట్గా అందరికీ గుర్తొస్తుంది. మరి ఏ పాట? ఇదిగో ఈ పాట.

మరణం అంచున ఉన్న మనసు కోరుకునే అమృతం ప్రేమ అంటారు. మరి అలాంటి అమృతానికి అద్భుతమైన స్వరాలు అందించింది ఇళయరాజా గారు. 11:42 అవుతోంది స్టూడియో క్లాక్లో. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. కేవలం బాధ అనే కాదు, సంతోషాన్ని కూడా తన రాగాల్లో రంగరించి పలికించగలగడం ఇళయరాజా గారి పని. అన్నీ కోల్పోయిన వ్యక్తి కొత్త జీవితంలోకి అడుగుపెట్టినా ఆ సందర్భాన్ని బట్టి ఆ సంగీతం ప్రేక్షకుల్ని తన్వయత్వంలో ముంచెత్తుతుంది. ఉన్నవి సప్తస్వరాలే, వాటిలో పలికే రాగాలు మాత్రం ఎన్నో కదా. అలాగే ఉన్నది వన్ అండ్ ఓన్లీ ఇళయరాజే. కానీ ఆయన సంగీతం చేసే మ్యాజిక్ మాత్రం అంతా ఇంతా కాదు. ఆయన కొన్ని వేల పాటలు చేసుంటారు, కానీ ఏ పాటకి దానికదే ప్రత్యేకంగా ఉంటుంది. ఇది కేవలం తమిళనాటే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆయనకి సంగీత అభిమానులు ఇచ్చిన అరుదైన గౌరవం. తన తరం సంగీత దర్శకులతో, అంటే తన తరం సంగీత దర్శకులలో తనలాగా అభిమాన గలాన్ని సంపాదించిన వాళ్లలో మాత్రం ఇళయరాజా ఒకే ఒక్కడు. దెర్ ఇస్ నో డౌట్. ఏమంటారు? అవుననే అంటారు. ఎందుకంటే ఆ అభిమాన గళంలో మీరు నేను కూడా ఉంటాం కాబట్టి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

పాట విన్నంతసేపు విన్న తర్వాత కూడా ఈ పదాలు అలాగే ఆ సంగీతం మనల్ని వెంటాడుతుంది, ఐఎమ్ ష్యూర్ పక్క. కావాలంటే ఈ పాట మీరు మళ్ళీ ఓసారి వినండి, విన్న తర్వాత డెఫినెట్గా హమ్ చేయకుండా ఉండలేరు. అది ఇళయరాజా మ్యూజిక్ మ్యాజిక్.

0: వ్యక్తిగత సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఒకటా రెండా ఎన్ని పాటల గురించని మాట్లాడుకుంటాం చెప్పండి. ఇళయరాజాకి సంబంధించి మాట్లాడాలి అంటే రోజులు సరిపోవేమో. ఎందుకంటే ఏం కావాలన్నా కూడా, అంటే ప్రేమ విఫలమైనా ప్రేమ సక్సెస్ అయినా ఏం జరిగినా కూడా ఇళయరాజా పాట మనతో ఉండాల్సిందే. అయితే ఇళయరాజా గారు రావడం రావడమే అంటే, ఇండస్ట్రీకి రావడం రావడమే, ఒక కొత్త సౌండ్ని ఏమంటారు ఇంట్రడ్యూస్ చేశారు మన తెలుగు ఇండస్ట్రీ.

అండ్ అలాగే సినీ ఇండస్ట్రీకి. అయితే కర్ణాటక ధోరణిలో వెస్ట్రన్ ఫ్యూజన్ చేయాలి అనుకున్న టైంలో ఇళయరాజా గారు ఒకటి ఆలోచించారంట. అంటే నా పాటలు సగటు శ్రోతలకి నచ్చుతాయా నచ్చవా, అసలు ఎలా ఉంటాయి కనుక్కుందామని ఓ రోజు వాకింగ్కి వెళ్ళారట. సో అలా వాకింగ్ వెళ్ళిన ఆ వీధి చాలా పొడుగ్గా ఉంటుందట. సరే ఏం మాట్లాడుకుంటారు అన్న టైం అని టెస్ట్ చేద్దామని వాకింగ్ వెళ్తూ ఉన్నాడు. సో వెళ్తున్న టైంలో అప్పుడే రేడియోలో ఒక పాట వినబడింది. అదే మన ఇళయరాజా గారి సినిమా, ఫస్ట్ సినిమా అన్నకిలి, తెలుగులో రామచిలుక అన్నమాట. అందులో మావయ్య వస్తాడట అన్న పాట మొదలైంది. అంతే, అక్కడ టీ కొట్టు దగ్గర పనిచేస్తున్న ఆవిడ గబగబా లేచి పక్కకొచ్చేసి పక్కనున్న వాళ్ళందరినీ ఇరుగు పొరుగుని పిలిచిందట. కేక్ వేస్తోందట. ఏమని అంటే, అందరూ రేడియో ఆన్ చేసుకోండి, ఈ పాట వస్తోంది అని. అంతే, ఇళయరాజా ఆ వీధంతా నడుస్తున్నంతసేపు ప్రతి గడప వరుసగా రేడియో ఆన్ చేస్తూ అతని పాటను అతనికే వినిపించే ఓ కచేరీ పెట్టినట్టుగా అనిపించిందట ఆ టైంలో. అంతే, అప్పుడు వారిచ్చిన నమ్మకమే ఈరోజు 50 ఏళ్ల సినీ స్వర ప్రస్థానాన్ని కొనసాగించింది అని చెప్తారు ఇళయరాజా. నిజమే కదా, ఆయన పాట కొన్ని జానపద బాణీలను మిక్స్ చేసి వినిపించినా, వెస్ట్రన్ని మిక్స్ చేసినా, ఎలా చేసినా సరే. అందుకే అంటారు ఏంటంటే, సంగీతానికి దైవత్వాన్ని ఆపాదించిన స్వర మాంత్రికుడు ఎవరు అంటే ఇళయరాజా అని. మరి ఆ పాట మీ అందరి కోసం.

అమ్మతో పొలం పనులకు వెళ్తే అక్కడ ఆమె పాడే జానపద గేయాలు, గీతాలు ఏవైతే ఉన్నాయో, జ్ఞానదేశికన్ అదే మన ఇళయరాజా గారిలో ఏదో తెలియని శక్తిని నింపేవట. అయితే పసిపిల్లాడిగా ఉన్నప్పుడే సంగీతంపై చూపిస్తున్న ప్రేమ చూసి మన ఇళయరాజా గారి తల్లి ఓ పాత హార్మోనియం పెట్టే కొని అతనికిచ్చిందట. అదే ఓ సంగీత సామ్రాట్టును తీర్చిదిద్దే క్షణమవుతుందని ఆమె అప్పుడు ఊహించి ఉండలేదేమో కదా. అసలు స్క్రీన్పై ఇళయరాజా పేరు కనిపిస్తే చాలు, ఫ్యాన్స్ ఆనందం మామూలుగా ఉండేది కాదు. అఫ్కోర్స్ ఇప్పటికి కూడా దాదాపుగా స్టార్ హీరోలతో సమానంగా ఆయన పేరు మారు మోగిపోయింది 80s 90s. నిజానికి ఆయన సంగీతం అందించిన సినిమాలతోనే ఎంతోమంది స్టార్స్ అయ్యారు అనేది ఒప్పుకోవాల్సిన నిజం కూడా. అందుకే ఇళయరాజాని స్టార్ ఆఫ్ ద స్టార్స్, కింగ్ ఆఫ్ మెలోడీ, మాస్ట్రో ఇంకా ఎన్ని పేర్లతో పిలుస్తారో అభిమానులు. అంతేకాదు ఇళయరాజా గారు కొన్ని సినిమాలు చేసిన తర్వాత ఇక అంత సక్సెస్ రావట్లేదని వెళ్ళిపోదామనుకున్న టైంలో బాలు గారు తన ఏమంటారు తన గ్రూప్లో తనని గిటారిస్ట్గా జాయిన్ చేసుకున్నారు. ఆ రోజు మొదలైన ఆ ఇద్దరి స్నేహం ఎన్ని రోజులు కొనసాగిందో అందరికీ తెలిసిందే. అంతేకాదు అసలు ఇళయరాజా గారి సంగీతం, బాలుగారి గొంతు, ఈ రెండూ కలిస్తే చాలు, ఏదో ఏదో తెలియని ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్తారు వాళ్ళిద్దరూ. ఇలా చెప్పుకుంటూ పోతే ఇదిగో టైం చూడండి, 11 గంటలు దాటి 57 నిమిషాలు అలా కొనసాగిపోతోంది. ఎన్నని మాట్లాడుకుంటాం చెప్పండి. మనసును మధు కలశంలా మార్చి స్వర సురధారలు కురిపించే లయరాజు ఆయన ఒక్కరే. సప్త స్వరాల ప్రభను పుణికిపుచ్చుకొని తన సంగీత మాధుర్యంతో ప్రకృతిని కూడా నాట్యం చేయించే మ్యూజికల్ మాస్ట్రో ఇళయరాజా గారు అసామాన్యుడు. మరి ఆయన ఇంకా మనల్ని తన సంగీతంతో అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈ పాట కోసం. నాకు తెలుసు, ఇదిగో ఆ పాటే మీ అందరి కోసం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఇక స్టార్ట్ అయ్యింది. మామూలుగా లేదు అసలు. ఏ స్కూల్లో జాయిన్ చేయాలి, అది కొనాలి, ఇది కొనాలి, స్కూల్ మార్చాలి, లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఫీ ఎక్కువ అయింది, స్కూల్ డ్రెస్సులు కొనాలి, బ్యాగులు కొనాలి, పుస్తకాలు కొనాలి, పుస్తకాలకి కవర్లు వేయాలి. మామూలు హడావిడి కాదు కదా. ఇక స్టార్ట్ అయిపోయింది, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో స్టార్ట్ అయిపోయింది. కానీ యూనో చాలామంది పేరెంట్స్ డిస్కషన్లో నేను విన్నది ఏంటి అంటే, ఈ స్కూలా ఆ స్కూలా లేకపోతే ఇంకో స్కూల్కి మార్చేద్దామా, ఇలా ప్రతిసారి స్కూళ్ళు మార్చడం వల్ల నాకు తెలిసి గొప్పగా జ్ఞానం ఏమి రాదని నేను అనుకుంటా. ఎందుకంటే పిల్లలు ఒక కొత్త స్కూల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎన్వైర్న్మెంట్ అలవాటు పడాలి, టీచర్స్ అలవాటు పడాలి, ఫ్రెండ్స్, ఇంక ఇవన్నీ ఉంటాయి. అండ్ అంతేకాకుండా చిన్నపిల్లలు కదా, పాత స్కూల్ జ్ఞాపకాలు ఊరికూరికే వెంటాడుతూ ఉంటాయి. వాటిని మర్చిపోలేక కొత్త స్కూల్లో ఇమడలేక నానా ఇబ్బంది పడుతూ ఉంటారు. మందేం పోయింది, మార్చేస్తాం, గొప్ప స్కూల్ అని చేంజ్ చేసేస్తాం. ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, స్కూళ్ళు మార్చినంత మాత్రాన గొప్ప నాలెడ్జ్ వస్తుంది అనుకోవడం మన భ్రమ మాత్రమే. దానికి ఒక మంచి స్టోరీ చెప్తాను ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. చైతన్య స్ఫూర్తి వింటున్నారు మీ ఆర్జే స్వాతితో.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

0: పరిపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. VB తెలుగు సెలెక్ట్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: స్కూల్ కి సంబంధించి ఒక విషయం చెప్తానన్నాను కదా, ఒక స్టోరీ. ఇది ముగ్గురు ఫ్రెండ్స్ కి సంబంధించిన రియల్ లైఫ్ స్టోరీ అన్నమాట. మొదటి పిల్లాడు చాలా తెలివైనవాడు. ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు, వినండి ఎవరి గురించి మాట్లాడుతున్నాననేది, నిజంగా థ్రిల్ అవుతారనమాట అట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ. సో ముగ్గురు ఫ్రెండ్స్, మొదటి అబ్బాయి చాలా తెలివైనవాడు, స్కూల్లో ఎప్పుడు ఫస్ట్ పొజిషన్లో ఉండేవాడనమాట. అసలు ఆ ఫస్ట్ పొజిషన్ని ఎప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చేవాడే కాదు, సో ప్రతి విషయంలో టాపర్ ఆయన. ఇక రెండో అబ్బాయి, రెండో ఫ్రెండ్ ఏంటంటే ఫేక్

0: అవ్వడు కానీ క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి అలా నెట్టుకొని మాత్రం పోతూ ఉంటాడు, అంటే బార్డర్లో పాస్ అవుతూ ఉంటాడనమాట. ఇక మూడో పిల్లాడు చాలా అంటే చాలా తెలివైనవాడు, కాస్త కన్నింగ్ ఫెలో కూడా, అండ్ మానిపులేషన్ చేయడంలో టాప్లో ఉండేవాడు. అయితే సరే, వ్యక్తిగతంగా వాళ్ళు ఎలా ఉన్నా కూడా ఈ ముగ్గురు మాత్రం చాలా మంచి ఫ్రెండ్స్ అన్నమాట. మరి చదువు అయిపోయిన తర్వాత ఆ ముగ్గురు ఏమయ్యారో తెలుసా? చెప్తాను, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. చైతన్య స్ఫూర్తి వింటున్నారు మీ ఆర్జే స్వాతితో.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

ఇదిగో ఈ సినిమాలో ఎలాగైతే ఫ్రెండ్స్ కలిసి ఉంటారో, ఇందాక మనం స్టోరీలో ముగ్గురు గురించి మాట్లాడుకుంటున్నాం కదా, వాళ్ళు అలాగే అనమాట. సో మరి ఆ ముగ్గురు ఫ్రెండ్స్ ఆఫ్టర్ వాళ్ళ స్టడీస్ తర్వాత ఏమయ్యారు అంటే, ఇది రియల్ లైఫ్ స్టోరీ, మీ అందరికీ తెలిసిన వాళ్ళే వాళ్ళందరూ కూడా. సో మొదటి వాడు, ఆ తెలివైన వాడు, ఇంజనీర్ అయ్యాడు. ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ పరీక్ష పాస్ చేసి క్లాస్ 1 ఆఫీసర్ అయ్యాడు. ఆ తర్వాత ఢిల్లీ మెట్రో చీఫ్ అయ్యాడు. ఇక రెండోవాడు ఫిజిక్స్లో గ్రాడ్యుయేషన్ చేసి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసి అందులో పాస్ అయ్యి, తన ఫ్రెండ్ ఎవరైతే ఫస్ట్ ఫ్రెండ్ ఉన్నాడో, తను పనిచేస్తున్న ఆ శాఖలోనే అతనికంటే ఉన్నత స్థాయి అధికారిగా నియమితుడయ్యాడు. ఇక మూడోవాడు స్కూల్ తర్వాత చదవడం కూడా పట్టించుకోలేదు, కానీ రైట్ టైంలో మొత్తానికి ఓ పొలిటికల్ పార్టీని సెలెక్ట్ చేసుకుని అందులో పోటీ చేసి ఎంపీ అయ్యాడు. ఆ తర్వాత క్యాబినెట్ మంత్రి అయ్యాడు. ఇప్పుడు ఏం జరుగుతోంది అంటే, అతని ఆధ్వర్యంలోనే మొదటి ఇద్దరి ఫ్రెండ్స్ పనిచేస్తున్నారనమాట. మరి ఇంతకీ వీళ్ళెవరో చెప్పనా? మొదటి ఫ్రెండ్ వచ్చేసి ఈ శ్రీధరన్, మెట్రో మ్యాన్ అని పిలుస్తాం. ఇక రెండో ఫ్రెండ్ టిఎన్ శేషన్ గారు, మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్. ఇక మూడో ఫ్రెండ్ కేపీ ఉన్నికృష్ణన్, 5 సార్లు వరుసగా లోక్సభకు ఎన్నికై విపి సింగ్ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా పనిచేశారు. ఈ ముగ్గురు ఎందుకు చెప్పానంటే, ఈ ముగ్గురు ఫ్రెండ్స్ ఓకే, కానీ ఈ ముగ్గురు చదువుకుంది ఒకటే స్కూల్, అదే టీచర్లు, కానీ విధులు మాత్రం వేరు వేరుగా, అంటే విధి మాత్రం వాళ్ళని వివిధ మార్గాల్లో, అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఏమంటారు వేస్లో వాళ్ళని నడిపింది. సో మై డియర్ పేరెంట్స్, మీకు కూడా చెప్పేది ఏంటి అనంటే, వీళ్ళు మార్చారు, వాళ్ళు మార్చారు, పక్కింటి వాళ్ళు మార్చారు, ఆ స్కూల్లో ఇంకొంచెం బాగుంటుంది అని అస్తమానం పిల్లల్ని ఇటు అటు ఇటు ఇటు ఆ స్కూల్ ఈ స్కూల్ అని తిప్పకుండా, ఉన్న స్కూల్లోనే వాళ్ళకి ఏ స్కూల్లో అయితే కంఫర్టబుల్గా ఇప్పుడు చదువుతున్నారో ఆ స్కూల్లోనే ఉంచండి. కాకపోతే మీరు కాస్త ఇంట్రెస్ట్ తీసుకోండి, ఎందుకంటే స్కూల్లో ఉండేది వాళ్ళు కేవలం మహా అయితే 6 గంటలు ఉంటారేమో, 5 గంటలు లేదా 6 గంటలు ఉంటారు. అంత మాత్రాన వాళ్ళ బాధ్యత మొత్తం స్కూల్దే, స్కూల్ టీచర్స్దే అంటే ఎలా చెప్పండి? ఇదంతా ఎందుకు చెప్పానంటే, మా అపార్ట్మెంట్లో నిన్న ఒక పెద్ద చర్చ, పిల్లల్ని ఏ స్కూల్ మార్చాలి, ఎక్కడ మార్చాలి అని. కట్ చేస్తే ఆవిడ లాస్ట్ టైమే వాళ్ళ బాబుని మార్చినట్టు నాకు బాగా గుర్తు. ఎందుకు ఇంత కంగారు, ఎందుకు ఇంత హడావడి? పిల్లాడు మహా అంటే 2nd క్లాస్, ఇప్పుడు 2nd క్లాస్కే ఇంత ఆలోచించేసి మన ప్రెషర్నంతా పిల్లల మీద రుద్దేస్తే ఏం చదువుతారు? ఏ స్కూల్ అయితే ఏముంది వాళ్ళకి ప్రెషర్ తట్టుకోవడానికి? ఆలోచించండి. సో ఏ స్కూల్లో చదివారు అన్నది ఇంపార్టెంట్ కాదు, వాళ్ళకి ఎంతవరకు అర్థమైంది అన్నది మాత్రమే ఇంపార్టెంట్. కాబట్టి అస్తమానం స్కూళ్ళు కాలేజీలు ఇలా మార్చకుండా ఉన్న దగ్గరే బాగా చదివించే ప్రయత్నం చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

రౌడీ గారి పల్లం సినిమాకి బప్పిలహరి గారి సంగీతం, బాలు గారు అండ్ అలాగే చిత్రమ్మ గారు పాడిన పాట విన్నారు. సమయం 12 గంటలు దాటి 30 నిమిషాలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రభుత్వ పథకాల గురించి తెలియని గిరిజనులు ఇంకా ఉన్నారని, వారి అభివృద్దికి చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆరోగ్యవంతమైన పర్యావరణ అనుకూలమైన దేశం కోసం యువజనులు సైక్లింగ్ అలవాటు చేసుకోవాలని కేంద్ర క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య పిలుపునిచ్చారు. దేశంలో అనేక చోట్ల ఈరోజు ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలియజేసింది. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ఐటీడీఏ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఐటీడీపీ బలోపేతంపై జాతీయ సదస్సును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సదస్సునుద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి, దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న గిరిజన సమాజం సాంస్కృతికంగా ఎంతో సుసంపన్నమైందని కొనియాడారు. గిరిజన తెగలను సామాజికంగా ముందుకు తీసుకురావడానికి నిరంతరం కృషి జరగాలని ఆమె పిలుపునిచ్చారు. అభివృద్ది ఫలాలు సమాజంలో చివరి ఇంటికి, మారుమూల ఉన్న చివరి గ్రామానికి సైతం తప్పక చేరాలని ఆమె ఆకాంక్షించారు. అయితే ప్రభుత్వం అందిస్తున్న వివిధ రకాల సంక్షేమ పథకాలపైన ఆదివాసీల్లో కొన్ని వర్గాలకు ఇప్పటికీ సరైన అవగాహన లేకపోవడం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. వారి అభివృద్దికి చర్యలు తీసుకోవాలని, వారికి సమాచారం అందించాలని ఆమె అన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొనసాగుతున్న జనజాతీయ గరీమ్ ఉత్సవ్ 2026లో భాగంగా ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా గిరిజన అభివృద్ది విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే సంస్థాగత వ్యవస్థలను బలోపేతం చేయడంపైన ఈ సదస్సు ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ఇందులో భాగంగా పరిపాలనా సంస్కరణలు, సమన్వయ యంత్రాంగాలు, సాంకేతికాధారిత సేవల పంపిణీ వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చిస్తారు. 26 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రతినిధులు ఈ జాతీయ సదస్సులో పాల్గొంటున్నారు. కర్ణాటకలో ఈరోజు నూతన నాయకత్వ పర్వం ప్రారంభం కానుంది. రాష్ట 25వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డీకే శివకుమార్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. డీకే శివగా ఎంతో ప్రజాదరణ పొందిన, 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శివకుమార్ ఈ సాయంత్రం 4:05 రాజ్భవన్లోని గ్లాస్ హౌస్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఆయనతో పాటు కొద్దిమంది కేబినెట్ మంత్రులు కూడా ఈవేళ గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం పొందనున్నారు. గత నెల మే 28వ తేదీన సిద్దరామయ్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ శాసనసభాపక్షం 64 ఏళ్ల డీకే శివకుమార్ను తమ నాయకుడిగా ఎన్నుకుంది. దీంతో ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించడానికి మార్గం సుగమమైంది. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, రణ్దీప్ సింగ్ సుర్జేవాలాతో పాటు పలువురు మత పెద్దలు, కార్మికులు, రచయితలు, సినీ నటులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు హాజరవుతారు. వీటితో పాటు డీకే శివకుమార్ స్వగ్రామమైన దొడ్డలహళ్లిలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను కూడా ఈ వేడుకకు ప్రత్యేకంగా ఆహ్వానించడం విశేషం. వెనెజులా తాత్కాలిక రాష్ట్రపతి డెల్సీ రోడ్రిగ్స్ ఈ వేట నుంచి 5 రోజుల పాటు మన దేశంలో పర్యటిస్తారు. ఈ పర్యటన భాగంగా ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత వెనెజులా సంబంధాల సమగ్ర స్వరూపాన్ని ఇద్దరు నాయకులు సమీక్షించనున్నారు. ఇరు దేశాలు వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, పునరుత్పాదక ఇంధనం, ఆరోగ్య సంరక్షణ, ఫార్మాస్యూటికల్ వంటి కీలక రంగాల్లో పరస్పరం సహకారానికి గల అవకాశాలను అన్వేషించనున్నాయి. వెనెజులా అధ్యక్షురాలి పర్యటన గురించి నిన్న న్యూఢిల్లీలో మీడియాకు వివరాలు వెల్లడిస్తూ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి రణధీర్ జైస్వాల్, రోడ్రిగ్స్ వెంట విదేశాంగ, ఆర్థిక అభివృద్ది, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా ఉందని తెలియజేశారు. భారత్ వెనెజులా దేశాల మధ్య ముఖ్యంగా ఇంధన వాణిజ్య రంగాల్లో స్నేహపూర్వకమైన సంబంధాలున్నాయి. ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు పలు రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత పటిష్టం చేస్తుందని భావిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిగే చర్చల్లో ఇంధన భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఫార్మాస్యూటికల్స్, ఆరోగ్య సంరక్షణ, రవాణా, పునర్వినియోగ ఇంధనం వంటి పరస్పర ప్రయోజనకరమైన అంశాల్లో సహకారాన్ని బలోపేతం చేసే మార్గాలపై ఇరుపక్షాలు చర్చిస్తాయి. తమ పర్యటనలో భాగంగా వెనెజులా ప్రతినిధి బృందం ఇంధనం, ఫార్మాస్యూటికల్, ఆటోమొబైల్ రంగాలకు సంబంధించి

సంబంధించిన పరిశ్రమను కూడా సందర్శిస్తుంది. భారత్ సాంకేతిక పారిశ్రామిక సామర్థ్యాలపై స్పష్టమైన అవగాహన పెంచుకోవడంతో పాటు సంయుక్త భాగస్వామ్య అవకాశాలను అన్వేషించడమే వెనెజులా అధ్యక్షురాలి పర్యటనలో ముఖ్య ఉద్దేశం. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత యువత సైక్లింగ్ను తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా మార్చుకోవాలని, మరింత ఆరోగ్యవంతమైన, పర్యావరణ అనుకూలమైన హరిత భారతదేశ నిర్మాణోద్యమంలో ముందుండాలని కేంద్ర యువజన వ్యవహారాలు

0: ఆరోగ్యవంతమైన, పర్యావరణ అనుకూలమైన హరిత భారతదేశ నిర్మాణోద్యమంలో ముందుండాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య పిలుపునిచ్చారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా ఒక వీడియో సందేశం ఇస్తూ ఆయన, సైక్లింగ్ క్రమం తప్పకుండా ఒక అలవాటుగా మార్చుకోవడం ద్వారా సమతుల్యంతో కూడిన, క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అలవడుతుందని పేర్కొన్నారు. ఇది పర్యావరణ పరిరక్షణకు, కాలుష్యరహిత రవాణాకు ఎంతో దోహదం చేస్తుందని ఆయన చెప్పారు. సైక్లింగ్ అనేది వ్యక్తుల శారీరక, మానసిక ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా స్వచ్ఛమైన, ఆరోగ్యవంతమైన దేశ నిర్మాణానికి కూడా తోడ్పడుతుందని మంత్రి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా జూన్ 3వ తేదీన అంతర్జాతీయ సైకిల్ దినోత్సవం జరుపుకుంటారు. సైకిల్ను అత్యంత సరళమైన, చౌకైన, నమ్మకమైన, పర్యావరణ అనుకూలమైన రవాణా సాధనంగా గుర్తిస్తూ ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవం నిర్వహిస్తారు. దేశ సార్వభౌమాధికారానికి, వ్యక్తిగత స్వేచ్ఛకు మధ్య వైరుధ్యం ఏర్పడితే దేశ సార్వభౌమాధికారానికే తొలి ప్రాధాన్యత ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలకు సంబంధించిన కేసుల్లో ఈ నిబంధన తప్పనిసరిగా వర్తిస్తుందని పేర్కొంది. జైలు లోపల నుంచి మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తూ డ్రగ్స్ స్మగ్లింగ్ నెట్వర్క్ నడుపుతున్న ఒక నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ పంజాబ్ హర్యానా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. సదరు నిందితుడికి గతంలో కూడా నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ చట్టం కింద ఇలాంటి నేరాలకే పాల్పడిన చరిత్ర ఉందని, అందువల్ల బెయిల్పై ఉన్నప్పుడు అతడు మళ్లీ ఇలాంటి నేరానికి పాల్పడడనే నమ్మకం లేదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. కారుణ్య నియామకాల విషయంలో వివాహితులైన కుమార్తెలను మినహాయించడం కుదరదని కూడా సుప్రీంకోర్టు తేల్చెప్పింది. కుటుంబం అనే నిర్వచనం నుంచి పెళ్లైన కుమార్తెలను మినహాయించడం పూర్తిగా ఏకపక్షమని, ఇది ఎంతమాత్రం సమర్థించదగది కాదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అలహాబాద్ హైకోర్టు ఇందుకు సంబంధించిన ఇచ్చిన ఒక తీర్పును పక్కన పెడుతూ జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఆలోక్ అరతేలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కారుణ్య నియామకాలు అంటే కంపాషనెట్ అపాయింట్మెంట్ ప్రయోజనాల కోసం కుటుంబం అనే నిర్వచనంలో వివాహిత కుమార్తె చేరదని గతంలో హైకోర్టు పేర్కొంది. సాధారణంగా ఏదైనా ప్రభుత్వ ఉద్యోగి సర్వీసులో ఉండగా మరణించినా లేదా వైద్యపరమైన కారణాల వల్ల ముందస్తు పదవీ విరమణ చేసినా ఆ కుటుంబంలోని ఒక సభ్యునికి ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాన్ని కారుణ్య నియామకం అంటారు. మరణించిన ఒక డీలర్ వివాహిత కుమార్తె దాఖలు చేసిన అప్పీల్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కారుణ్య ప్రాతిపదికన ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్గా తాను నియమించాలనే అభ్యర్థిని తిరస్కరిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2026 అవార్డుల కోసం కేంద్ర ప్రభుత్వం నామినేషన్లు ఆహ్వానిస్తోంది. వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన పిల్లలకు రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డులను అందజేస్తారు. అవార్డుల కోసం దరఖాస్తులు సమర్పించేందుకు జూలై 31వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. తమ నామినేషన్లను కేవలం జాతీయ అవార్డుల పోర్టల్ awards.gov.in ద్వారా మాత్రమే సమర్పించవలసి ఉంటుందని కేంద్ర మహిళా శిశు వికాస మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈరోజు ఒక ప్రతిష్టాత్మక సామాజిక సంక్షేమ పథకం అన్నపూర్ణ యోజన ప్రారంభిస్తోంది. ముఖ్యమంత్రి సువేందు అధికారి ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. మొదటి దశలో భాగంగా అర్హులైన లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి ఇవాళ్టి నుంచే నేరుగా 3,000 రూపాయలు జమ అవుతాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం దాదాపు 2 కోట్ల మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారు. మధ్యాహ్నం 1 గంటకు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈరోజు ఉరుములు మెరుపులతో కూడిన బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో కేరళ, మాహే ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా IMD అంచనా వేస్తోంది. విశేషాలు మరొకసారి. ప్రభుత్వ పథకాల గురించి తెలియని గిరిజనులు ఇంకా ఉన్నారని, వారి అభివృద్దికి చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆరోగ్యవంతమైన, పర్యావరణ అనుకూలమైన దేశం కోసం యువజనులు సైక్లింగ్ అలవాటు చేసుకోవాలని కేంద్ర క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య పిలుపునిచ్చారు. దేశంలో అనేక చోట్ల ఈరోజు ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశ.

0: ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి, ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. సమయం 12 గంటలు దాటి 40 నిమిషాలు కావస్తోంది. ఇందాక మనం స్కూల్స్ చేంజింగ్ దీని గురించి మాట్లాడుకున్నాం కదా వార్తల కన్నా ముందు. యూనో ఇకపోతే బాటిల్స్, టిఫిన్ బాక్సుల గురించి ఓ పెద్ద చర్చ చేస్తారు. మామూలు వేట కాదు అసలు. ఇది బాగుంటుందా అది బాగుంటుందా అని పిల్లలకి బాగా అంటే నచ్చాలి, అట్రాక్టివ్గా ఉండాలని డిఫరెంట్ డిఫరెంట్ ఏమంటారు లంచ్ బాక్సెస్ కొంటూ ఉంటారు. యూనో అయితే రకరకాల లంచ్ బాక్స్లు మనల్ని అట్రాక్ట్ చేస్తాయి కూడా మాల్స్లోకి వెళ్ళినప్పుడు. కానీ వన్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం వేడివేడి ఫుడ్ వండి అందులో పెట్టినప్పుడు ఆ ప్లాస్టిక్ అండ్ ప్లాస్టిక్ అనే కాదు రకరకాల మెటల్తో మెటీరియల్తో చేసిన బాక్సెస్ వస్తూ ఉన్నాయి మార్కెట్లోకి. అవన్నీ పిల్లలకి ఎంతవరకు సేఫ్ అన్నది ఒక్కసారి ఆలోచించుకోనండి. లుక్ బాగుండాలి, చాలా కాస్ట్లీగా ఉండాలి కాదు, మామూలుగా స్టీల్ బాక్స్లో పెట్టి పంపిస్తే చాలు. అన్నిటికన్నా ముందు ఆలోచించాల్సింది హెల్తీగా ఉండాలి అని. దానికి సంబంధించి రీసెంట్గా ఒక ఇద్దరు ముగ్గురు మాట్లాడుకుంటున్నారనమాట. యూనో డాక్టర్లు, లాయర్లు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ నిజానికి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఏ హాస్పిటల్లోనో కోర్టుల్లోనో. కానీ మన అపార్ట్మెంట్లలో ఉంటారు చూడండి వాళ్ళు అసలైన డాక్టర్లు, లాయర్లు అనమాట. ఎట్లా వాదిస్తారంటే నేను చెప్పిందే నిజం, అంటే నీకేం తెలియదు నేను చెప్పిందే నిజం అంటూ ఉంటారు. అయితే ఆ డిస్కషన్లో ఒక విషయం చెప్తాను, రాగి బాటిల్స్, కాపర్ బాటిల్స్ గురించి ఒక డిస్కషన్ వచ్చింది. ఏం జరిగింది, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఇంతకీ అది ఎంతవరకు రైట్ ఆర్ రాంగ్, మనం మాట్లాడుకుందాం ఈరోజు. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: ఏంటి రాకేష్, పని ఎలా జరుగుతుంది?
3: అద్భుతంగా జరుగుతుందన్న. మన ప్రైమ్ మినిస్టర్ అందించిన పిఎం స్వనిధి యోజన వల్ల మన కాళ్ళ మీద మనమే నిలబడ్డాం.
2: నీకు మరో శుభవార్త.
3: ఏంటన్నా?
2: స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా స్వనిధి మహోత్సవ ద్వారా చిన్న చిన్న దుకాణాలకు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇంకా డిజిటల్ ట్రైనింగ్ అందబోతోంది. పేరు పొందిన వారితో సన్మాన కార్యక్రమాలు కూడా చేయబోతున్నారు.
3: ఓ వావ్, అయితే నేను నా కుటుంబంతో పాటు వెళ్తాను.
4: జూలై 9 నుండి 31 వరకు స్వనిధి మహోత్సవ్ మీ సిటీకి రాబోతోంది. మరిన్ని వివరాల కోసం మీ మున్సిపల్ కార్పొరేషన్ ను సందర్శించండి. చిన్న దుకాణదారులు పిఎం స్వనిధితో వెలిగిపోతారు. జారీ చేసిన వారు మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ మరియు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా.

0: ముత్తు సినిమా నుంచి మనం ఆయన అలాగే సుజాత పాడిన పాట విన్నారు. 12:50 కావస్తోంది స్టూడియో క్లాక్ లో. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: Skies always ready for those who dare. Every decision, every step takes you closer. Are you ready to take that step? The Indian Air Force is now accepting applications for officers through AFCAT 1 of 2026. Registrations open from 10th November 2025. For more details, visit careerairforce.gov.in or afcat.edcil.co.in.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరి.

0: సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో ఈట్ ఫిట్. మరి యాక్చువల్గా ఇప్పుడు ఎలా ఉందంటే, టెక్నాలజీ పూటకో కొత్త డాక్టరు, రోజుకో కొత్త ట్రీట్మెంటు, వారానికో కొత్త ఆహారపు అలవాట్లు మనకి నెట్టింట వైరల్ అవుతూ ఉన్నాయి. సో దాని ప్రకారం మనం ఓ పరుగులు పెడుతూ ఉంటాం. ఇది వాడితే బాగుంటుందంట, అది వాడితే బాగుంటుందంట అంట మాత్రమే, అది ఎంతవరకు మనం వాళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకొని వాడతారు అనేది పక్కన పెడితే, ఇదిగో ఈ అంట అనేది అంటు వ్యాధిలా వ్యాపిస్తూ ఉంటుందన్నమాట. ఒకరిని చూసి ఒకరు, ఒకరిని చూసి ఒకరు. సరే, అప్పట్లో ఎవరో మట్టి కుండలు మట్టి పాత్రల్లో వండుకోవాలి అన్నారు, ఓ తెగ కొనేసారబ్బా. మరి అవి నిజంగా కంటిన్యూ అవుతున్నాయా లేదా అంటే నాకు తెలిసి ఏ అటక మీద శుభ్రంగా ఏమంటారు పెట్టలో పెట్టుకొని ఉండుంటారు. ఇక ఆ తర్వాత రాగి బాటిల్స్. సో రాగి బాటిల్స్లో వాటర్ తాగడం అనేది మంచిది. నిజానికి మంచిదేనా అంటే 100 to 200% మంచిదే, కానీ దానికి కూడా ఓ విధి విధానం అంటూ ఉంటుందన్నమాట. అదేదో సినిమాలో రావు రమేష్ గారు అన్నట్టుగా. సో ఆ విధి విధానాలను పాటించకుండా మనం ఎప్పుడు పడితే అప్పుడు అలా రాగి బాటిల్లో వాటర్ తాగడానికి కూడా లేదు. సో ఏంటంటే, కొంతమంది రాత్రంతా రాగి పాత్రలో నీళ్ళుంచి ఉదయాన్నే తాగుతారు. ఇలా తాగడం వల్ల మంచి ఉపయోగాలు ఉంటాయి, బాగుంది. ఇది ఇప్పుడు కాదు, మన తాతల కాలం నుంచి కూడా ఉంది. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, సో రాగి బాటిల్ కాపర్ బాటిల్లో తాగితే మంచిదని ఆ కాపర్ బాటిల్స్ని క్యారీ చేస్తూ ఉంటారు. అయితే ఈ కాపర్ బాటిల్ని వాడినప్పుడు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సిట్రిక్ యాసిడ్స్కి సంబంధించి అంటే నిమ్మరసానికి సంబంధించి ఏది కూడా మనం కాపర్ బాటిల్లో కలిపి తాగకూడదు. దీనివల్ల అనవసరంగా హెల్త్ ఇష్యూస్ అంటే ఒక కైండ్ ఆఫ్ అన్ఈజీ అలాంటివి వచ్చేస్తుంటాయి, వాంతులు అలాంటివి. ఇక ఇంకొందరు ఏంటంటే, మేము కాపర్ బాటిల్నే వాడతాం, మేము అసలు కాపర్ బాటిల్ లేకుండా వాటరే తాగమని ఓ బిల్డప్లు ఇచ్చేస్తుంటారు. వేడి నీళ్లు అస్సలు పోయకూడదు, అలా అని చెప్పేసి చాలా చల్ల నీళ్ళు కూడా పోయకూడదు అనమాట. సో ఈ రెండు వాడద్దు, ఎందుకంటే ఇవి కాపర్తో యాడ్ అయినప్పుడు వాటి లక్షణాలు పూర్తిగా మారిపోతాయి అనమాట. ఇంకొక విషయం ఏంటి అంటే, కాపర్ బాటిల్లో నీళ్ళు తాగితే ఓ హెల్త్ చాలా స్ట్రాంగ్ అయిపోతారు అని చెప్పేసి అనుకుంటారు, కానీ రోజంతా కూడా కాపర్ బాటిల్లో నీళ్లు తాగడం అస్సలు మంచిది కాదు. ఎక్కువగా కాపర్ బాటిల్లో నీళ్లు తాగడం వల్ల మన బాడీలో కాపర్ పర్సంటేజ్ పెరిగి డైజెషన్ ప్రాబ్లం వచ్చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో మన తాత ముత్తాతలు చెప్పారు కదా, రాత్రంతా ఒక కాపర్ చొంబులో కానీ బాటిల్లో కానీ వాటర్ పెట్టుకొని ఉదయం లేవగానే ఎంప్టీ స్టమక్తో తాగడం మంచిది. అది కూడా రోజుకి 1/2 లీటర్కి మించి కాపర్ బాటిల్లో లేదా కాపర్ మిగతా పాత్రల్లో పెట్టిన నీళ్ళని వాడకూడదు. అదన్నమాట సంగతి. ఇవేవి తెలియకుండా మనం రాగి బిందెలు కొనేస్తాము, రాగి బాటిల్ క్యారీ చేసేస్తాము, స్టేటస్ సింబల్గా వాడుతూ ఉంటాం. సో ఏదైనా చేసే ముందు కాస్త విషయాన్ని తెలుసుకొని మనం పాటిస్తే మనకి మంచిది, మన ఆరోగ్యానికి మంచిది. ఏమంటారు? ఇంత చెప్పాక అవుననే అంటారు, రైట్? 12:53 అని స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జీ స్వాతి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాల గని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 1 గంట దాటి 10 నిమిషాలు. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఎల్లుండి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం తరహాలోనే మొక్కజొన్నను కూడా సేకరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు కె తారకరామారావు ఆరోపించారు. రాష్టంలోని పలు జిల్లాల్లో ఈరోజు రేపు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఎల్లుండి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా పాలమూరు, రంగారెడ్డి, కల్వకుర్తి, కోయిల్ సాగర్, భీమా, నెట్టెంపాడు ఇతర ప్రాజెక్టుల స్థితి, పురోగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో పాల్గొంటారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు పాల్గొంటారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆయన నిన్న హైదరాబాద్లో సంబంధిత అధికారులతో నీటిపారుదల ప్రాజెక్టులపై సమీక్షించారు. సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం తరహాలోనే మొక్కజొన్నను సేకరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. మొక్కజొన్న కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లిప్త ధోరణి కారణంగా రాష్టంపై పెద్ద ఎత్తున భారం పడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మొక్కజొన్న కొనుగోలు, రవాణా, నిల్వ, నిర్వహణ తదితర వ్యయాలను కలుపుకుని ప్రభుత్వం టన్నుకు 29,272 రూపాయలు ఖర్చు చేసిందని, అయితే అమ్మకాల్లో ఆ మేరకు ధర రాక ఒక్క వానాకాలం సీజన్లోనే ప్రభుత్వం 400 కోట్ల రూపాయల మేర నష్టపోయిందని ఆయన నిన్న హైదరాబాద్లో చెప్పారు. ఇదిలా ఉండగా రాష్టంలోనే అతి పెద్దదైన వరంగల్ ఎనుమాముల మార్కెట్ యార్డుకు 16 మందితో పాలక వర్గాన్ని నియమిస్తూ రాష్ట ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. రాష్టంలో రబీ సీజన్లో ఈ నెల 1వ తేదీ నాటికి 66 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు పౌర సరఫరాల సంస్థ తెలిపింది. రోజుకు సగటున 1.8 లక్షల టన్నులు కొనుగోలు చేస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది. నారాయణపేట, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, జోగులాంబ గద్వాల, నల్గొండ జిల్లాలు ధాన్యం సేకరణ తొలి 5 స్థానాల్లో ఉన్నాయని ఆ సంస్థ వివరించింది. రాష్ట్రంలో 8,575 కొనుగోలు కేంద్రాలకు గాను 2,870 కేంద్రాలను మూసివేసినట్టు తెలిపింది. రాష్ట్రంలో ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, 420 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు కె తారకరామారావు ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్థికంగా అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఇప్పుడు తిరోగమనంలో సాగుతోందన్నారు. ఆయన ఈరోజు హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం చూపుతున్న అలసత్వం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుండలేదని చెబుతూనే ప్రభుత్వం ప్రచారానికి పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్లలో 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని, ఆ మొత్తానికి లెక్కలు లేవని ఆయన ఆరోపించారు. అప్పులు చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రికార్డు సృష్టిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియను 5 దశల్లో పూర్తి చేయాల్సి ఉందని కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి అవినాష్ కుమార్ చెప్పారు. సర్ 3వ దశ సన్నద్దతపై ఆయన నిన్న హైదరాబాద్లో సమీక్ష నిర్వహించారు. జనగణనను నేరుగా ఆన్లైన్ ద్వారా సేకరించాలని, అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరించాలని సూచించారు. ఓటర్ల కోసం తెచ్చిన బుకే కాల్ సదుపాయంపై విస్తృత ప్రచారం చేయాలని ఆయన అన్నారు. రాష్ట ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంతవరకు 68.30% మ్యాపింగ్ పూర్తయిందని తెలియజేశారు. ఈసీఐ ఉప కార్యదర్శి సంజయ్ కుమార్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఓటరు జాబితా ప్రక్రియ సర్పై ప్రజల్లో అవగాహన కల్పించాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కలెక్టర్లను ఆదేశించారు. అందులో భాగంగా రేపు 6, 9, 10 తేదీల్లో గ్రామ వార్డు సభలు నిర్వహించనున్నట్టు తెలియజేశారు.

జాతీయ పంచాయతీ పురస్కారాలు 2025 ప్రధానోత్సవం ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఎంపికైన 42 అత్యుత్తమ పంచాయతీలకు ఈ పురస్కారాలు ప్రదానం చేస్తారు. మన రాష్ట్రానికి సంబంధించి వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండలం ముతుకుపల్లె గ్రామ పంచాయతీ సుపరిపాలనా విభాగంలో 3వ ర్యాంకు సాధించి 50 లక్షల రూపాయల బహుమతికి ఎంపికైంది. సంగారెడ్డి జిల్లా ఫసల్వాడి గ్రామ పంచాయతీ మహిళా ప్రయోజన విధాన విభాగంలో 3వ ర్యాంకుతో 25 లక్షల రూపాయల బహుమతికి ఎంపికైంది. మహబూబాబాద్ జిల్లాలోని 18 మండలాల పరిధిలో 76 ప్రీ ప్రైమరీ పాఠశాలలు మంజూరైనట్టు జిల్లా విద్యాశాఖాధికారి సత్యనారాయణమూర్తి తెలిపారు. ప్రతి పాఠశాలలో ఒక బోధకుడు ఆయా ఉంటారని, బోధకుడి ఉద్యోగానికి ఇంటర్మీడియట్ లేదా సమాన అర్హత, ఆయా ఉద్యోగానికి 7వ తరగతి విద్యార్హతగా నిర్ణయించామని వివరించారు. ఆసక్తి కలిగిన వారు ఈ నెల 6వ తేదీలోగా సంబంధిత మండల కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూరు ఏరియా పశు వైద్యశాల నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం 70 లక్షల రూపాయలు కేటాయించిందని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నారు. వినియోగాన్ని తగ్గించినప్పుడే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని ఆసిఫాబాద్ జిల్లా అటవీ శాఖాధికారిని బాలమణి అన్నారు. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి, వన్యప్రాణులకు, మానవ ఆరోగ్యానికి హాని కలుగుతోందన్నారు. సిర్పూర్ టీ మండలం దుబ్బగూడ గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలు, పర్యావరణ పరిరక్షణపై అటవీ శాఖ ఈరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి వస్త్ర సంచులు, పర్యావరణ హిత ప్రత్యామ్నాయాలు ఉపయోగించాలని సూచించారు. నల్గొండ జిల్లాలో HPV వ్యాక్సిన్ 100% లక్ష్యాన్ని ఈ నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిని పద్మ తెలిపారు. పాఠశాలలు పునఃప్రారంభం తర్వాత అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ఈ వ్యాక్సిన్ అందజేస్తామని చెప్పారు. కిశోర బాలికల గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను నిరోధించేందుకు ఈ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని 8వ తేదీన ప్రారంభించారు. జిల్లాలో 14-15 మధ్య వయసు గల బాలికలు 18,000 మంది ఉండగా ఇప్పటి వరకు కేవలం 3,000 మంది ఈ వ్యాక్సిన్ తీసుకున్నారని ఆమె తెలిపారు. జిల్లాకు మొత్తం 8,000 యూనిట్ల వ్యాక్సిన్ రాగా ప్రస్తుతం మరో 5,000 యూనిట్ల వ్యాక్సిన్ అందుబాటులో ఉందని చెప్పారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఈరోజు, రేపు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు ఆరెంజ్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా రేపటిలోగా కేరళ, తమిళనాడులను నైరుతి ఋతుపవనాలు తాకే అవకాశాలున్నట్టు కూడా వాతావరణ శాఖ పేర్కొంది. నిన్న ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో 7.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం కాచిగల్ గ్రామం వద్ద కట్టుకాల్వకు 49.65 లక్షలతో చేపట్టే మరమ్మత్తు పనులను శాసనసభ్యులు డాక్టర్ భూక్యా మురళీ నాయక్ ఈరోజు ప్రారంభించారు. కాచిగల్, ఎర్రబెల్లి గ్రామాల మధ్య దెబ్బతిన్న రహదారికి కూడా త్వరలోనే మరమ్మతులు చేపడతామని ఆయన సందర్భంగా చెప్పారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు, ఎల్లుండి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం తరహాలోనే మొక్కజొన్నను కూడా సేకరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు కె తారకరామారావు ఆరోపించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు, రేపు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 1 గంట దాటి 20 నిమిషాలు కావస్తోంది. షో టైం వింటారు విత్ మీ ఆర్జే స్వాతితో. మరి ఈ రోజు షో టైమ్ లో నేను అడగబోయే క్వశ్చన్ కి మీరు సమాధానం పంపించవలసిన నంబర్ 0402324 0852, 0402324 0852. ఫస్ట్ ఆన్సర్ టైప్ చేసి ఆ తర్వాత మీ పేరు ఊరు టైప్ చేయండి. చదవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ ఏంటో అడిగేనా? సో అందరూ ఎలాగూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కాబట్టి అడిగేస్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, ప్రపంచంలో దాదాపు మనకి 195 దేశాలున్నాయి. అయితే అందులో ఒక దేశానికి మాత్రం ఒక విమెన్ పేరు ఉంటుంది. ప్రపంచంలో ఓ మహిళ పేరుతో ఉన్న దేశం ఏంటి? గెస్ చేయండి, వాట్సాప్ చేయండి ఆన్ 0402324 0852. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

రాజ్కోటి సంగీతంలో బంగారు బుల్లుడు సినిమా నుంచి పాట విన్నారు 128 అండ్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అనంటే, ప్రపంచంలో ఓ మహిళ పేరు ఉన్న ఏకైక దేశం ఏంటి అని అడిగాను. సో గూగుల్ అమ్మ సహాయంతో చాలా మంది రైట్ ఆన్సర్ పంపించారు. లెట్ సీ ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారో చూద్దాం. నిజంగా గ్రేట్ కదా, అంటే ఆవిడ పేరుతో ఒక దేశం ఉండడం అంటే చాలా గ్రేట్. నేనే నా పేరుతో చాలా పాటలు రాస్తుంటారని అప్పుడప్పుడు ఫీల్ అవుతూ ఉంటాను, కాస్త ప్రౌడ్గా కదా. సో నిజంగానే కదా, నా పేరుతో చాలా పాటలు ఉంటాయి. సో అలాంటిది ఆవిడ పేరుతో ఒక దేశమే ఉంది అంటే రియల్లీ గ్రేట్, గ్రేట్ అండి. మీరు గ్రేట్, చాలా గ్రేట్. సో ఆవిడ గురించి తెలుసుకోవడం మనకు కూడా కాస్త గ్రేట్ అనమాట. ఓకే రైట్, ఎవరెవరు ఆన్సర్ పంపించారు అంటే, ఎన్ శ్రీనివాస్ గారు ఫ్రమ్ తుకారాం గేట్ నుంచి పంపించారు. అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఫ్రమ్ శ్రీకాంత్ సోమరాజు ఫ్రమ్ న్యూ బోయిన్పల్లి. అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఎవరు అనంటే, బిదివాకర్ ఫ్రమ్ ఉమ్మడ, ఫిరాస్తిగూడ నుంచి శ్రీనివాస్, మోతీనగర్ నుంచి శివబాబు. అండ్ ఆల్సో శంకర్ ఫ్రమ్ భీమ్కల్, చింతా శ్రీనివాస్ ఫ్రమ్ షాపల్లి, నరేందర్ రావు ఫ్రమ్ రామన్నపేట. అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఎవరు పంపించారు అంటే, మీ పేరెక్కడా వేముల నరసింహరావు గారు పంపించారు రైట్ ఆన్సర్. అండ్ అప్పలరాజ్ గారు ఫ్రమ్ పెడన, అరుణ పద్మనాభం గారు ఫ్రమ్ మల్కాజ్గిరి, అంకుషాపురం నుంచి దోర్నాల సుదర్శన్ గారు, నిమ్మాని గ్రామం నుంచి పున్నా వెంకటేశం. అండ్ అలాగే హేమలత గారు, రాకేష్ ఫరీద్ ఫ్రమ్ నందిపేట్. అండ్ ఆల్సో రమణి సుబ్బారావు గారు ఫ్రమ్ సైనిక్పురి సికింద్రాబాద్, కుంట గంగారెడ్డి రైట్ ఆన్సర్ పంపించారు ఫ్రమ్ ఆదిలాబాద్ నుంచి, కాకతీయ పాషా ఫ్రమ్ వరంగల్. అండ్ ఆల్సో చూడవరపు నాగేశ్వరరావు గారు, వెంకీ ఫ్రమ్ ఎక్కడి నుంచి అంటే తణుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి, రాంపురం నుంచి కట్ల సతీష్. అండ్ అలాగే సుమలత, దమ్మోచు వెంకటాచ

0: Chari and also Dastagiri Santhya from Prodhuturu, Mahmat Inayatullah from Bhavanipeta Gramam, Kamareddy Jilla, Palam Polayya from Alagadda Nandyala Jilla, Bommideni Lakshmi Narayana Garu from Amanagurti, Karimnagar Nunchi. So, ఇంతవరకు రైట్ ఆన్సర్స్ పంపించారు, స్టిల్ ఇంకా పంపిస్తూనే ఉన్నారు. ఏ మీరు అందరు చీటింగ్ కదా, ఒకరికొకరు ఫార్వర్డ్ చేస్తున్నారా? ఓకే, నిజాంపేట నుంచి గణేష్ వేదవతి అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఫ్రమ్ వరంగల్ నుంచి ఊర్మిళ సతీష్, మహమ్మద్ జైనుద్దీన్ ఫ్రమ్ ఉమ్మెడ అండ్ భూతాన్ పోచంపల్లి నుంచి ఎలగందుల మార్కండేయ అండ్ అలాగే లక్ష్మి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మునహరి యశోద, జానకిరాజ్ గారు. ఓకే ఫైన్, మరి ఆన్సర్ ఏంటి అని అంటే మనకి మొత్తం దాదాపుగా 195 కంట్రీస్ ఉంటే కరేబియన్ సముద్రంలో ఉన్న ద్వీప దేశం అది. సో ఆ ద్వీప దేశం పేరు ఏంటి అంటే సెయింట్ లూసియా. సో ఒకే ఒక్క అంటే మహిళ పేరు ఉన్న ఒకే ఒక్క దేశం ఏంటి అంటే సెయింట్ లూసియా అనమాట. సో దీని గురించి చరిత్ర కావాలి అంటే మనం చెక్ చేసుకోవచ్చు. ఒక్కసారి చరిత్రను తిరగేస్తే ఆ పేరే ఎందుకు పెట్టారో మీకు తెలుస్తుంది, రైట్? మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్లే ముందు మీకోసం వచ్చేస్తుంది మరో పాట. వెంటనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నాకు తెలిసి ఒకవేళ సెయింట్ లూసియా కనుక పాటలు పాడుకుంటే, మన తెలుగు సినిమా పాట పాడితే ఏం పాడుకుంటుంది తెలుసా? ఎందుకంటే ఆమె పేరే ఉంది కదా ఆ దేశంకి, ఇదిగో ఇట్లా పాడుకుంటుంది అనమాట.
1: Adira bana

నుంచి పాట విన్నారు 138 అండ్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఓకే రైట్, మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఈ రోజు షో టైంలో అంటే మామూలుగా మనకి ప్రతి నెల ఒక అమావాస్య ఒక పౌర్ణమి వస్తుంది అవునా. సో ఈ రెండు లేకుండా ఒక మంత్ అనేది కంప్లీట్ అవ్వనే అవ్వదు కదా. కానీ ఒక ఫిబ్రవరిలో ఒక సంవత్సరం ఫిబ్రవరిలో అసలు పౌర్ణమి రాకుండానే ఫిబ్రవరి పూర్తయిందట. ఆ తర్వాత మార్చిలో మళ్ళీ రెండు పౌర్ణములు వచ్చాయంట, అది వేరే విషయం. ఇంతకీ ఇది ఏ సంవత్సరంలో జరిగింది? పౌర్ణమి రాకుండానే పూర్తయిన ఫిబ్రవరి నెల ఏ సంవత్సరంలో వచ్చింది? అసలు ఆ నెలలో పౌర్ణమి రానే రాలేదట. సో అది ఎలా హ్యాపెనింగ్ అంటే అది మనం చరిత్ర చదువుకోవాలి. కానీ ఇంతకీ ఏ సంవత్సరంలో వచ్చిందో మీకు చెప్తే, మీరు నాకు చెప్తే అప్పుడు నేను చెప్తానన్నమాట. రైట్, మరి పౌర్ణమి రాకుండానే ఫిబ్రవరి నెల కంప్లీట్ అయిన సంవత్సరం ఏది? గెస్ చేయండి, వాట్సాప్ చేయండి 0404-232-40852, 0403-232-08052. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

బాడీగార్డ్ మూవీ నుంచి కేకే పాడిన పాట విన్నారు, అండ్ ఐ నో ఐ మీన్ కార్తిక్ పాడిన పాట విన్నారు. ఇలా ఈ సినిమాలో కాన్సెప్ట్ ఏంటంటే, అమ్మ ఫోన్లో హీరోకి తెలియకుండా మాట్లాడుతుంది. మీకు విషయం తెలుసా, ఫోన్లు అంటే చిన్న చిన్న సెల్ ఫోన్లు వచ్చిన కొత్తలో చాలామంది ఇలాగే చేసేవాళ్ళు అనమాట. అప్పుడు లవ్ ట్రాక్లన్నీ ఇలాగే నడిచేవట. అంటే ఫోన్ చేసి ఎవరో చెప్పకండి చూద్దామన్నట్టుగా, లేదంటే తెలియని నంబర్ నుంచి కాల్ చేసి మాట్లాడుకోవడం. అఫ్కోర్స్ అలా లవ్ మ్యారేజ్ జరిగిన ప్రేమ జంటలు చాలా ఉన్నాయనుకోండి, బట్ అప్పట్లో అలా స్టార్ట్ అయ్యేదంట. మీరు కూడా చేశారా ఎవరికైనా? ఫోన్ కొన్న కొత్తల్లో, ఫోన్ మన హ్యాండ్లోకి వచ్చిన కొత్తల్లో. ఇప్పుడు అంటారా అసలు ఫోన్ మనం వదిలిపోతే కదా, సో అది వేరే విషయం. ఓకే రైట్. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, పౌర్ణమి రాకుండా ఒక ఫిబ్రవరి నెల కంప్లీట్ అయింది, అది ఏ సంవత్సరంలో అని అడిగానమాట. నాకు తెలిసి దాదాపుగా ఎవ్వరూ కూడా రైట్ ఆన్సర్ పంపించలేదు అని అనుకుంటూ అలా వెతుకుతూ ఉంటే, ఒక్కరు మాత్రం రైట్ ఆన్సర్స్తో కనిపించారు. వావ్, ఏ చీటింగ్ అబ్బా మీరందరూ. ఒకరికొకరు ఆన్సర్ పంపించుకుంటున్నారు కదా, ఇది పంపించండి స్వాతికి, ఇది పంపించండి స్వాతికి అని. ఓకే రైట్ ఆన్సర్ ఫ్రమ్ నార్కెట్పల్లి మండలం నుంచి, నిమ్మాని గ్రామం నుంచి, వెంకటేశం, పున్నా వెంకటేశం గారు, అండ్ ఆల్సో కట్ల రాజేశం, అండ్ అలాగే సరోజిని గారు ఫ్రమ్ కొత్తగూడెం భద్రాద్రి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ మహమ్మద్ జైనుద్దీన్ ఫ్రమ్ ఒమ్మెడా, అండ్ ఇంకెవరైనా పంపించారా? ఓకే భూతాన్ పోచంపల్లి నుంచి యలగంతుల మార్కండేయ, అండ్ ఆల్సో లక్ష్మి గారు. ఓకే వెరైటీగా ఆన్సర్ పంపించారు. ఏంటి అంటే ఎవ్రీ 20, నో కరెక్ట్ ఆన్సర్ కాదు, ఒక ఇయర్లో వచ్చింది, అది మళ్ళీ ఇప్పట్లో వచ్చే ఛాన్స్ కూడా లేదు. చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి, అండ్ అలాగే వరలక్ష్మి కృష్ణమ్మ గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకెవరైనా ఉన్నారా?

ఇంకెక్కువసేపు నేను ఇలాగే చేశాను అనుకోండి, మీరు మీరు ఆన్సర్స్ పంపించేసేసుకుంటారనమాట. ఓకే, కాళ్ళ శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదాడ రైట్ ఆన్సర్. అండ్ ఇంకెవరైనా ఉన్నారా? ఓకే, ఇంతవరకు అయితే రైట్ ఆన్సర్ పంపించారు. మరి ఏ సంవత్సరంలో ఫిబ్రవరి నెల పౌర్ణమి రాకుండానే పూర్తయింది? అంటే ఫస్ట్ అది ఎప్పుడు జరిగింది అని అంటే 1866 సంవత్సరంలో ప్రపంచ చరిత్రలోనే ఒక స్పెషల్ ఫిబ్రవరి అనమాట. ఎందుకంటే ఆ నెలలో అసలు పౌర్ణమే రాలేదు. ముందు జనవరిలో 2 పౌర్ణమిలు అండ్ ఆ తర్వాత మార్చిలో 2 పౌర్ణమిలు వచ్చాయన్నమాట. అంటే సృష్టి క్రియేట్ అయిన తర్వాత ఫస్ట్ టైం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ అంటే మామూలుగా మనకి గూగుల్లో అయితే ఎవ్రీ 20 ఇయర్స్కి ఇట్స్ హ్యాపెండ్ అని వస్తున్నారు కానీ అని మనకి కనిపిస్తుంది, కానీ దాదాపు ఇలాంటి ఒక సంఘటన జరగాలి అంటే ఒక 300,000 సంవత్సరాల తర్వాత జరుగుతుందంట. సో అప్పటి వరకు మీరు నేను ఉండి మళ్ళీ మాట్లాడుకుందాం దీని గురించి, రైట్? మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్లే ముందు మీకోసం వచ్చేస్తుంది మరో పాట, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

పాడిన పాట విన్నారు. బాలాజీ రాశారు ఈ పాటని, ఆయనలాగే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. 151 ఆన్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. అయితే ఈజీ క్వశ్చన్ ఒకటి అడిగైనా చాలా అంటే చాలా ఈజీ. నాకు తెలిసి మీ అందరికీ తెలిసే ఉంటుంది, నాకే లేట్గా కొంచెం తెలిసిందేమో మరి. ఓకే ఫైన్. మామూలుగా కళ్ళకి అందాన్ని ఇచ్చేవి ఏవి అని అంటే ఏం చెప్తారు? కాటుక. అవునా? మరి కాటుక పెట్టుకోవాలి అంటే కళ్ళు అందంగా ఉండాలి, అండ్ అలాగే కనురెప్పలు కూడా చాలా అందంగా కనిపించాలి కదా. మరి కనురెప్పలు లేని జీవి కూడా ఒకటి ఉంటుంది. మరి ఇంతకీ కనురెప్పలు లేని ఆ జీవి ఏంటి? గెస్ చేయండి, వాట్సాప్ చేయండి ఆన్ 0402324085204023248. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.

రాసిన టీజింగ్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ చింతకాయలు రవి నుంచి విన్నారు శంకర్ మహదేవన్ పాడిన పాట. 155 అండ్ స్టూడియో క్లాక్. ఇంత ఈజీ క్వశ్చన్ అడిగితే ఎలా స్వాతి, ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారు? ఓకే రైట్, చాలా మంది రైట్ ఆన్సర్ పంపించారు. సింపుల్గా చదివేనా? మీరందరూ రైట్ ఆన్సర్ పంపించారు అంతే. సో మీ అందరి పేర్లు మీకు తెలుసు కాబట్టి నేను చదవనక్కర్లేదంటారా? ఓకే, అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే చాలామంది నాకు పంపిస్తున్నారు, మేము జెమినీలో చూసాము, గ్రోక్లను అడిగాము. సో జెమినీ అక్క, గ్రోక్ అంకుల్, గూగుల్ తల్లి వీళ్ళందరూ చెప్తారు కానీ, బట్ మీరు నాకు ఆన్సర్ పంపించేటప్పుడు ఒక

ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే అది రైటా రాంగా అర్థమైపోతుంది. బాలకృష్ణ ఫ్రమ్ నర్సంపేట్, వరంగల్ రాకేష్ ఫరీద్ ఫ్రమ్ నందిపేట్, అనిత ఫ్రమ్ గజ్వేల్, వాణి లింబాద్రి ఫ్రమ్ నందిపేట్ అండ్ ఆల్సో బిదివాకర్ ఫ్రమ్ ఉమ్మడ అండ్ ఫిరాజ్ దిగుడ నుంచి శ్రీనివాస్, అంకుశాపురం నుంచి దోర్నాల సుదర్శన్ గారు అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ గుమాస్తా కాలనీ నుంచి సంగవి శ్రీనివాస్ లావణ్య, పోలేపల్లి శ్రీనివాస్ ఫ్రమ్ రాజన్న సిరిసిల్ల జిల్లా అండ్ రమణి సుబ్బారావు గారు ఫ్రమ్ సికింద్రాబాద్, పుష్పశ్రీ శ్రీనివాస్ ఫ్రమ్ సైదాబాద్ హైదరాబాద్, రిషి వర్ధన్ ఫ్రమ్ రామన్నపేట అండ్ ఆల్సో దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు. నెక్స్ట్ రైట్ ఆన్సర్ చిలుక నారాయణ, అనసూయ ఫ్రమ్ జానకంపేట నిజామాబాద్ నుంచి పంపించారు, హర్షిణి ఫ్రమ్ ఆదిలాబాద్ అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఫ్రమ్ గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్ నిజామాబాద్ నుంచి, మురహరి యశోద అండ్ ఆల్సో బలరాం ఫ్రమ్ బోయిన్పల్లి, పెండ్యాల భాగ్యలక్ష్మి, సత్యనారాయణ ఫ్రమ్ ఏనుగల్లు నుంచి, అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు మధుసూదన్ రెడ్డి గారు అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ ఎవరు అంటే వేముల నరసింహరావు గారు అండ్ ఇంకా ఎవరు అంటే ఓకే భద్రాద్రి కొత్తగూడెం రాంపురం నుంచి కట్ల సతీష్ అండ్ అలాగే సుమలత, హనుమాన్ టేకిరి హైదరాబాద్ నుండి దోమకొండ విజయ్ గారు, జిబ్లక్పల్లి నుంచి చిక్కీ చక్రపాణి చందన అండ్ ఆల్సో దేవనూరు మజిలా చిన్నపల్లి గ్రామం నుంచి మురళి రాధాకృష్ణయ్య గారు రైట్ ఆన్సర్ పంపించారు అండ్ పాలెంపోలయ్య ఫ్రమ్ ఆలగడ్డ, మహమ్మద్ జైనుద్దీన్ గారు ఫ్రమ్ ఉమ్మడ, కళ్ళు శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదాడ, శివానగర్ సిహెచ్ శివ ఓకే శివ గంగానగర్ నుంచి ఎవరు ధనరాజ్ అండ్ అలాగే సునీత గారు రైట్ ఆన్సర్ పంపించారు. ఓకే ఫైన్, మరి ఆన్సర్ ఏంటి అని అంటే పాములు అండ్ అలాగే ఏమంటారు చేపలకి రెండిటికి కూడా ఐలిడ్స్ ఉండవన్నమాట. సో అందుకే అవి ఎప్పుడు కళ్ళు తెరిచి నిద్రపోతాయి, ఎప్పుడు కూడా కనురెప్ప వేయకుండా చూస్తున్నట్టుగా మనకు కనిపిస్తాయి అన్నమాట. సో వీటికి అస్సలు కనురెప్పలు ఉండవు. కాకపోతే మరి ఎలా కళ్ళు ఎలా సేవ్ చేసుకుంటాయి ఏవైనా ఎదురుగా వస్తే అంటే వాటికి స్పెక్టాకిల్ లేదా బ్రిల్ అనే ఒక లైట్ పొర ఒకటి ఉంటుందన్నమాట, అది చాలా సేఫ్గా ఉంచుతుంది వాటి కళ్ళని. నాకు ఇంకో డౌట్ ఏం వచ్చిందంటే పాములకి చేపలకు ఉండవా, చీమకుంటాయా, దోమకుంటాయా, ఎవరైనా చూసారా? ఈసారి ఎప్పుడైనా చీమలు దోమలు మీకు కనిపిస్తే ఓసారి పట్టుకొని చూడండి వాటికి కనురెప్పలు ఎలా ఉంటాయో, తెలుసుకోవాలి కదా. ఆ మాత్రం తెలుసుకోకపోతే ఎలా? ఇది వాల్టీ షో టైం, మళ్ళీ కలుద్దాం 2 గంటల 15 నిమిషాలకు. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ ఆర్జే స్వాతి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 2 గంటలు దాటి 15 నిమిషాలవుతోంది. శక్తిశీలి వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో శక్తిశీలి. ఒక సాధారణ యాంకర్గా మొదలైంది ఆమె ప్రయాణం. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక గంభీరమైన గొంతుగా మారింది ఆమె స్వరం. 800 రూపాయల శాలరీ నుంచి గ్లోబల్ ఐకాన్ వరకు సాగిన ఆమె అద్భుత ప్రయాణం గురించి మాట్లాడుకుందాం ఇవాళ్టి శక్తిశీలిలో. మరి ఇంతకీ ఎవరామె అంటే, భారతీయ జర్నలిజం చరిత్రలో ఒక అద్భుతమైన అధ్యాయం ఆమె. మరి ఆమె ఎవరో గెస్ చేసి నాకు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: రణం మూవీ నుంచి మల్లికార్జున్ ఆయన అలాగే మహాలక్ష్మి పాడిన పాట విన్నారు 227 అండ్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి ఇందాక నేను ఒక విమెన్ గురించి, ఒక స్త్రీ గురించి చెప్పాను. యాంకర్గా మొదలైన ఆమె ప్రస్థానం ప్రపంచం మొత్తం ఆమె గొంతుకి ఫిదా అయిపోయింది. భారతీయ జర్నలిజం చరిత్రలోనే ఓ అద్భుతమైన అధ్యాయం ఆవిడ. మరి ఇంతకీ ఎవరా వ్యక్తి, ఎవరా ధీర వనిత అంటే, నిజంగానే కష్టాల నుండి ఎదిగిన ధీర వనిత ఆమె. 1983లో రాజస్థాన్లోని పిలానీలో పుట్టింది ఆమె. తర్వాత ఢిల్లీలో పెరిగింది. జర్నలిజం ప్రయాణం అంటే అంత ఆషామాషి ఏం కాదు కదా. అది 1982 ఆ టైంలో. మొట్టమొదట దూరదర్శన్లో కెరీర్ మొదలుపెట్టింది ఆమె యాంకర్గా, ఐ మీన్ వ్యాఖ్యాతగా. మరి ఫస్ట్ శాలరీ 800 రూపాయలు. నిజమే, ఆ చిన్న మొత్తంతోనే తన కలల ప్రయాణాన్ని మొదలుపెట్టింది ఆమె. ఇంత చెప్పినా ఇంతకీ ఎవరు ఆవిడ అంటారా? ఆవిడ పేరే పల్కీ శర్మ ఉపాధ్యాయ. మరి గుర్తొచ్చే ఉంటుందా? అసలు నిజంగా జర్నలిజంలో ఒక మహిళ అయ్యుండి అంత గొప్ప స్థానానికి వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు. మరి ఈరోజు శక్తిశీలిలో మనం మాట్లాడుకుందాం పల్కీ శర్మ ఉపాధ్యాయ గురించి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఆకాశవాణి వివిధ భారతిలో శక్తిశీలి మనం మాట్లాడుకుంటున్నాం. భారతీయ జర్నలిజంలోనే ఒక చరిత్రను క్రియేట్ చేసిన జర్నలిస్ట్ పల్కి శర్మ ఉపాధ్యాయ గురించి. అయితే అంటే దూరదర్శన్లో యాంకర్గా తన ప్రస్థానం మొదలైంది. అయితే ఆ తర్వాత తనకి నచ్చిన, అంటే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా తను ఏదైతే తను ఇష్టపడిందో జర్నలిజం, ఆ కెరీర్లో చాలా, అంటే ఆ టైంలో జర్నలిజం దట్ విమెన్ అంటే ఇంకా ఎక్కువగా ఉంటాయి కదా.

సో అలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఫేస్ చేసుకుంటూ ఏ రోజు వెనకడుగు వేయకుండా ఎలా అంటే ప్రపంచం గర్వించే స్థాయికి ఎదిగారు ఆవిడ. ముఖ్యంగా ఒక ఛానల్కి సంబంధించి గ్రావిటీస్ అనే ఒక షో ద్వారా అంతర్జాతీయ వార్తలను సామాన్యులకు కూడా అర్థమయ్యేలాగా వివరిస్తూ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు పల్కి శర్మ ఉపాధ్యాయ. ఇక ఆ తర్వాత

ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు పల్కీ శర్మ ఉపాధ్యాయ. ఇక ఆ తర్వాత ఫస్ట్ పోస్ట్లో వింటేజ్ షోతో డిజిటల్ మీడియా విప్లవం, అంటే నిజానికి అంటే ఒక విమెన్ యాంకర్ జర్నలిజం నుంచి ఒక డిజిటల్ మీడియాలోకి వచ్చేసి ఒక కొత్త ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసుకోవడం అంటే అంత ఈజీ కానే కాదు. అలాంటిది పల్కీ శర్మ ఒక షోతో కంప్లీట్గా ఏంటంటే డిజిటల్ మీడియాలోనే ఒక సంచలనాన్ని క్రియేట్ చేసింది అని చెప్తారన్నమాట. వార్తలను ఎలా చెప్పాలో, నిజానికి వార్తలని ఇలా చెప్తే కూడా బాగుంటుంది అని ఒక కొత్త ట్రెండ్ని క్రియేట్ చేసిన యాంకర్ జర్నలిస్ట్ పల్కీ శర్మ ఉపాధ్యాయ. ఇంకా మాట్లాడుకుందాం వాడి గురించి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

చెప్పను మూవీ నుంచి పాత విన్నారు 2:43 ఆన్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో శక్తిశీలి. మనం మాట్లాడుకుంటున్నాం శక్తిశీలిలో మరి జర్నలిజం హిస్టరీలోనే ఒక ట్రెండ్ని క్రియేట్ చేసిన విమెన్ జర్నలిస్ట్ అండ్ న్యూస్ ప్రెజెంటర్ పల్కి శర్మ ఉపాధ్యాయ గురించి. మారుతున్న కాలంతో పాటు జర్నలిజం కూడా మారిపోయింది కదా ప్రజెంట్ మనం అబ్జర్వ్ చేస్తే, అంటే న్యూట్రాలిజంగా ఉండాల్సింది పోయి. అంటే జర్నలిస్ట్ అనేవాళ్ళు అండ్ మీడియా ఎప్పుడు కూడా న్యూట్రల్గా ఉండాలి, కానీ ఇప్పుడు అలా మారిపోయింది. చాలా అంటే చాలా చేంజ్ అయింది, ఎందుకంటే ప్రతి ఒక్కరికి మౌత్ పీస్లు ఉన్నాయి, మౌత్ పేపర్లు ఉన్నాయి. సో జర్నలిజం అనేది తన టెంపర్మెంట్ని కోల్పోయి చాలా ఇయర్స్ అయింది అంటారు పల్కి శర్మ. ఇందులో ఇక విలువలు వలవల గురించి మాట్లాడాల్సిన అవసరం అంతగా లేదు. అంటే పెద్ద పెద్ద కార్పొరేట్ దిగ్గజాలు కూడా మీడియా వ్యాపారంలోకి అడుగు పెట్టేసరికి సో మీడియా నుంచి న్యూట్రాలిజంని ఆశించడం అత్యాశే అవుతుందన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో కూడా తన వ్యక్తిత్వాన్ని ఎక్కడా తగ్గనీయకుండా తమ టెంపర్మెంట్ని కోల్పోకుండా రిపోర్టింగ్, వ్యాఖ్యానం, విశ్లేషణ ఏదైనా కానివ్వండి తన బ్రాండ్ని చూపించిన యాంకర్ అండ్ న్యూస్ ప్రజెంటర్ అండ్ జర్నలిస్ట్ ఎవరు అంటే పల్కి శర్మ ఉపాధ్యాయ. అంటే 40 ఏళ్ల లోపున్న ఒక విమెన్ ఇన్ని ఒత్తిళ్లను తట్టుకుంటూ, అంటే మీడియాలో ఉంటే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు, అలాంటిది ఒక న్యూస్ ప్రజెంటర్గా ఉంటూ ఇన్ని అంటే ఇన్ని అవాంతరాలను ఎదుర్కొంటూ, అసలు ఆవిడ మైక్ పట్టుకుందంటే చాలు, డిబేట్కి కూర్చుందంటే చాలు మిగతా వాళ్ళందరూ కూడా భయపడిపోయేలా చేసేది పల్కి శర్మ ఉపాధ్యాయ. ఇంకా మాట్లాడుకుందాం ఆవిడ గురించి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం 251 అండ్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు శక్తిశీల్లో. మనం మాట్లాడుకుంటున్నాం పల్కీ శర్మ ఉపాధ్యాయ గురించి. అయితే నెలకు కేవలం 800 సంపాదించే స్థాయి నుంచి ఈరోజు ప్రపంచం మెచ్చే ఒక పవర్ఫుల్ జర్నలిస్ట్గా ఎదగడం అంటే అది మామూలు విషయం కాదు. కష్టపడే తత్వం, అకుంఠిత దీక్ష, ఓపిక ఉంటే నిజంగా

0: ఆకాశం కూడా హద్దు కాదు అనిపించేలా నిరూపించారావిడ. అయితే ఫస్ట్ పోస్ట్ నుంచి తను నిష్క్రమించింది. అయినా సరే ఆమె వదిలి వెళ్ళిన ఆ కీర్తి, ఆ ధైర్యం రాబోయే తరాల జర్నలిస్టులకి ఎప్పుడు కూడా ఒక వెలుగులా ఉంటుంది అంటారు. మరి ప్రస్తుతానికైతే తను ఫస్ట్ పోస్ట్ అంటే జర్నలిజం నుంచి తను ఒక పెద్ద ప్రముఖ ఛానల్కి చీఫ్ ఎడిటోరియల్గా మారారన్నమాట పల్కి శర్మ ఉపాధ్యాయ. 40 ఏళ్లకే ఇంత గొప్ప స్థానాన్ని అది మీడియా రంగంలో సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. అందుకే అంటారు, ఏదైనా మనం ఎదగడానికి ఆ బీజం అనేది చిన్నప్పుడో ఎప్పుడో పడుతుంది, కాకపోతే దాన్ని మనం కరెక్ట్ వేలో తీసుకెళ్లలేకపోతే మధ్యలోనే ఆగిపోతాం. కానీ ఏదైతే అనుకున్నామో దాని వైపుగానే మన అడుగులు పడితే మాత్రం డెఫినెట్గా ప్రపంచం గర్వించే స్థాయికి ఎవరైనా ఎదగచ్చు. దానికి కావాల్సింది కేవలం పట్టుదల, ఓపిక, సహనం, అంతే కదా. మరి ఇది ఇవాళ శక్తిశీలి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? It's simple. Ventane News on Air app download cheskuni, live radio icon click chesi, VB Telugu select cheskuni, non stop music and entertainment ni enjoy cheyandi. Oh hello radio gananta, idi taralo digi vache venanta. Vivid Bharati Akashvani Telugu, tarataraala taragani aanandam alarinche sampurna vinodam.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధురగా నాడ మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: కాస్తి ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 3 గంటలు. మరికొద్ది క్షణాల్లో ముంబై నుంచి రిలే వింటారు.
2: आप सुन रहे हैं विविध भारती सेवा, देश की सुरीली धड़कन. अगला कार्यक्रम है सखी सहेली, कीजिए बस कुछ देर का इंतजार.

कहा है प्यार का फसाना बना।

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణలో రెండు జాతీయ రహదారులను నాలుగు లేన్లకు విస్తరించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తం 190.76 కిలోమీటర్ల పొడవున 7,597 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా నేషనల్ హైవే 63లోని ఆర్మూరు నుండి జగిత్యాల మీదుగా మంచిర్యాల వరకు హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ పద్దతిలో అభివృద్ది చేయనున్నారు. అలాగే నేషనల్ హైవే 563లోని జగిత్యాల నుండి కరీంనగర్ వరకు బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ టోల్ పద్దతిలో నిర్మించనున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ కొద్దిసేపటి క్రితం ప్రమాణస్వీకారం చేశారు. డీకే శివకుమార్తో గవర్నర్ థావర్చంద్ గెహ్లత్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అధ్యకులు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తదితరులు హాజరయ్యారు. హైదరాబాద్లో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దక్షిణాఫ్రికా ఉపాధ్యకులు పాల్ మషాటిలేతో కీలక సమావేశం నిర్వహించారు. తెలంగాణ దక్షిణాఫ్రికా సంబంధాలు మరింత బలపడే కోణంలో ఈ సమావేశం జరిగింది. విద్య, నైపుణ్యాభివృద్ది, మెడికల్, టూరిజం, పరిశ్రమలు, పెట్టుబడుల రంగాల్లో ఇరుపక్షాల మధ్య సహకారాన్ని విస్తరించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక పెట్టుబడుల సాధనలో బెంగళూరును అధిగమించినట్టు భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యకులు కె తారక రామారావు తెలిపారు. ఈరోజు హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఢిల్లీలో ఈ ఉదయం అగ్ని ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. బాధితులకు అధికారులు అన్ని విధాలా సహాయం అందిస్తున్నారని మోదీ సోషల్ మీడియా పోస్టులో తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి

కి 50,000 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. కారుణ్య నియామకాల విషయంలో వివాహితులైన కుమార్తెలను మినహాయించడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. కుటుంబం అనే నిర్వచనం నుంచి వివాహితులైన కుమార్తెలను మినహాయించడం పూర్తిగా ఏకపక్షమని, ఇది ఎంతమాత్రమూ సమర్థించదగింది కాదని, రాజ్యాంగబద్దంగా నిలవదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2026 అవార్డుల కోసం కేంద్ర ప్రభుత్వం నామినేషన్లు ఆహ్వానించింది. వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనపరిచిన పిల్లలకు రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక అవార్డులు అందిస్తారు. ఈ అవార్డుల కోసం దరఖాస్తు సమర్పించడానికి 31 జూలై చివరి తేదీగా నిర్ణయించారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఈరోజు రేపు ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు మెరుపులతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 5:05.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
0: హాయ్ హలో, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాయ్ తో హాయ్ కబుర్లు. నాటితరం నుంచి నేటితరం వరకు 90 ఏళ్లుగా స్వరవారధిగా ఉంది ఆకాశవాణి. అందుకే మన ఆకాశవాణి వివిధ భారతి అయింది తరతరాల తిరిగిన ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మరి మన వివిధ భారతిలో ఈ పూట మిమ్మల్ని అలరించడానికి నేను రెడీగా ఉన్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ స్టార్ట్ ద షో చాయ్ తో హాయ్ కబుర్లు.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. నేను మీ ఆర్జే నాగమణి. ఒకప్పుడు పొలం పనులకు వెళ్లాలన్నా, ఊర్లో ఏదన్నా పనుండి వెళ్లాలన్నా, ఊళ్ళోకి వచ్చే పోస్ట్ మ్యాన్ అయినా, పిల్లలు స్కూలుకి వెళ్లాలన్నా, అప్పట్లో ముఖ్యమైన సాధనం 2 చక్రాల సైకిల్. సైకిల్తో చాలామందికి చాలా జ్ఞాపకాలు కదా. సైకిల్ నేర్చుకునేటప్పుడు కింద పడి దెబ్బలు తగిలించుకోవటం, పక్క తొక్కుడుతో స్టార్ట్ చేసి ఫైనల్గా సీటు మీద కూర్చుని సైకిల్ తొక్కితే అప్పుడొచ్చే మజానే వేరు. అసలు మనలో ఎంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోతాయి అంటే, ఇంకా మనకంటే సైకిల్ బాగా తొక్కేవాళ్ళు ఎవ్వరూ లేరు అని, పర్ఫెక్ట్గా సైకిల్ వచ్చేసింది అని ఒక రకమైన గర్వంగా ఫీల్ అయిపోయేవాళ్ళం కదా. ఇంకా మాట్లాడుకుందాం చాయ్తో హాయ్ కబుర్లో సైకిల్ జ్ఞాపకాల గురించి. స్టే ట్యూన్డ్.

మ్యూజిక్ అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. నేను మీ ఆర్జీ నాగమణి. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. అలా అలా పడుతూ లేస్తూ నానా తంటాలు పడి సైకిల్ నేర్చుకున్నాక పక్క వాళ్లతో పోటీ పడి మరీ సైకిల్ తొక్కడం అనేది ఒక అనుభూతి. ఇప్పుడు ఇంటికో బైక్ ఉన్నట్టే అప్పట్లో ఇంటికో బైసికల్ ఉండేది. ఇప్పుడు సైకిల్ వాడకం అనేది పూర్తిగా తగ్గిపోయింది. అసలు కనిపించట్లేదనే చెప్పాలి. పక్క వీధిలో పనున్నా బైక్ వాడేస్తున్నాం, అంతే తప్ప సైకిల్ వాడటమే లేదు. సైకిల్ వాడటం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా మీకు? మాట్లాడుకుందాం చాయ్తో హాయ్ కబుర్లో.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. సైకిల్ తొక్కటం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది. మన వల్ల కాలుష్యం పెరగకుండా సమాజానికి మనవంతు కృషి చేసినట్లు అవుతుంది. ఇంకా పెట్రోల్ డీజిల్ ఖర్చుండదు, మెయింటెనెన్స్ తక్కువ, రిపేర్కి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ. అలాగే ఆరోగ్యం విషయానికి వస్తే సైకిలింగ్ అనేది చాలా చాలా మంచిది. మరి ఆ ఉపయోగాలేంటో తెలుసుకుందాం. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి వివిధ భారతి.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. నేను మీ ఆర్జీ నాగమణి. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. బయట రోడ్ల మీద తొక్కే సైకిళ్లను మనం వాడట్లేదు, కానీ జిమ్లోనో ఇంట్లోనో కదలకుండా ఉండే సైకిళ్లను మాత్రం వ్యాయామం కోసం వాడేస్తున్నాం. సైకిల్ తొక్కడం ఆరోగ్యానికి చాలా మంచిది. సైకిలింగ్ వలన మధుమేహం, గుండె జబ్బులు తగ్గడమే కాకుండా ఆయుర్దాయం కూడా 6 నెలలు పెరుగుతుందట. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న సైకిల్ ని నెగ్లెక్ట్ చేయకుండా ఉండాలని, సైకిల్ ఇంపార్టెన్స్ ని తెలియచేయాలని, మరొకసారి అందరికీ గుర్తు చేయాలని ప్రతి సంవత్సరం జూన్ 3న అంటే ఈ రోజున ఐక్యరాజ్య సమితి ప్రపంచ సైకిల్ దినోత్సవంగా నిర్వహిస్తోంది. మరి ఈ సంవత్సరం సైక్లింగ్ ఫర్ ఏ గ్రీనర్ ఫ్యూచర్ అనే థీమ్తో ఈ రోజు చాలా కార్యక్రమాలని నిర్వహించారు. సైక్లింగ్ పోటీలు, ర్యాలీలు, సైకిల్ థాన్లు, ఇలా దేశం అంతా కూడా చాలా రకాలైనటువంటి కార్యక్రమాలని నిర్వహించింది. సో ఈరోజు ప్రపంచ సైకిల్ దినోత్సవం అన్నమాట. మరి ఇంతసేపు మనం సైకిల్ గురించి మాట్లాడుకోవడానికి కారణం ఇదే.

0: जिनके पास कोई गारंटी नहीं है, सरकार खुद उनकी गारंटर बन रही है।
1: गत 6 ఏళ్లలో పీఎం స్వనిధి పథకం కింద 75 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులకు 17,800 కోట్ల రూపాయలకు పైగా రుణాలు అందజేశారు. అదనంగా వడ్డీ రాయితీ, డిజిటల్ లావాదేవీలపై క్యాష్ బ్యాక్ రూపంలో సుమారు 800 కోట్ల రూపాయల సహాయం కూడా అందించబడింది. నేడు దేశవ్యాప్తంగా వీధి వ్యాపారులు, వీరిలో సుమారు 46% మంది మహిళలు తమ వ్యాపారాలను నూతన శిఖరాలకు తీసుకువెళ్తున్నారు. పీఎం స్వనిధి 6 ఏళ్లు. ఉత్సాహం, గౌరవం, ఆత్మగౌరవం.
2: మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్, ఇంకా ఆస్కార్ అవార్డు గ్రహీత రామ్ చరణ్, రంగస్థలం, మగధీర, RRR సినిమాల తర్వాత ఎంతో ఇష్టపడి కష్టపడి చేసిన సినిమానే పెద్ది అని చెప్తున్నారు. మరి ఈ సినిమాని ఓ కథలా కాకుండా నిజ జీవితంలో జరిగిన ఇన్సిడెంట్ని కళ్లకు కట్టినట్లుగా మనసుకు నచ్చేలా డైరెక్టర్ బుచ్చిబాబు సానా స్టోరీ చెప్పేసరికి తన కెరియర్లోనే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో ఈ సినిమా కోసం ఎంతగా కష్ట పడ్డారు అంటే తన శరీర దారుఢ్యాన్ని సైతం మార్చుకుని మాస్ లుక్ లో ఆడియన్స్ ని పలకరించనున్నారు. మరికొద్ది గంటల్లో ప్రీమియర్ షో ద్వారా ఈ సినిమా మాత్రం 4 రోజులు కాబట్టి అందరికీ అందుబాటులో థియేటర్స్ లో విడుదల కానుంది. అలాగే ఇందులో జగపతి బాబేనా అనేంతగా అప్పలసూరి పాత్రలో జగపతి బాబు గారు కనపడకుండా ఆయన గెటప్ సైతం మార్చేసి ఒక కొత్త లుక్ ని తీసుకొచ్చారు ఈ సినిమాలో. మరి ఆయన పాత్ర క్యారెక్టరైజేషన్ అలా ఉండబోతుందట. సో మరి ఈ సినిమా ఎలా ఉండబోతోంది ఏంటి అని తెలుసుకోవాలి అంటే మాత్రం రేపటి వరకు ఆగాల్సిందే.

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-doj.in ద్వారా పొందవచ్చు.
1: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. ఇది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు కూడా స్మార్ట్ ఫోన్ వాడకాన్ని, ల్యాప్టాప్ వాడకాన్ని ఉద్యోగాల నిమిత్తం విరివిగా వాడేస్తున్నాం. వేసవి సెలవులతో ఇంట్లో ఉండే పిల్లలు కూడా స్మార్ట్ ఫోన్స్ కి బాగా అడిక్ట్ అయిపోయారు. అంతలా మన జీవితాల్లో భాగమైపోయింది మొబైల్ మాయాజాలం. ఈ మాయాజాలం నుంచి అటు బయటపడలేకపోతున్నాం, ఇటు రోజురోజుకి మొబైల్ మాయాజాలం ఊబిలో కూరుకుపోతున్నాం. దీనివల్ల కళ్లు పొడిబారటం, మైనస్ గ్లాసెస్ రావటం, మెదడు పనితీరు మందగించడం లాంటి ఎన్నో సమస్యలు వస్తున్నాయి. అయినా సరే దీన్ని వదలలేకపోతున్నాం. మరి దీనికి ఏం చేయాలి అంటారా? 25 నుండి 30 సెంటీమీటర్ల దూరంలో ఈ డిజిటల్ తెరలని చూసే అలవాటు చేసుకోవాలి. సమయ నియంత్రణ పెట్టుకోవాలి. పిల్లల మీద పెద్దవాళ్ల పర్యవేక్షణ ఉండాలి. ఎంతసేపు చూస్తున్నారు, ఏం చూస్తున్నారు అని చెప్పి సమయ నియంత్రణ అనేది వాళ్ళకు కూడా ఖచ్చితంగా పెట్టాలి. అదే ఉద్యోగంలో వాడటం తప్పనిసరి అయితే కనుక అరగంటకు ఒకసారి గ్యాప్ తీసుకుని పచ్చని చెట్లను చూస్తూ ఐ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే కొంతలో కొంత బెటర్ అంటున్నారు నిపుణులు.

ఇది ఈనాటి ఛాయ్తో హాయ్ కబుర్లు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 5:50 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఉర్దూలో వార్తలు వింటారు, 6:00 హిందీలో వార్తలు, 6:05 సినీ గీతంతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:05. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. ఎంఎం కీరవాణి స్వరపరిచి గీతామాధురితో కలిసి పాడిన పాట అనంత శ్రీరామ్ గీతం మర్యాదరామన్న చిత్రంలోనిది.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 6:10 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. తెలంగాణలో 2 జాతీయ రహదారులను 4 లేన్లకు విస్తరించేందుకు కేంద్ర మంత్రివర్గం ఈరోజు ఆమోదం తెలిపింది. విద్య, నైపుణ్యాభివృద్ది, మెడికల్ టూరిజం, పరిశ్రమలు, పెట్టుబడుల రంగాల్లో తెలంగాణ, దక్షిణాఫ్రికాల మధ్య సహకారాన్ని విస్తరించుకోనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా 2 అదనపు టీఈటీ పరీక్షలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈరోజు రాష్టంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. తెలంగాణలో 2 జాతీయ రహదారులను 4 లేన్లకు విస్తరించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తం 190.76 కిలోమీటర్ల పొడవున 7,597 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా నేషనల్ హైవే 63లోని ఆర్మూరు నుండి జగిత్యాల మీదుగా మంచిర్యాల వరకు హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ పద్దతిలో అభివృద్ది చేయనున్నారు. అలాగే నేషనల్ హైవే 563లోని జగిత్యాల నుండి కరీంనగర్ వరకు బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ టోల్ పద్దతిలో నిర్మించనున్నారు. హైదరాబాద్లో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దక్షిణాఫ్రికా ఉపాధ్యకులు పాల్ మషాటిలేతో కీలక సమావేశం నిర్వహించారు. తెలంగాణ, దక్షిణాఫ్రికా సంబంధాలు మరింత బలపడే కోణంలో ఈ సమావేశం జరిగింది. విద్య, నైపుణ్యాభివృద్ది, మెడికల్ టూరిజం, పరిశ్రమలు, పెట్టుబడుల రంగాల్లో ఇరుపక్షాల మధ్య సహకారాన్ని విస్తరించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా 2 అదనపు టీఈటీ పరీక్షలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు సంవత్సరానికి 2 సాధారణ టీఈటీ పరీక్షలు మాత్రమే నిర్వహించేవారు. ఇప్పుడు అదనంగా మరో 2 ప్రత్యేక పరీక్షలు నిర్వహించడానికి అనుమతి లభించింది. తెలంగాణను ప్రపంచస్థాయి ఆరోగ్య, ఫార్మా, లైఫ్ సైన్సెస్ హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని మంత్రులు

0: శ్రీధర్బాబు, దామోదర రాజనరసింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా బోరపట్లలో టెరానియం బయోలాజిక్స్ అత్యాధునిక బయోలాజిక్స్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రులు మాట్లాడుతూ, ఆరోగ్య సంరక్షణ మందుల తయారీలో రాష్ట ప్రభుత్వం ప్రోత్సాహకంగా పనిచేస్తుందన్నారు. క్యాన్సర్తో పాటు ఇతర వ్యాధుల చికిత్సకు అవసరమైన బయోలాజికల్ ఔషధాల తయారీలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషించనుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపటి మక్తల్ పర్యటన ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్దికి ఒక మైలురాయిగా నిలుస్తుందని పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. తెలంగాణ కర్ణాటక సరిహద్దుల్లో కృష్ణా భీమా నదులపై ప్రతిపాదించిన బ్రిడ్జ్ కమ్ బ్యారేజీల నిర్మాణంపై కర్ణాటక నీటిపారుదల మంత్రి బోసరాజుతో ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిగాయని తెలిపారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ మంత్రి,
1: కృష్ణా నది పైన బ్యారేజ్ కమ్మల్ బ్రిడ్జ్లు ఏ విధంగా అయితే కర్ణాటక గవర్నమెంట్ లో ఆల్మట్టి నారాయణపూర్ కింద నిర్మాణం చేసుకున్నదో ఆ విధంగా చేసుకోకపోవడం వల్ల తీరని నష్టం ఏర్పడింది మనకు. ఆ నష్టాన్ని పూర్తి చేయమని మేము కోరగా మళ్ళా ముంపు గ్రామాలుగా ప్రకటిస్తాం. వారం క్రితమే కలెక్టర్లకు ఆదేశాలు కూడా ఇచ్చినటువంటి ఇప్పుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.
0: వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఈరోజు ఖమ్మంలో మంత్రి మాట్లాడుతూ, వాతావరణ శాఖతో పాటు పలు అంతర్జాతీయ వాతావరణ సంస్థలు ఈ ఏడాది ఎల్నినో ప్రభావం కారణంగా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నట్టు అంచనా వేస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని ఎన్పీడీసీఎల్ పరిధిలో లైన్మెన్గా పనిచేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందిన ప్రమోద్ కుమార్ భార్య స్వప్నకు కోటి రూపాయల విలువైన ప్రమాద బీమా చెక్కును ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈరోజు ప్రజాభవన్లో అందజేశారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఎన్పీడీసీఎల్ కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం ప్రకారం శాలరీ ఖాతాలు నిర్వహించే ఉద్యోగులకు కోటి రూపాయల వ్యక్తిగత ప్రమాద బీమా రక్షణ కల్పిస్తున్నారు. ప్రజల్లో ఆరోగ్యకర జీవనశైలి, ఫిట్నెస్ పై అవగాహన పెంపొందించడంతో పాటు క్రీడా కార్యక్రమాల్లో భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జూన్ 7న గచ్చిబౌలి స్టేడియంలో ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం నిర్వహించనున్నట్టు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం కోసం రూపొందించిన పోస్టర్ను ఈరోజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని ఆయన తెలిపారు. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవాలను పక్కనబెట్టి అబద్దాలు, అతిశయోక్తులు, ప్రగల్భాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తోందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి విమర్శించారు. ప్రతి సందర్భంలోనూ కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని లక్ష్యంగా చేసుకుని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక పెట్టుబడుల సాధనలో బెంగళూరును అధిగమించినట్టు భారత రాష్ట సమితి కార్యనిర్వాహక అధ్యకులు కె తారకరామారావు తెలిపారు. ఈరోజు హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వమే తెలంగాణ ఇచ్చినప్పటికీ ఇవ్వక తప్పని పరిస్థితి సృష్టించింది కేసీఆర్ఏనని వెల్లడించారు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జర్మనీలోని తురింగియా రాష్ట ముఖ్యమంత్రి మారియో వైట్ బృందం సమావేశమైంది. టెక్నాలజీ, పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ది, ఫార్మా తదితర అంశాలపై పరస్పర సహకారం కోసం తెలంగాణ, తురింగియా రాష్ట్రాలు ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. కరీంనగర్లోని శాతవాహన విశ్వవిద్యాలయ క్రీడా మైదానంలో వ్యాయామ విద్య 2026 ప్రవేశ పరీక్షలు ముగిశాయి. 4 రోజుల పాటు నిర్వహించిన ఈ పోటీ పరీక్షల్లో రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్ ఆకాశవాణితో మాట్లాడుతూ,
2: ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026 ఈ రోజు చిట్టిచివరి రోజు. సో మే 31 నాడు ప్రారంభమైంది, జూన్ 3 తో ముగుస్తుంది. 2 డేస్ అబ్బాయిలు, 2 డేస్ అమ్మాయిలు. మొత్తం మంది 3,500 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దాదాపు 70-80% అటెండెన్స్ ఉంది 3-4 డేస్ లో. విద్యార్థులకు ఇక్కడ సకల సౌకర్యాలు కల్పించినాము. గుడ్ న్యూస్ ఏంటంటే ఎంపీఈడి మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మేము నెక్స్ట్ ఇయర్ ప్రారంభిస్తున్నాము.
0: ఈ రోజు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు

అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అలాగే రేపు ఎల్లుండి చాలా జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ధాన్యం కొనుగోలు రవాణా ప్రక్రియ తుది దశకు చేరుకున్న దృష్ట్యా అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ధాన్యం కొనుగోళ్ల పురోగతిపై ఈరోజు ఆయన సమీక్ష నిర్వహించారు. ఈరోజు ప్రపంచ సైకిల్ దినోత్సవం జరుపుకుంటున్నారు. పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యం, సుస్థిర రవాణా సాధనంగా సైకిల్ వాడకాన్ని ప్రోత్సహించడానికి ఐక్యరాజ్య సమితి 2018లో అధికారికంగా ఈ దినోత్సవాన్ని ప్రకటించింది. ప్రతిరోజు సైక్లింగ్ చేయడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని రాజన్న సిరిసిల్ల జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి అజ్మీర రాందాస్ అన్నారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా సిరిసిల్లలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. తెలంగాణలో 2 జాతీయ రహదారులను 4 లేన్లకు విస్తరించేందుకు కేంద్ర మంత్రివర్గం ఈరోజు ఆమోదం తెలిపింది. విద్య, నైపుణ్యాభివృద్ది, మెడికల్ టూరిజం, పరిశ్రమలు, పెట్టుబడుల రంగాల్లో తెలంగాణ, దక్షిణాఫ్రికా మధ్య సహకారాన్ని విస్తరించుకోనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా 2 అదనపు టీఈటీ పరీక్షలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వినవచ్చు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:20. లేటెస్ట్ సినిమాల నుంచి ఫిల్మ్ గీతాలు వింటారు. ఇప్పుడు ముందుగా వినబోతున్నటువంటి పాట అమరన్ చిత్రం నుంచి. రమ్య బెహ్రా, అనురాగ్ కులకర్ణి గానం చేశారు ఈ పాటని. రామజోగి శాస్త్రి గీతానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

దేవర చిత్రం నుంచి పాట విన్నారు. శిల్పారావు పాడారు ఆ పాటని రామజగశాస్త్రి గీతానికి, అనిరుద్ధ రవిచంద్ర సంగీతం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: లేటెస్ట్ ఫిలిం సాంగ్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్నటువంటి పాట హనుమాన్ చిత్రానికి గౌరహరి పాడిన పాట, కాసర్ల శ్యామ్ గీతానికి గౌరహరి సంగీతం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ, అజరామరం అనిపించే గీతాలు,

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: లేటెస్ట్ ఫిల్మ్ సాంగ్స్ వింటున్నారు. ఇప్పుడు వినపడుతున్నటువంటి పాట ది ఫ్యామిలీ స్టార్ చిత్రానికి మంగ్లీ కార్తిక్ పాడారు, అనంత శ్రీరామ్ గీతానికి గోపి సుందర్ సంగీతం.

0: లేటెస్ట్ ఫిలిం సాంగ్స్ లో మరికొన్ని పాటల్ని 6 గంటల 50 నిమిషాల నుండి 7 గంటల 5 నిమిషాల వరకు వినవచ్చు.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం సరిగ్గా 6 గంటల 40 నిమిషాలు. నిరాజనం శీర్షికన వెన్నెల ప్రాయచిత కార్యక్రమం మీరిప్పుడు వింటారు.

Hi dear friends, welcome to Vanilla Program with me, your RJ Chetan. చక్కటి ఆరోగ్యానికి చేతన్ కొన్ని సూత్రాలు చెప్తాడు, అవి పాటిస్తే ఎంతో మేలు. ఈ రోజుల్లో చాలా అనారోగ్యాలకు కారణం మన లైఫ్ స్టైలే. అంటే సరిగ్గా నిద్రపోకపోవడము, టైంకి తినకపోవడము, అదే పనిగా సెల్ ఫోన్ వాడకం ఇలాంటివి. ఫలితంగా కీళ్ల నొప్పులు, అధిక బరువు వంటి రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. మరి ఎలా జీవిస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం, అందుకు ఏం చేయాలో వెన్నెల ప్రోగ్రాంలో చేతన్ మీకు చెప్తాడు.

మా ఈ ప్రోగ్రాం పై మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మీరు మాకు కాల్ లేదా మెసేజ్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. ఫోన్ నంబర్ మరోసారి 9515227039. మీరు మాకు మెయిల్ చేయాలనుకుంటే మా మెయిల్ ఐడి feedback@gmail.com. మెయిల్ ఐడి మరోసారి feedback@gmail.com. ఫస్ట్ అండ్ ఫర్ మోస్ట్, వాచ్ యువర్ డయట్. ఈ రోజుల్లో జంక్ ఫుడ్ బాగా దొరుకుతుంది. ప్రతి వీధిలో ఫ్రైడ్ ఫుడ్, నూడిల్స్ అమ్మేస్తున్నారు. ఫుల్ మీల్స్ కంటే అవి తక్కువ రేటు ఉండడంతో ప్రజలు వాటిని తినేస్తున్నారు. అలా చేయకూడదు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. రేట్ ఎక్కువైనా మంచి ఆహారం తింటే అనారోగ్య సమస్యలకు అయ్యే మందుల ఖర్చులు తగ్గించుకోవచ్చు. దీన్నే అంటారు పెన్నీ వైస్ పౌండ్ ఫూలిష్ అని. ఇప్పుడు ఏదో సేవ్ చేద్దాం అనుకుని తక్కువ ఆహారం నాసిరకమైన తీసేసుకుంటాము, ఫ్యూచర్లో అది ఎఫెక్ట్ చేస్తుంది అని అంతే దాని అర్థం. లిమిట్ ద యూజ్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ మై డియర్ ఫ్రెండ్స్. డిజిటల్ పరికరాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మొబైల్, ల్యాప్టాప్, ట్యాబ్స్ ఇలాంటి వాటి వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించుకోవాలి. వీటి వల్ల మన కండరాలు, కీళ్లు దెబ్బతింటాయి. మన ఆహార అలవాట్లను ఇవి చెడగొడుతున్నాయి, నిద్రను దూరం చేస్తున్నాయి. తినేటప్పుడు మీరు మొబైల్ చూస్తూ ఉంటారా? అయితే మీరు చాలా ప్రమాదంలో ఉన్నట్లే. నిద్రపోయే అరగంట ముందు మొబైల్, ల్యాప్టాప్లను క్లోజ్ చేయడం మంచిదంటున్నారు. ఎందుకో తెలుసా? మీరు కంటిన్యూస్గా స్క్రీన్ చూస్తూ ఉంటే ఆ లైట్ మీ కళ్ళల్లోకి వెళ్తూ ఉంటుంది. బ్రెయిన్కి సిగ్నల్ చేస్తుంది ఇంకా డే టైమే అని. డే టైమ్ హార్మోన్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. అండ్ ఇట్ ఈస్ కాజింగ్ అ లాట్ ఆఫ్ డ్యామేజ్ టు యువర్ హెల్త్. మొబైలే కదా కాసేపు ఎక్కువ వాడితే ఏమవుతుంది? ఇంత చెడు చేస్తుందా అంటే మీరు అనుకున్న దానికంటే కూడా 100 రెట్లు చెడు మొబైల్ చేస్తుంది. సో కీప్ అవే యువర్ మొబైల్ ఫోన్. యూజ్ ఇట్ ఓన్లీ వెన్ నీడెడ్. నెక్స్ట్ ఆన్ ద లిస్ట్ ఈస్ వాకింగ్. వాక్ మోర్ మై డియర్ ఫ్రెండ్స్. మనందరం బిజీగానే ఉంటాం. పని కోసం ఆరోగ్యాన్ని త్యాగం చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి కొంత టైం తీసుకోవాలి. వీలైనంత వరకు నడిచేందుకు ప్రయత్నించండి. చిన్న చిన్న వర్క్స్కి లేదా షాప్కి వెళ్ళాలన్నా, ఇక్కడ దాకా దగ్గర దాకా వెళ్ళాలన్నా కూడా నడిచెళ్ళండి. దూరం అనుకుంటే బస్ స్టాండ్ వరకైనా నడిచెళ్ళండి. అండ్ మినిమం వీక్లీ ఒకసారన్నా లేకపోతే 2 సార్లన్నా ఓపెన్ ఏరియాస్లో, లాన్స్లో, పార్క్స్లో, గ్రౌండ్స్లో తిరగండి. ఒకవేళ వీలైతే డైలీ తిరగండి. అది మీకు చాలా మంచిది. వాకింగ్తో పాటు ఎక్సర్సైజ్ కూడా చేయాలి. కనీసం డైలీ 1/2 అవర్ అయినా చేయాలి. ఓ రూల్ ప్రకారం చాలామంది ఎక్సర్సైజ్ 1/2 గంట చేస్తే అందులో 1/2 గంట బాడీని వంచేందుకు సరిపోతుంది. ఎందుకంటే బాడీ అంత త్వరగా మనం చెప్పినట్టు వినదు కాబట్టి. స్ట్రెచ్చింగ్లు వాటి

సరిపోతుంది. ఎలా కావాలంటే అలా మనం బంగగలిగే వరకు మనం ఎక్సర్సైజ్ చేస్తూనే ఉండాలి. ఇనీషియల్గా కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ ఏంటంటే ఒక్కసారి సడన్గా చేయకుండా స్లోగా స్లోగా స్లోగా చేసుకుని ఇది ఒక లైఫ్ స్టైల్ కింద మార్చుకుంటే, అండ్ ఫర్ సమ్ పీపుల్ ఇట్ మైట్ టేక్ అ ఫ్యూ మంత్స్, కానీ బాడీ చాలా ఫ్లెక్సిబుల్గా సపుల్ అయిపోతుంది. అంతేకాదు మీ డైజెషన్ కెపాసిటీ ఇంప్రూవ్ కావాలన్నా కూడా ఎక్సర్సైజ్ ఈజ్ ఇంపార్టెంట్. అనారోగ్య సమస్య రాగానే కంగారు పడిపోయి టెన్షన్ పడిపోయి మీరు మెడిసిన్స్ వేసేసుకోకండి. జలుబైనా తలనొప్పి అయినా చిన్న చిన్నవేవైనా ఫీవర్స్ అయినా కానీ అవిటిని సహజంగా తగ్గనివ్వండి. ఏ పాలలో కాస్త పసుపు వేసుకొని లేదా మిరియాలు వేసుకొని తాగండి. కాస్త రిలాక్స్ కండి, రెస్ట్ తీసుకోండి. తులసి వాటర్ ఇలాంటివి తీసుకోండి. హెల్త్కి ఏవైతే ఇంపార్టెంట్ తీసుకోండి. అంతెందుకు, ఫాస్టింగ్ ఉంటే ఎన్నో రోగాలు నయమవుతాయి అంటారు, అలాంటివి ఏమన్నా చేయండి. అంతకీ తగ్గకపోతే అప్పుడు డాక్టర్ సలహా మేరకి మెడిసిన్స్ వాడండి. అయితే ఒక్కోసారి చిన్న అనారోగ్యాల్ని లైట్ తీసుకుంటే అవే పెద్ద రోగాలకు దారితీస్తాయి. అందువల్ల ఆరోగ్యం విషయంలో అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి. వచ్చే అనారోగ్యాలపై ఒక కన్నేసి ఉంచాలి. 6 నెలలకోసారి డాక్టర్ని కలిసి చెకప్ చేయించుకుంటే మంచిది. ఎల్డర్లీ పీపుల్, సీనియర్ సిటిజన్స్, వయోవృద్ధులు కొన్ని ముఖ్యమైనవి వాళ్ళు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఏజ్తో పాటు వాళ్ళ బాడీ కొంచెం రెసిస్టెన్స్ కూడా తగ్గిపోతుంది, రిఫ్లెక్సెస్ కూడా తగ్గిపోతాయి. ఫిజికల్గా, ఎమోషనల్గా, మెంటల్గా కూడా ఆ కెపాసిటీ ఉండదు. ఒక ఏజ్లో ఉన్నప్పటిది తగ్గిపోతుంది. కనుక వాళ్ళు ఫాలో కావాల్సినవి కొన్ని ఉన్నాయి, అవేంటో చేతన్ ఇప్పుడు మీతో చెప్తాడు. సోక్డ్ డ్రై ఫ్రూట్స్ మార్నింగ్ తింటే చాలా మంచిది. దానికోసం ఏం చేయాలంటే నైటే ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక చిన్న కప్లో దేంట్లో అన్న సోక్ చేసుకోండి. మార్నింగ్ నిద్ర లేచి బ్రష్ చేసుకున్నాక కాస్త వాకింగ్ చేసే ముందు ఈ డ్రై ఫ్రూట్స్ తినేసి వాకింగ్ చేస్తే మంచిది. అంటే ఇది దిస్ ఇస్ నాట్ ద మెయిన్ బ్రేక్ఫాస్ట్, బట్ ద స్మాలర్ బ్రేక్ఫాస్ట్ వర్షన్. ఉదయాన్నే కనీసం ఒక అరగంట యోగా కానీ మెడిటేషన్ కానీ లైట్గా వాక్ చేయడం ఇలాంటివి చేస్తే మంచిది. అంతేకాకుండా కాసేపు ఎండలో కూర్చోవాలి అంటారు. ప్రతి మనిషికి కనీసం 6 to 7 hours గాఢ నిద్ర అవసరం. అందుకే టైంకి పడుకోండి, మంచి నిద్ర వచ్చేలాగా చూసుకోండి. సాల్ట్ తగ్గించండి. అది గ్రాడ్యువల్గా మీ లైఫ్ స్టైల్లో ఈ రిఫైన్డ్ సాల్ట్ని తీసేసి వేరే ఆల్టర్నేట్స్ ఏమన్నా ఉన్నాయా చూసుకొని వాటిని సబ్స్టిట్యూట్ చేసుకోండి. టీ కాఫీలు వీలైనంత వరకు తగ్గించండి. దానికి సబ్స్టిట్యూట్గా రాగి జావ ఆరోగ్యానికి చాలా మంచిది. ఫంక్షన్స్కి, పార్టీస్కి, గెట్ టుగెదర్స్కి ఎక్కడన్నా వెళ్ళినప్పుడు జనరల్గా ఏముంటుంది అంటే మంచి ఫుడ్, రిచ్ ఫుడ్ పెట్టేస్తారు. ఉంది కదా అని అన్నీ తినేయకుండా మనకేది బాగుంటుంది, మనం ఏ ఫుడ్కి ఎలర్జిక్, ఏది తింటే మంచిది అని దాంట్లో సెలెక్ట్ చేసుకొని కొంచెం తింటే మంచిది. వెజిటబుల్స్ని, ఫ్రూట్స్ని మార్కెట్ నుండి తెచ్చిన తర్వాత కొంచెం వార్మ్ వాటర్లో సాల్ట్ వేసి, లేదా ఈ మధ్య బయో ఎంజైమ్ ఇంట్లోనే తయారు చేసుకుంటున్నారు చాలామంది, ఆ బయో ఎంజైమ్లో నానేసి వాష్ చేసుకొని తర్వాత యూజ్ చేసుకోండి. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే వాటిపైన స్ప్రే చేసిన పెస్టిసైడ్స్ ఏమన్నా ఉంటాయో అవి పోతాయి. అంతేకాకుండా అందరూ వాటిని ముడుతూ ఉంటారు, రోడ్డు పైన పెడతారు కాబట్టి వాటిపైన డస్ట్ ఉంటుంది. బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ ఇలాంటివి ఎన్నో ప్యాథోజెన్స్ ఉంటాయి కాబట్టి వాటిని కూడా ఈ వార్మ్ వాటర్ సాల్ట్ సొల్యూషన్, అంటే బ్రైన్ సొల్యూషన్ నిర్మూలిస్తుంది. నీళ్లు తాగడం చాలా మంచి అలవాటు. కనీసం రోజుకి కొన్ని లీటర్ల నీళ్లు, అంటే మన బాడీకి ఎంత అవసరమో అంత నీళ్లు తాగడం మంచిది. అది డైరెక్ట్గా వాటర్ కాకుండా వెజిటబుల్ సూప్స్ రూపంలోనో, ఫ్రూట్ జ్యూస్ రూపంలోనో తీసుకుంటే ఫ్లూయిడ్ ఇంటేక్ ఇంప్రూవ్ అవుతుంది. దాంతో డీహైడ్రేట్ కాకుండా ఉంటారు. నైట్ మరీ లేట్ కాకుండా బిఫోర్ 7 or 8 మీ డిన్నర్ ముగించుకునేటట్టు చూడండి. జనరల్గా ఈ మధ్య లైఫ్ స్టైల్ మారడంతో ఏమైందంటే పెద్దవాళ్ళు కూడా చిన్నవాళ్ల కోసం వెయిట్ చేసి ఆఫీస్ నుండి వచ్చాక, వర్క్ నుంచి వచ్చాక అందరం కలిసి ఫ్యామిలీ డిన్నర్ లాగా తినే అలవాటు చేసుకుందాం మంచిది అనుకుంటారు. ఇట్ ఈస్ గుడ్ ఇన్ వన్ వే, కానీ చాలా మటుకు ఏంటంటే పెద్దవాళ్లకు ఆ లేట్గా తిని పడుకుంటే డైజెస్ట్ కాదు. డైజెస్ట్ కాకపోతే మంచి నిద్ర పట్టదు. మంచి నిద్ర పట్టకపోతే నెక్స్ట్ డే మళ్ళీ ఎలాగో ఒకలాంటి లిస్ట్లెస్నెస్, లేజినెస్ లాగా ఉంటుంది. ఇది కంటిన్యూడ్ పీరియడ్ ఆఫ్ టైంలో చేస్తే, రిపీట్, ఒకవేళ ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అయితే మీ హెల్త్ దెబ్బతింటుంది. కాబట్టి 8 లోపు మీరు ముగించుకునేటట్టు చూడండి. మీ ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేయండి మీకు ఏం కావాలో అనేది. కావాలి, కాస్త బాండింగ్ కావాలి అంటే వాళ్ళు కూర్చున్నప్పుడు వాళ్ళతో హాయిగా కూర్చొని సరదాగా మాట్లాడుకోవచ్చు, కబుర్లు చెప్పుకోవచ్చు. ఒక్కసారి మనం డిసైడ్ అయ్యాక మనం చేయవలసిన ఎన్నో చేయగలము, కానీ అన్నీ కాంప్రమైజ్ అయితే మీ హెల్త్కి మాత్రం అది డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుంది. సీ దట్ యువర్ హెల్త్ ఈజ్ నాట్ అఫెక్టెడ్. With this lovely message, this is Chetan signing off for the moment. Bye.
మా ఈ ప్రోగ్రాంపై మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు

మీరు మాకు కాల్ లేదా మెసేజ్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. ఫోన్ నంబర్ మరోసారి 9515227039. మీరు మాకు మెయిల్ చేయాలనుకుంటే మా మెయిల్ ఐడి feedback@gmail.com. మెయిల్ ఐడి మరోసారి feedback@gmail.com. This program is sponsored by Adventist Media.

మీరింతవరకు నీరాజనం శీర్షికన వెన్నెల ప్రాయశ్చిత్త కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:50. లేటెస్ట్ ఫిలిం సాంగ్స్ వింటారు. ముందుగా వినవతున్నటువంటి పాట వేట్టయాన్ చిత్రంలోనిది. నకాష్ అజీజ్, అరుణ్ కౌండిన్య గానం చేశారు. శ్రీనివాస మౌలి గీతానికి, అనిరుద్ రవిచంద్ర సంగీతం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: దీనికి ముందు మీరు విన్న ఆ పాట విశ్వం చిత్రంలోనిది. భీమ్ సిసిరులియో, రోహిణి సోర్ఫత్ పాడిన పాట. సురేష్ గంగల గీతానికి చైతన్ భరద్వాజ్ సంగీతం. ఇప్పుడు వినబోతున్నటువంటి పాట మట్కా చిత్రంలోనిది. మనో పాడారు. భాస్కర్ భట్ల గీతానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం.

0: సుమనోహరమైన భక్తి గీతాలు,
1: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
0: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశీయ విమానయాన సంస్థలను ఆదుకునేందుకు కేంద్ర కేబినెట్ 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ ను ఆమోదించింది. భారతదేశం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద సోలార్ మార్కెట్ గా అవతరించిందని కేంద్ర పర్యావరణ అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డికే శివకుమార్ ఈరోజు పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఢిల్లీ మాళవీయ నగర్లోని ఒక హోటల్లో ఈ ఉదయం సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు, పలువురు గాయపడ్డారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా విమాన ఇంధన ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో దేశీయ విమానయాన సంస్థలను ఆదుకునేందుకు కేంద్ర కేబినెట్ 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ మద్దతును ఆమోదించింది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ నిధులు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు అందుతాయని, ఇది విమానయాన రంగంపై ఆధారపడిన 77 లక్షల మంది ఉద్యోగులను రక్షిస్తుందని పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం వల్ల లీటర్ ఏటీఎఫ్ ధర మార్చిలో 60.5 రూపాయలుంటే మే నాటికి 142 రూపాయలకు పెరిగిందని చెప్పారు.
1: ATF price stabilization fund mein basically ek self sustaining revolving fund banaya gaya. ATF price for the airline carriers who want to participate in this unko ek stable ATF price abhi current crisis ke dauran mile ki isse hamare entire aviation sector mein kareeb 70 lakh se adhik jo jobs hain jinke upar impact padna aarambh hone laga tha because of the stress in the sector wo isse significantly mitigate ho.
0: ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు వీలుగా పాత ట్రక్కులు బస్సుల స్థానంలో కొత్త వాహనాలను తీసుకొచ్చేందుకు 9,585 కోట్ల రూపాయలతో కూడిన ప్రత్యేక పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ 2 ఏళ్ల పథకం ద్వారా దాదాపు 2 లక్షల పాత ట్రక్కులు 16,000 బస్సుల స్థానంలో BS6 లేదా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడతారు.
2: दिल्ली के पॉल्यूशन को रोकने के लिए एक लगातार कई स्टेप्स लिए जा रहे हैं. उन स्टेप्स में एक बहुत बड़ा निर्णय लिया गया कि जो 40% कंट्रीब्यूशन है पार्टिकुलेट मटेरियल का वो ट्रांसपोर्टेशन सेक्टर के कारण आता है और उस ट्रांसपोर्टेशन में जो सबसे बड़ा कंट्रीब्यूटर है हैवी ट्रक्स और बसेस पुरानी ट्रकों और बसों को रिप्लेस करने का इसमें फैसला लिया गया.
0: रवाना सौकर्याल मेरुगुदललो भागंगा ओडिशालो रामेश्वर नुंडी परदीप वरकु 163 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంత రహదారి నిర్మాణానికి 8,300 కోట్లను, బీహార్లో ఖగారియా పూర్ణియా జాతీయ రహదారిని 3,936 కోట్లతో 4 వరుసల మార్గంగా విస్తరించేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. భారతదేశం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద సోలార్ మార్కెట్గా అవతరించిందని కేంద్ర పర్యావరణ అటవీశాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. వార్షిక సౌరశక్తి సామర్థ్య పెంపుదల పరంగా 2025 నాటికి భారత్ అమెరికాను వెనక్కునెట్టి ఈ ఘనత సాధించిందని ఆయన ఈరోజు సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. ఈ అసాధారణ విజయం దేశంలో స్వచ్ఛ ఇంధన

రంగం సాధిస్తున్న వేగవంతమైన వృద్ధికి నిదర్శనమని చెప్పారు. సమర్థవంతమైన, విశ్వసనీయమైన, సుస్థిరమైన సౌరశక్తి మౌలిక సదుపాయాల కల్పనకు ఈ వృద్ధి ఎంతగానో దోహదపడుతుందని భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలు, ప్రచారాల్లో మీడియా అనుసరిస్తున్న అంతర్జాతీయ ఉత్తమ విధానాలు, ఆవిష్కరణలపై కేంద్ర ఎన్నికల సంఘం న్యూఢిల్లీలో 2 రోజుల అంతర్జాతీయ సదస్సును ప్రారంభించింది. ఈ సదస్సులో తప్పుడు సమాచారం, ఏఐ ఆధారిత డీప్ ఫేక్స్, పారదర్శకత లేని డిజిటల్ రాజకీయ ప్రకటనలు, ప్లాట్ఫారం గవర్నెన్స్ వంటి కీలక అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. సదస్సులో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ, 100 కోట్ల మంది ఓటర్లతో నిరంతర అనుసంధానం కోసం బూత్ స్థాయి అధికారులకు క్షేత్రస్థాయి శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. ఇటీవల జరిగిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు రికార్డు స్థాయిలో పాల్గొనడం ఎన్నికల ప్రక్రియపై వారికున్న నమ్మకానికి నిదర్శనమని జ్ఞానేష్ కుమార్ పేర్కొన్నారు. కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డీకే శివకుమార్ ఈరోజు పదవీ స్వీకార ప్రమాణం చేశారు. లోక్ భవన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఉప ముఖ్యమంత్రిగా డాక్టర్ జి పరమేశ్వర్, మరో 12 మంది శాసనసభ్యులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు తెలంగాణ, కేరళ, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు హాజరయ్యారు. కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన డీకే శివకుమార్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ద్వారా అభినందనలు తెలుపుతూ రాష్ట ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తుందని పేర్కొన్నారు. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ ఈరోజు మిజోరంలోని కొలాసిబ్ జిల్లాలో పర్యటించి పలు ప్రభుత్వ సంస్థలను, అభివృద్ది ప్రాజెక్టులను సందర్శించారు. సైదాన్లోని ప్రాంతీయ క్రీడా శిక్షణా కేంద్రం, పీఎం శ్రీ మోడల్ ప్రైమరీ స్కూల్స్, చిల్డ్రన్స్ హోమ్, అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించిన ఆయన అక్కడ అందుతున్న సేవలను సమీక్షిస్తూ విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో ముచ్చటించారు. డెన్మార్క్ ప్రధానమంత్రిగా వరుసగా 3వసారి బాధ్యతలు స్వీకరించిన మెట్టే ఫ్రెడరిక్సన్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. పరస్పర విశ్వాసం, భాగస్వామ్య విలువలు, సుస్థిర భవిష్యత్తు పట్ల ఉన్న ఉమ్మడి నిబద్దత ఆధారంగా భారత్, డెన్మార్క్ల మధ్య శాశ్వత భాగస్వామ్యం కొనసాగుతోందని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. భారత్, డెన్మార్క్ గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ను మరింత బలోపేతం చేయడానికి, ఇరు దేశాల ప్రజల ప్రయోజనాల కోసం ద్వైపాక్షిక సహకారాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి ప్రధాని ఫ్రెడరిక్సన్తో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నట్టు మోదీ చెప్పారు. ఢిల్లీ మాళవీయ నగర్లోని ఒక హోటల్లో ఈ ఉదయం సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. 8 అగ్నిమాపక శకటాల సహాయంతో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చినట్టు సౌత్ ఢిల్లీ డీసీపీ అనంత్ మిత్తల్ తెలిపారు. పోలీస్, ఫైర్ సర్వీసెస్ సిబ్బంది సమన్వయంతో 40 మందిని ప్రాణాలతో రక్షించి చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదంపై రాష్టపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా స్పందిస్తూ సమాచారం అందిన వెంటనే విపత్తు నిర్వహణ, అంబులెన్స్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయని, బాధితులకు ప్రభుత్వం అన్ని విధాల వైద్య సహాయాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత యువ ఆటగాడు ఆయుష్ శెట్టి అద్భుత విజయంతో 2వ రౌండ్లోకి ప్రవేశించారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో చైనాకు చెందిన వెంగ్ హాంగ్ యాంగ్ పై 8-21, 22-20, 21-15 తేడాతో ఆయుష్ విజయం సాధించారు. మిక్స్డ్ డబుల్స్లో రోహన్ కపూర్, రుత్విక్ గాదే జోడీ 21-14, 21-14 చైనీస్ తైపీ జంటపై వరుస గేముల్లో విజయం సాధించింది. అయితే పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి
చిరాగ్ శెట్టి.

టి జోడీకి నిరాశే ఎదురైంది. కాగా మహిళల సింగిల్స్లో భారత్కు చెందిన ఉన్నతి హుడా ఈరోజు సాయంత్రం జపాన్ మాజీ ప్రపంచ ఛాంపియన్ నొజోమి ఒకుహరాతో తలపడుతుంది. దేశ ఈశాన్య ప్రాంతాలు ఒడిశా, కొంకణ్, గోవా, పశ్చిమ బెంగాల్లోని కొన్ని భాగాల్లో ఈరోజు ఉక్కపోతతో కూడిన వేడి వాతావరణం ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, జమ్మూకాశ్మీర్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్తో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు అండమాన్ నికోబార్ దీవులు, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాల్లో రేపటి వరకు అక్కడక్కడ బలమైన గాలులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశీయ విమానయాన సంస్థలను ఆదుకునేందుకు కేంద్ర కేబినెట్ 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ను ఆమోదించింది. భారతదేశం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద సోలార్ మార్కెట్గా అవతరించిందని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:15. ఇది మన చట్టం. ఓటీఎస్ వన్ టైం సెటిల్మెంట్ రిటైర్డ్ బ్యాంక్ ఏజీఎం శ్రీ హరీష్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి ఇది మన చట్టం శీర్షికన ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులో ఏజీఎంగా పనిచేసి రిటైర్ అయిన శ్రీ హరీష్ గారు మనతో పాటు స్టూడియోస్లో ఉన్నారు. వారిని అడిగి వన్ టైం సెటిల్మెంట్కి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. హరీష్ గారు నమస్తే అండి.
1: నమస్కారం అండి.
0: హరీష్ గారు, సాధారణంగా బ్యాంక్ లోన్స్ తీసుకుని ఆస్తులు కొనుగోలు చేయడం లేదా వ్యాపారం విషయంలో లోన్స్ తీసుకోవడం అనేది సర్వసాధారణం. అటు ఉన్నత చదువుల కోసమైనా దేనికోసమైనా లోన్ తీసుకోవడం అనేది సర్వసాధారణం అయిపోయింది. కానీ అనుకోని సందర్భాల్లో అది ఆ కుటుంబం పరిస్థితి వల్ల కావచ్చు, ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితుల వల్ల కావచ్చు, విపత్కర పరిస్థితుల్లో బ్యాంకు లోన్ చెల్లించలేని పరిస్థితి ఏర్పడుతుంది ఆ కుటుంబానికి. అలాంటి కారణాల పరంగా సమయానుకూలంగా చెల్లించలేని పరిస్థితిని సాల్వ్ చేసుకోవడం కోసం వచ్చిందే ఈ వన్ టైం సెటిల్మెంట్. ఎలాంటి పరిస్థితుల్లో వన్ టైం సెటిల్మెంట్ చేసుకోమని సలహా ఇస్తారు? ఈ వన్ టైం సెటిల్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి తెలియజేస్తారు?
1: ముందుగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, బ్యాంకులు అన్నవి ప్రజల దగ్గర నుంచి డిపాజిట్స్ సేకరించి అవసరమున్న వారికి రుణాలు అందిస్తుంది. ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత ఏంటంటే మళ్ళీ సకాలంలో ఆ బ్యాంకు రుణాలని బ్యాంకు చెల్లించాలి. అప్పుడే బ్యాంకులు మిగతా అవసరమున్న వారికి సహాయం చేయగలుగుతాయి. బ్యాంకులు కొన్ని సందర్భాల్లో రుణం తిరిగి చెల్లించలేని పరిస్థితి కొంతమంది కలగవచ్చు. అది వ్యాపారంలో దెబ్బతిని కానీ వేరే ఇతర కారణాల వలన ఇది జరగవచ్చు. ఓటీఎస్ అనేది ఓన్లీ బ్యాంక్ లాస్ట్ రిసార్ట్గానే తీసుకుంటుంది. సో ప్రతి బ్యాంక్కి ఒక ఓటీఎస్ పాలసీ ఉంటుంది. సో ఈ ఓటీఎస్ పాలసీ ఒక బ్యాంక్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది. కానీ జనరల్గా అన్ని బ్యాంకుల పద్ధతి సామాన్యంగా ఒకే రకంగా ఉంటుంది. ఏంటంటే ఆస్తుల తనఖా, స్థిర చరాస్తుల కొలాటరల్ సెక్యూరిటీస్ మీదనే లోన్ శాంక్షన్ చేస్తుంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఒకవేళ తీర చరాస్తులు తీసుకోకుండా చేస్తున్న కొన్ని పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో దాంట్లో అంత సెక్యూరిటీస్ తీసుకోకపోవచ్చు. సో ఆ ప్రాజెక్ట్ మరి వయబుల్ కానప్పుడు అప్పుడు బ్యాంక్ ఇంకా వేరే దారి లేదు కాబట్టి ఎంత డబ్బులు వస్తాయో చూసి దాని ప్రకారం ఇంకా వేరే గ్యారంటీ కానీ పర్సనల్ వ్యక్తిగత పూచికత్తు గ్యారంటీ అవి అన్నీ లేకపోతే ఆ సందర్భంలో బ్యాంక్ ఓటీఎస్ యాక్సెప్ట్ చేస్తుంది.
0: అయితే మీరు అన్నట్టు సెక్యూరిటీగా చూపించిన వస్తువులు కానీ ఆస్తులు కానీ ఉంటే జప్తు చేయడం జరుగుతుందా?
1: జరుగుతుంది.

0: సాధారణంగా సెక్యూరిటీ చూపించిన ఆస్తి విలువ అప్పుతో ఏదైతే డిఫాల్ట్ అయ్యారో ఆ అమౌంట్తో సమానంగా ఉంటే సరే సరే, లేదా ఏదైనా పరిస్థితుల వల్ల కావచ్చు మార్కెట్ విలువ పడిపోయిందంటారు, డౌన్ అయిందంటారు, అలాంటి పరిస్థితుల్లో ఈ సెక్యూరిటీగా చూపించిన దాని విలువ తక్కువ ఉన్నప్పుడు ఎలా చేస్తుంది?
1: ఆ సందర్భంలో కూడా బ్యాంక్ ఓటీఎస్ చేయడానికి ఒప్పుకుంటుంది. జనరల్గా బ్యాంక్ ఇతర రుణం ఇస్తున్నా దానికి కొంచెం ఎక్కువగానే ఆస్తులు తనఖా తీసుకుంటాయి, విలువ వాల్యుయేషన్ చేసి దాని ప్రకారం తీసుకుంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఆస్తుల వాల్యూ విలువ తగ్గిపోవచ్చు ఏదైనా కారణాల వలన, అప్పుడు కూడా వ్యక్తిగత గ్యారంటీ లేకపోతే అప్పుడు మాత్రమే ఓటీఎస్ కి అంగీకరిస్తుంది.
0: అయితే మీరన్నట్టు విలువ తగ్గడం పెరగడం అనేది ఒకవైపు అయితే, ఇంకోవైపు ఉదాహరణకి ఏదైనా భూమి కానీ భూమి తాలూకు పట్ట కాగితాలు నేను బ్యాంకులో పెట్టి అప్పు తీసుకొని ఉంటే, ఆ భూమి ఇప్పుడు వివాదాస్పదమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఏదైనా లిటిగేషన్ లో ఉన్నప్పుడు అలాంటి దాని
1: పరిస్థితిని సమీక్షిస్తుంది బ్యాంక్. ఒకవేళ అది ఎలాంటి వివాదము, అది తొందరగా పరిష్కారం అయ్యే అవుతుందా లేదా చూసుకొని దాని ప్రకారం ఒకవేళ తొందరగా పరిష్కారం అయ్యేటట్టుంటే ఓటీఎస్ ఒప్పుకోదు. ఎందుకంటే బ్యాంక్ మళ్ళీ ప్రజల నుంచి తీసుకున్న డబ్బు కాబట్టి బాధ్యతాయుతంగా వ్యవహరించాలి కదా. కాబట్టి లీగల్గా బ్యాంకుకి ఎంతవరకు ప్రొటెక్షన్ ఉంది అన్నది చూసుకొని బ్యాంక్ అప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించి ఓటీఎస్ చేయాలా వద్దా ఆలోచిస్తుంది. ఇంకొక కొన్ని సందర్భాల్లో చాలా వివాదాల్లో ఇరుక్కొని ఎన్నో ఏళ్ళుగా అది పరిష్కారం కాకుండా ఉండి మళ్ళీ చాలా లిటిగేషన్ చాలా ఎక్కువైపోయిన సందర్భంలో కూడా బ్యాంక్ ఓటీఎస్కి సమ్మతిస్తుంది. ఒకవేళ డాక్యుమెంట్స్ బ్యాంక్ తీసుకున్న డాక్యుమెంట్స్లో ఏదైనా లోపాలుంటే, న్యాయపరంగా లోపాలుంటే, చిక్కులుంటే అప్పుడు కూడా బ్యాంక్ ఓటీఎస్ చేయడానికి ఒప్పుకుంటుంది.
0: ఇప్పుడు బ్యాంకు వారు అప్పు పట్ల కానీ ఆ షూరిటీ పట్ల కానీ ఎంత సమయంలో న్యాయపరమైన చర్యలు చేపట్టాలి? దీనికి లిమిటేషన్ అంటూ ఏదైనా ఉంటుందా?
1: రిమూవబుల్ ప్రాపర్టీ మార్ట్గేజ్ చేసినప్పుడు బ్యాంక్ 12 ఏళ్ల వరకు లిమిటేషన్ ఉంటుంది. 12 ఏళ్ల వరకు లీగల్ యాక్షన్ చేయవచ్చు. ఎక్కడైతే ఆస్తులు తనఖా పెట్టకుండా బ్యాంక్ రుణాలు ఇచ్చిందో అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ప్రామిసరీ నోట్ మీద వాటి మీద ఇస్తే అప్పుడు మాత్రం 3 ఏళ్ళు లోపల మాత్రమే బ్యాంక్ లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు.
0: నాకు వన్ టైం సెటిల్మెంట్ కావాలని కట్టలేకపోతున్నానని చెప్పి పౌరుడిగా రుణగ్రహీత ఎవరైనా సెటిల్మెంట్ చేయమని తనే ముందుకు రావచ్చా?
1: తనే ముందుకు రావాలి. యాక్చువల్లీ ఇది ప్రతి రుణగ్రహీత బాధ్యత, తీసుకున్న రుణం తిరిగి చెల్లించడం అతని బాధ్యత. సో ఎప్పుడైతే కట్టలేని కొంతమంది విల్ఫుల్ డిఫాల్టర్స్ ఉంటారు, సో విల్ఫుల్ డిఫాల్టర్స్ ఏం చేస్తే ఏదో ఒక కారణం చూపించి లేకపోతే ఏదో ఒక వివాదం సృష్టించి, లేని వివాదాన్ని సృష్టించి
0: వన్ టైం సెటిల్మెంట్ చేసుకుందామని చూస్తారు.
1: వన్ టైం సెటిల్మెంట్ తక్కువ ఇదిలో చేద్దామని చూస్తుంటారు, వేరే ఏదో ఒక వివాదం చూపించి డబ్బులు కట్టరు బ్యాంకుకి. ఆ సందర్భంలో బ్యాంకుకి నష్టం వాటిల్లే సందర్భం అది. కాబట్టి సిన్సియర్ అంటే జెన్యున్ బారోవర్స్ ఎవరైతే విల్ఫుల్ డిఫాల్ట్ చేయాలన్న ఉద్దేశం లేని వాళ్ళు తమంత తామే బ్యాంక్ అధికారులను సంప్రదించి మేము కట్టలేని పరిస్థితిలో ఉన్నామని ఓటీఎస్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో బ్యాంక్ అప్పుడు వాళ్ళ పాలసీ ప్రకారం, ప్రతి బ్యాంకుకి ఒక ఓటీఎస్ పాలసీ ఉంటుంది, ఆ పాలసీ ప్రకారం అన్ని పరిశీలించి బ్యాంకు ఓటీఎస్ని సమ్మతిస్తుంది. కానీ చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు ఎన్నో కేసుల్లో ఏం చెప్పిందంటే ఈ ఓటీఎస్ అనేది బారోవర్ హక్కు కాదు, హక్కుగా స్వీకరించరాదు, బ్యాంకుల విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే వ్యాపారాత్మక నిర్ణయం తీసుకోవాలి కాబట్టి
0: మళ్ళీ సేవలు అందించాలి పౌరులకి అంటే బ్యాంకు
1: నిలబడాలి బ్యాంకు కాబట్టి హక్కుగా తీసుకోరాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
0: ఎన్ని విధాలుగా వన్ టైం సెటిల్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది?
1: బ్యాంక్ ని అప్రోచ్ అయిన తర్వాత ఒకటేమో లంసమ్ సెటిల్మెంట్ ఉంటుంది, ఒకేసారి పే చేసేసి 100 రూపాయలు ఉంటే 80 రూపాయలు 70 రూపాయలు అట్లా చేస్తా అని చెప్పేసి ఒకేసారి చేయొచ్చు, లేకపోతే ఒక 12 నెలలు జనరల్గా 1 సంవత్సరం వరకు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో 2-3 ఏళ్ల వరకు కూడా బ్యాంక్ అలౌ చేస్తుంది.
0: మీరు అన్నట్టు పూర్తిగా ఇది బ్యాంక్ డిస్క్రిప్షన్, బ్యాంక్ విచక్షణ మేరకు అధికారులు ఎవరైతే పరిశీలన చేస్తారో వాళ్ళ నిర్ణయం మేరకు వాళ్ళు అనుకూలంగా స్పందించి ముందుకొస్తే రుణగ్రహీత ఆరోగ్య పరిస్థితి కానీ ఆర్థిక పరిస్థితి కానీ గ్రహించి వాళ్ళ విచక్షణతో అంగీకరిస్తే ముందుకెళ్తుంది
1: ముందుకెళ్తుంది.
0: అయితే ఈ కేంద్ర ప్రభుత్వం ఎన్పిఏ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ నుంచి బ్యాంకులను కాపాడడం కోసం రికవరీని దృష్టిలో పెట్టుకుని సర్ఫేసీ యాక్ట్ 2002లో తీసుకురావడం జరిగింది. మరి సర్ఫేసీ యాక్ట్ పాత్ర ఏమిటి ఈ వన్ టైం సెటిల్మెంట్ విషయానికి వస్తే?
1: ప్రాపర్టీస్ తనఖా పెట్టిన మార్ట్గేజ్ చేసిన ప్రాపర్టీస్ ని బ్యాంకుకి న్యాయస్థానాల్లో జోక్యం లేకుండా అమ్మడానికి బ్యాంకుకి ఇచ్చిన పవర్ సర్ఫేసీ. సో ఓటీఎస్ అనేది ఏ సందర్భంలో అయినా రావచ్చు, ఇప్పుడు చెల్లించలేని సందర్భంలో.

0: బ్యాంకులు ఓటీఎస్ శాంక్షన్ చేయొచ్చు, కానీ సర్ఫేసీకి దీనికి సంబంధం లేనట్టే చెప్పొచ్చు. సో ఎందుకంటే సర్ఫేసీ అనేది బ్యాంకుకి ఇచ్చిన అధికారం, తమకి మార్టిగేజ్ చేసిన ఆస్తులని అమ్మి తమ రుణం వసూలు చేసుకోవడానికి బ్యాంకుకి ఇచ్చిన అధికారం. సో దానికి వన్ టైం సెటిల్మెంట్కి సంబంధం లేదు, కానీ లోక్ అదాలత్ లో కూడా ఈ వన్ టైం సెటిల్మెంట్ చేసుకోవచ్చు. బ్యాంక్ని రుణగ్రహీతల్ని ఒక చోటికి చేర్చి ఇది ఫెసిలిటేట్
1: చేసి ముందుకు తీసుకెళ్లొచ్చు. అయితే హరీష్ గారు, మీరు అంటున్నట్టు ఎవరైనా వారి వారి పరిస్థితుల వల్ల వన్ టైం సెటిల్మెంట్ విధానానికి వచ్చి బ్యాంకుని సంప్రదించి ముందుకెళ్లడానికి అంగీకారం పొందిన తర్వాత ఒకేసారి పెద్ద మొత్తంలో చెల్లించలేని పరిస్థితిలో ఒక సంవత్సరం కానీ సంవత్సరంన్నర కాలంలో చెల్లించడానికి ఒప్పుకొని దాన్ని కూడా దఫాలు దఫాలుగా ఈఎంఐ రూపంలో కానీ వారు ఒప్పుకున్న విధానంలో కట్టడానికి ఒప్పుకున్నారు. మళ్ళీ అదే పరిస్థితుల ప్రభావం వల్ల కట్టలేకపోతేనో, సగం చెల్లించి మిగతా సగం చెల్లించిన విషయంలో జాప్యం జరిగితేనో అలాంటి వారిపైన ఎలాంటి యాక్షన్ ఉంటుంది? మరి వారికి ఇప్పటిదాకా కట్టిన అమౌంట్ తాలూకు విషయంలో మళ్ళీ ఏమైనా ప్రమాదం వచ్చే అవకాశం ఉందా?
0: అది స్పెషల్ గా ఓటీఎస్ శాంక్షన్ చేసినప్పుడే రాసి ఉంటుంది, టర్మ్స్ అండ్ కండిషన్స్ ముందే నిర్ణయించబడతాయి, ఇది ఇంత సమయంలో పే చేయాలి, లేకపోతే ఓటీఎస్ స్టాండ్స్ క్యాన్సల్డ్ అని జనరల్ గా బ్యాంక్ ముందే ఇన్ఫార్మ్ చేస్తుంది బారోవర్ కి. సో కాబట్టి ఒకవేళ చేయకపోతే ఆల్రెడీ పే చేసింది అకౌంట్ అవుతుంది, కానీ మీ బ్యాంక్ కి ఓటీఎస్ క్యాన్సల్ చేసే అధికారం ఉంది.
1: హరీష్ గారు, వన్ టైం సెటిల్మెంట్ లాంటి పరిస్థితి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: ఎప్పుడైతే బ్యాంక్ ఓటీఎస్ శాంక్షన్ చేసినప్పుడు ఏదో ఒక విధంగా ఆ ఓటీఎస్ అమౌంట్ చెల్లించి రుణ విముక్త అవడమే సరైన మార్గం, లేకపోతే మళ్ళీ ఓటీఎస్ క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ అదే పరిస్థితి వచ్చి కష్టసాధ్యం అవుతుంది అప్పుడు.
1: బాగుంది హరీష్ గారు, పెద్దవాళ్ళు చెప్పినట్టు ఉప్పు లేని కూర ఒప్పదు రుచులకు, పప్పు లేని తిండి ఫలము లేదు, అప్పు లేని వాడు అధిక సంపన్నుడు అన్నట్లు అప్పు చేయకుండానే ఉండాలి, అవసరార్థం చేసిన అప్పును తిరిగి సమయానికి చెల్లించేయాలి, అనుకోని పరిస్థితుల కారణంగా అప్పు చెల్లించలేకపోతే ఈ వన్ టైం సెటిల్మెంట్ ద్వారా పరిష్కారం చేసుకోవచ్చు అని చెప్తున్నారు మన హరీష్ గారు. హరీష్ గారు, మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోస్కి వచ్చి శ్రోతలకు చాలా మంచి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలండి. నమస్కారం.
0: నమస్కారం అండి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరింతవరకు ఇది మన చట్టం ఓటీఎస్ వన్ టైం సెటిల్మెంట్ రిటైర్డ్ బ్యాంక్ ఏజీఎం శ్రీ హరీష్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 7:28. ఇప్పుడు విందాం పాటతో ప్రయాణం. కార్యక్రమంలో ముందుగా వినబోతున్నటువంటి పాట ఆకాశమంత, చిత్రానికి కైలాష్ కేర్ గానం, వేటూరి గీతం.

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

0: మీరు విన్న ఆ పాట అష్టాచెమ్మ చిత్రంలోనిది. శ్రీకృష్ణ సుష్మ గానం చేశారు సిరివెన్నెల గీతం.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
0: శ్రోతలకు ఒక గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ గురువారం అంటే రేపు

0: శ్రోతలకు ఒక గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ గురువారం అంటే రేపు మధ్యాహ్నం 2:30 హలో డాక్టర్లో ఆహారం ద్వారా కలిగే ప్రమాదాలు, సురక్షిత ఆహారానికి మార్గాలు, ఈ అంశం గురించి ప్రిన్సిపల్ టెక్నికల్ ఆఫీసర్ ఎన్ఐఎన్ డాక్టర్ ఆర్ నవీన్ కుమార్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు హైదరాబాద్ కోడ్ 0400 జత చేసి 2324085353, మరొక నెంబర్ 2324085454, మరొక నెంబర్ 2955092323. ఈ నెంబర్లకు కాల్ చేసి మీకున్నటువంటి సందేహాలని డాక్టర్ గారిని అడిగి తెలుసుకోవచ్చు. పాటతో ప్రయాణంలో వినబోతున్న పాట ఆవారా చిత్రంలోనిది. బెన్నిదయాల్ గానం తీశారు. భువనచంద్ర గీతానికి యువన్ శంకర్ రాజు సంగీతం.
1: जिनके पास कोई गारंटी नहीं है, सरकार खुद उनकी गारंटर बन रही है.
2: గత 6 ఏళ్లలో పీఎం స్వనిధి పథకం కింద 75 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులకు 17,800 కోట్ల రూపాయలకు పైగా రుణాలు అందజేశారు. అదనంగా వడ్డీ రాయితీ, డిజిటల్ లావాదేవీలపై క్యాష్ బ్యాక్ రూపంలో సుమారు 800 కోట్ల రూపాయల సహాయం కూడా అందించబడింది. నేడు దేశ వ్యాప్తంగా వీధి వ్యాపారులు, వీరిలో సుమారు 46% మంది మహిళలు, తమ వ్యాపారాలను శిఖరాలకు తీసుకువెళ్తున్నారు. పీఎం స్వనిధి 6 ఏళ్లు. ఉత్సాహం, గౌరవం, ఆత్మగౌరవం.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: పాటతో ప్రయాణం వింటున్నారు. ఈ రోజు రాత్రి 8:30 నుంచి 9 గంటల వరకు ప్రసారమయ్యే ఏకచిత్ర గానంలో సూర్య సన్ ఆఫ్ కృష్ణ ఈ చిత్రం నుంచి పాటలు వింటారు. తప్పకుండా ట్యూన్ చేసుకోండి ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. ఇప్పుడు పాటతో ప్రయాణంలో వినబోతున్న పాట భీమిలి కబడ్డీ జట్టు చిత్రం నుండి కార్తీక్ చిన్మయ శ్రీపాద గానం చేసిన పాట వనమాల గీతం.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
2: పాటతో ప్రయాణంలో ఇప్పుడు వినబోతున్న పాట డాన్ సీను చిత్రం నుండి. బాబా సైగల్ పాడారు రామజోగ శాస్త్రి గీతానికి, మణిశర్మ సంగీతం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
2: పాటతో ప్రయాణంలో చివరిగా వినబోతున్న పాట గోలీమార్ చిత్ర నుడితి. గీతం మాదిరి గానం చేశారు భాస్కర్ భట్ల. గీతం చక్రి సంగీతం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఉమ్మడి పాలమూరు జిల్లా నీటిపారుదల ప్రాజెక్టులను వేగవంతం చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఎల్లుండి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారు. పలు ఎత్తిపోతల పథకాలు, రిజర్వాయర్లు, పంప్ హౌస్లను పరిశీలించడంతో పాటు అధికారులతో సమీక్షా సమాపేశాలు నిర్వహిస్తారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా విమాన ఇంధన ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో విదేశీ విమానయాన సంస్థలను ఆదుకునేందుకు కేంద్ర కేబినెట్ 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ మద్దతును ఆమోదించింది. తెలంగాణలో 2 జాతీయ రహదారులను 4 లేన్లకు విస్తరించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తం 190.76 కిలోమీటర్ల పొడవున 7,597 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో ఈ ప్రాజెక్టు చేపట్టుతారు. హైదరాబాద్లో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దక్షిణాఫ్రికా ఉపాధ్యకులు పాల్ మషాటిలేతో సమావేశం నిర్వహించారు. విద్య, నైపుణ్యాభివృద్ది, మెడికల్ టూరిజం, పరిశ్రమలు, పెట్టుబడుల రంగాల్లో ఇరుపక్షాల మధ్య సహకారాన్ని విస్తరించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. షామీర్పేటలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్లో నిర్వహించిన అంతర్జాతీయ విత్తన విద్య పారిశ్రామిక అభివృద్ది శిక్షణ కార్యక్రమం ఈరోజు ముగిసింది. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ పాల్గొన్నారు. హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్కులో ఈరోజు భారతీయ ఏనుగులపై పశు సంరక్షకుల టాక్ షో నిర్వహించారు. సందర్శకులకు ఏనుగుల జీవన విధానం, ప్రవర్తన, ఆయుష్, జూలో రోజువారీ ఆహారం గురించి జంతు సంరక్షకులు అవగాహన కల్పించారు. మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యా సంస్థల్లో 6, 7, 8, 9 తరగతుల బ్యాక్లాగ్ సీట్ల భర్తీ కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్షా ఫలితాల 2వ జాబితా ఈరోజు విడుదల చేసినట్టు సొసైటీ కార్యదర్శి డాక్టర్ మల్లయ్య భట్టు తెలియజేశారు. కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డీకే శివకుమార్ ఈరోజు పదవీ స్వీకార ప్రమాణం చేశారు. లోక్ భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఢిల్లీ మాళవీయ నగర్లోని ఒక హోటల్లో ఈ ఉదయం సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈరోజు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అలాగే రేపు ఎల్లుండి చాలా జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 8:04. ఎక్కడెక్కడో జరిగిన వింతలు విశేషాల సమాహారం మస్తీ మజా కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం.

శ్రోతలు మస్తీ మజా వింటున్నారు. శ్రోతలకు ఒక గమనిక, ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. ఈ గురువారం అంటే రేపు మధ్యాహ్నం హలో డాక్టర్ కార్యక్రమంలో ఆహారం ద్వారా కలిగే ప్రమాదాలు, సురక్షిత ఆహారానికి మార్గాలు, ఈ అంశం గురించి ప్రిన్సిపల్ టెక్నికల్ ఆఫీసర్ ఎన్ఐఎన్ డాక్టర్ ఆర్ నవీన్ కుమార్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. శ్రోతల ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు హైదరాబాద్ కోడ్ 040 జత చేసి 2324 0853, మరొక నెంబర్ 2324 0854, మరొక నెంబర్ 2955092 నెంబర్లకు కాల్ చేసి మీ సందేహాలకు సమాధానాలు తెలుసుకోవచ్చు. గమనిక విన్నారు. మస్తీ మజా వింటున్నారు. మనిషి తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదు. ఇది అది అని కాదు, ఏదైనా సరే అవలీలగా చేసేస్తాడు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నినాదాన్ని సీరియస్ గా తీసుకున్నాడో ఏమో మరి, ప్రకృతిని కాపాడటం కోసం తన వంతు కృషిగా ఒక్క రోజులోనే ఎక్కువగా చెట్లు నాటాలి అని కంకణం కట్టుకుని అది సాధించి గిన్నీస్ రికార్డ్ సృష్టించారు ఈ పర్యావరణ యోధుడు. ఇంతకీ ఎవరా వ్యక్తి, ఏంటి, ఇంతకీ 8000 మొక్కలు నాటాడు, ఈ విషయాలన్నీ మీకు తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా? అయితే మస్తీ మజా వింటూ ఉండండి.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఇవ్వకుంటే అంత, సైడు ఇవ్వకుంటే అంతే సంగతులంట. చుట్టుపక్కలేమి చూడదంట, దారి కడ్డు ఉంటే యాక్సిడెంటేనంట. పప్పసు పప్పసు పప్పసు పప్పసు పప్పసు పప్పసు పప్పసు.

0: వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: అసలు విషయం ఏంటంటే, కెన్యా తీరంలోని మడ అడవుల

పెంపకానికి పర్యావరణవేత్త యాంటోయిన్ మోసెస్ అనే వ్యక్తి ఒక్కరోజులో అంటే 24 గంటల్లో 47,460 మొక్కలు నాటి ప్రకృతి పట్ల తనకున్న ప్రేమను చాటుకున్నాడు. జీవ వైవిధ్యానికి ప్రతీకగా నిలుస్తూ రాకాసి అలల నుంచి జనజీవనాన్ని కాపాడుతూ భూమి కోతకు గురికాకుండా ఉంటుందని చెట్లను నాటాలని లక్ష్యాన్ని పెట్టుకున్నాడట. అంతేకాదు మానవులకు కావలసినటువంటి ఆక్సిజన్ను కూడా అవి అందిస్తాయి కాబట్టి అని చెప్తున్నాడు. దీనికి గాను ఇతనికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వరించింది. ఇంకా ప్రపంచ దేశాలకు ఇది ఒక సందేశం కూడా.

మస్తి మజా మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 8:30 ఏకచిత్ర గానం. ఈరోజు ఏకచిత్ర గానంలో 2008 రిలీజ్ అయిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ చిత్రం నుంచి పాటలు వింటారు సంగీతం హారిస్ జయరాజ్. ముందుగా క్రిష్ బెన్నీ దయాల్ భార్గవి పిళ్ళై పాడిన ఈ పాట.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఏకచిత్రగానం వింటున్నారు శ్రోతలకు ఒక గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. ఈ గురువారం అంటే రేపు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ కార్యక్రమంలో ఆహారం ద్వారా కలిగే ప్రమాదాలు, సురక్షిత ఆహారానికి మార్గాలు, ఈ అంశం గురించి ప్రిన్సిపల్ టెక్నికల్ ఆఫీసర్ ఎన్ఐఎన్ డాక్టర్ ఆర్ నవీన్ కుమార్ గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు హైదరాబాద్ కోడ్ 0400 జత చేసి 232408, మరొక నెంబర్ 232408, మరొక నెంబర్ 2955059 నెంబర్లకు కాల్ చేసి మీకున్నటువంటి సందేహాలకు సమాధానాలు తెలుసుకోవచ్చు. ఈ కార్యక్రమం రేపు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ కార్యక్రమంలో మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్ పై తప్పకుండా ట్యూన్ చేసుకోండి. గమనికి విన్నారు. ఏకచిత్రగానంలో 2008 విడుదలైన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ చిత్రం నుంచి పాటలు వింటున్నారు. సంగీతం హారిస్ జయరాజ్. వెంకటేష్ ఆసీనులతో బ్లాక్ బస్టర్ హిట్ ఘర్షణ తీసిన దర్శకులు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ సినిమాకి కూడా దర్శకులు. మన తెలుగులో ఈయన తీసిన సినిమాలు తక్కువే కానీ తీసిన సినిమాలు దాదాపు కూడా హిట్ అనే చెప్పచ్చు. నాగచైతన్యతో ఏం మాయ చేశావే సినిమా, తర్వాత ఎటో వెళ్లిపోయింది మనసు, ఇంకా సాహసం శ్వాసగా సాగిపో, ఈ చిత్రాలు తెలుగులో ఆయన చిత్రీకరించినవే. నరేష్ అయ్యర్ ప్రశాంతిని పాడిన పాట

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఏకచిత్ర గానంలో సూర్య సన్ ఆఫ్ కృష్ణన్. 2008లో రిలీజ్ అయిన ఈ మూవీ నుండి పాటలు వింటున్నారు. ఈ సినిమాలో సూర్య, సమీరారెడ్డి, సిమ్రన్, కార్తిక్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని భాషల్లోనూ అప్పట్లో ఘన విజయాన్ని సాధించింది.

సూర్య సన్ ఆఫ్ కృష్ణ ఈ చిత్రం నుంచి పాటలు వింటున్నారు ఏకచిత్ర గానంలో. ఈ సినిమా కథ పరంగానే కాదు మ్యూజిక్ పరంగా కూడా చాలా పెద్ద హిట్నే అందుకుంది. మొదట్లో ఈ పాటలు విన్నవారంతా ఏఆర్ రెహమానేమో మ్యూజిక్ అందించింది అనుకున్నారు. ఆ తర్వాత హారిస్ జయరాజ్ అని తెలిసి ఈయన ఏఆర్ రెహమాన్ లాగా ఇంత బాగా మ్యూజిక్ని అందించగలరా అని ఆశ్చర్యపోయారు. అంతగా ఈ సంగీతం మంచి క్రేజ్ని సంపాదించుకుంది యూత్లో.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఏకచిత్ర గానంలో సూర్య, సన్ ఆఫ్ కృష్ణన్ 2008 రిలీజ్ అయిన ఈ చిత్రం నుంచి పాటలు వింటున్నారు. సంగీతం హారిస్ జయరాజ్. పాటల రచయిత విషయానికొస్తే ఈ సినిమాలో అన్ని పాటలు కూడా వేటూరి సుందరామూర్తి గారే రాయటం విశేషం.

0: మీరింతవరకు ఏకచిత్రగానంలో 2008లో విడుదలైన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ చిత్రం నుంచి పాటలు విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 9 గంటలు. ఇప్పుడు సినీ గీతాలు విందాం. సుస్వాగతం చిత్రం నుండి హరిహరన్ చిత్ర బృందం పాడిన పాట.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం,

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: మీరు వింటున్న ఈ పాట సూర్య ఐపీఎస్ చిత్రం నుండి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్య చిత్ర గానం చేశారు. సిరివెన్నెల గీతానికి ఇళయరాజా సంగీతం.

మీరింతవరకు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 9:15 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఉర్దూల వార్తలు. 9:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు హిందీలో ప్రసారమవుతాయి. 10:00 మధ్యమలో నేను మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 10 గంటలు. కొద్ది క్షణాల్లో నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: రాగ రంజితమై రసరమ్యలోకంలో విహరింపజేసే మహతి
1: ఆకాశవాణి వివిధ భారతి శృతి నీవు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నాటి నేటి సినీ గీత మాలిక మధురిమ మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. నాటి మేటి సినీ గీతమాలిక మధురిమకు స్వాగతం.

డబ్బు ఉన్నా లేకున్నా అన్ని కుటుంబాలలో అప్పుడప్పుడు కలతలు వస్తూ పోతూ ఉంటాయి. ఆ కలతలకు కారణాలనేకం, ఇది అని చెప్పలేం. అనుకున్నది జరగాలని మొండిపట్టు, అల్లుళ్లను ఇల్లరికం తీసుకువస్తే ఆడపిల్ల సుఖపడుతుందనే అడియాశలు, ఆస్తివల్ల వచ్చే అహంకారంతో అధికారం చెలాయించే తత్వం, ఆడపిల్లల్ని ఇంటిపని వంటపని తెలియని సోమరులుగా తయారుచెయ్యడం, ఇలాంటి సంఘటనలు అన్ని కుటుంబాలలో జరగకపోవచ్చు. కాని గుండమ్మ కథ చిత్రంలో అటువంటి పరిస్థితులు నెలకొనేలా చేసిన ఓ ఇంటి యజమానురాలికి తగిన గుణపాఠం నేర్పాలనేదే ఆ చిత్ర కథాంశం. స్వీయ సంగీత దర్శకత్వంలో మోహనరాగ సమ్మోహనత్వాన్ని తన ఆలాపనలో నింపి ఘంటసాల ఆలపించిన గీతం రచన పెంగళి.

ఉదయించిన చోటు అది. గజపతులు, నరపతులు, రెడ్డిరాజులు పరిపాలించిన దివ్యధరిత్రి నేటి రాజమండ్రి. వేదమై ప్రవహించిన గోదావరి ఆ చారిత్రక వైభవాన్ని, సాహిత్యాన్ని, కళా సౌందర్యాన్ని తన అలల గొంతుకతో వినిపిస్తోంది. దిట్టమైన శిల్ప సంపదలకు, అద్భుతమైన రాజమందిరాలకు నిలయమైన రాజమహేంద్రవరం గురించి వర్ణిస్తుంది ఇప్పుడు వినబోయే ఈ గీతం. ఆంధ్రకేసరి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ గీత రచన ఆరుద్ర, సంగీతం సత్యం.

మనిషి ఆశాజీవి. జీవితమంతా ఎన్నో ఆశలతో సతమతమవుతూ వాటిని నెరవేర్చుకోవడం కోసం అహర్నిశలు కృషి చేస్తూనే ఉంటాడు. ఆశించినవి సఫలం కాకపోతే మిగిలేది నిరాశే. ఈ ఆశ నిరాశ రెండూ మానసిక స్థితులే. మితిమీరిన ఆశ నిరాశ రెండూ మనిషి పురోభివృద్ధికి నిరోధకాలే. వీటిని అధిగమించి ముందుకు సాగాలంటే బుద్ధిని సక్రమరీతిలో పెట్టుకుని ముందుకు వెళ్ళాలి. నిరాశలో మునిగితేలేవారికి నిజమైన కలయైన ఒకటే అనే భావన ఉంటుంది. ఆ భావనను ప్రతిబింబించేదే వినబోయే ఈ గీతం. మూగనోము చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట, రచన దాశరథి, సంగీతం ఆర్ గోవర్ధనం.

ఇప్పుడు వినబోయే ఈ పాటను జిక్కీ బృందం ఆలపించగా తెరపై ప్రధాన నృత్యకారిణిగా లక్ష్మీకాంత కనిపిస్తుంది. ఎస్వి రంగారావు, ఎన్టీ రామారావు, పద్మనాభం, బాలకృష్ణ, వల్లం నరసింహారావు వంటి వారు ఈ సన్నివేశంలో కనిపిస్తారు. చెలియని, భళియని, సరేయని, చలామణి, గుమిగుమిలే, ఇవన్నీ పెంగళివారి పాళీ కేలీలు. భైరవద్వీపం చిత్రంలోని నరుడా ఓ నరుడా అనే పాటను ఈ పాట ప్రేరణగా తీసుకునే స్వరపరిచారట ఆ సినిమా సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్. పాతాళభైరవి చిత్రం కోసం ఘంటసాల స్వరపరిచిన గీతమిది.

నీదంట ఉన్నాను, ఏ నీ వెంట వస్తాను, నీదంట ఉంటాను. కయ్యంటి బావా అంటే మావా, కయ్యంటి బావా అంటే మావా. చెలి అని, బలి అని, సరే అని, చలామణి.

జీవితం ఓ వైకుంఠపాలి. కష్టసుఖాలను పడుగు పేకల్లా అల్లుకోవడంలోనే ఉంది అసలైన జీవిత నౌకా ప్రయాణం. ఈ ప్రయాణం సాగడానికి కాలప్రవాహం కొంత కారణమైతే మనోబలం మరికొంత కారణం. కొందరు మనస్ఫూర్తిగా స్వీకరించిన నిజాలు నమ్మకాలు వాళ్ల జీవితాలకు చుక్కానులైతే మరికొందరి నమ్మకాలు సాటివారి బ్రతుకుల్ని బాధిస్తాయి. అటువంటి జీవితాల్ని పెనవేసుకున్న గాథే 1972 విడుదలైన శాంతినిలయం అనే చిత్రం. పెళ్లైన నిబంధనల నిమిత్తం దూరంగా ఉన్న ఓ భార్యాభర్తల జంట ఒకరినొకరు తలుచుకుంటూ పాడుకునే పాట ఇది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, బి వసంత, రచన ఆత్రేయ, సంగీతం ఎస్పి కోదండపాణి.

వినబోయే పాటలో తొలిస్థానం సాహిత్యానిదని ఖచ్చితంగా చెప్పవచ్చు. మరపురాని బాధకన్నా మధురమేలేదు, గతముతలచి వగచేయకన్నా సౌఖ్యమేలేదు, అందరాని పొందుకన్నా అందమేలేదు ఆనందమేలేదు వంటి వాక్యాలు వింటే కంటికి చెమరింపు కలిగి తీరుతుంది. కాలదోషం పట్టని భాషా సౌందర్యాన్ని అందించిన గీతమిది. ఈ పాటను ఘంటసాల కె. రాణి పాడగా అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి అభినయించారు. రచన సముద్రాల సీనియర్, సంగీతం సిఆర్ సుబ్బరామన్.

తనకై ఎదురు చూస్తున్న ప్రేమికను ఆశ్చర్యపరుస్తూ అక్కడికి విచ్చేస్తాడు ప్రియుడు. విరుల సువాసనల మత్తు ఆ నవ్వులలోని నిగనిగలు నీవే అని ప్రేయసి అంటే, తనువును తాకే చల్లగాలి ఆ గాలి రేపే వెచ్చని ఊహవు నీవేనని ప్రియుడు అంటాడు. అనురాగం వెల్లివిరియగా ఆ జంట పాడుకుంటున్న ఈ పాట భలే మాస్టారు చిత్రంలోనిది. గానం ఘంటసాల పీసుశీల, రచన ఆరుద్ర, సంగీతం టివి రాజు.

ఈ చిత్రంలోని అన్ని గీతాల్లో సంగీతపరంగా, సాహిత్యపరంగా, గానం చేసిన విధానంపరంగా పెద్దపీట వేయదగ్గ పాట ఇదే అనవచ్చు. జాతీయ పండుగలైన స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాల్లో వినిపించి, జాతీయ భావాన్ని పెంపొందించి, దేశభక్తిని తట్టిలేపే శక్తి ఉన్నటువంటి పాట ఇది. భరతజాతి గొప్పదనాన్ని, సమైక్యతను చాటుతూ ఇలలో సాటిలేని భారతదేశమంటూ సాగే ఈ గీతం 1954లో విడుదలైన సంఘం చిత్రంలోనిది. ఈ పాటను పి సుశీల పాడగా వైజయంతిమాల అభినయించారు. రచన తోలీటి వెంకటరెడ్డి, సంగీతం ఆర్ గోవర్ధనం.

పద్మశ్రీ పిక్చర్స్ పతాకంపై పి పుల్లయ్య దర్శకత్వంలో కృష్ణ కాంచనమాల నాయికా నాయకులుగా తెరకెక్కిన చిత్రం 1968లో విడుదలైన వింత కాపురం.

చేతులను తలదిండులుగా ఆశలను విరిదండలుగా మార్చి తన ప్రియసతికి సమర్పిస్తానని, నీలాకాశంలో తారకల తను కనబడుతోందని అంటాడు భర్త. చూపులు వింజామరలై వీచి, నవ్వులు తెలితామరలై పూచి, అవి ఏనాటి బంధాలోనని పరస్పర ప్రణయానుభూతులను పంచుకుంటూ ఆ జంట ఇలా తులిరీ గీతం పాడుకుంటోంది. పాడినవారు ఘంటసాల పీసు.

సమయం. ఒకరినొకరు ఇష్టపడిన ఓ జంట అది మధురమైన సమయమని మాటలు చాలించి చేయి కలుపుమని పాడుకుంటున్నారు. అతగాడి చూపులలో తేనె కురుస్తోందని, ఆ చిరునవ్వు వెలుగులు పంచుతోందని ఆమె అంటే అందంలో వ్యక్తిత్వంలోనూ బ్రతుకుకు మేలు చేసే ఆమెకు తోడుకావడం తన అదృష్టమని అతడు పాడతాడు. ఈ పాటను ఘంటసాల జిక్కి పాడగా అక్కినేని నాగేశ్వరరావు, షావుకారు జానకి అభినయించారు. మధ్యమావతి శ్రీరాగాలను మిశ్రమం చేసుకుంటూ మాస్టర్ వేణు ఈ గీతాన్ని స్వరపరచగా తాపీ ధర్మారావు సాహిత్యమందించారు.

తీవ్రమైన దుఃఖంలో ఉన్న కథానాయకుడి మనసుని సేదతీరుస్తూ తిరిగి అతన్ని ఉత్తేజితుణ్ణి చేయడానికి ఉద్దేశించబడిన గీతమిది. ఈ పాటను జిక్కి పాడగా నృత్యకళాకారిణి కుచలకుమారి అభినయించారు. మధ్యమావతి రాగంలో స్వరపరిచారు సంగీత దర్శకులు పెండ్యాల నాగేశ్వరరావు. రచన సముద్రాల సీనియర్.

0: 1965లో ఎం మల్లికార్జునరావు దర్శకత్వంలో వచ్చిన పౌరాణిక చిత్రం ప్రమీలార్జునీయం. ఇందులో ఎన్టీ రామారావు, బి సరోజాదేవి, కాంతారావు ముఖ్య పాత్రలు పోషించారు. కురుక్షేత్ర యుద్ధానంతరం బంధుమిత్ర సంహారం వల్ల సంక్రమించిన పాపాన్ని ప్రక్షాళన చేసుకోవడం కోసం అశ్వమేధయాగాన్ని తలపెడతాడు ధర్మరాజు. యాగాశ్వాన్ని రక్షిస్తూ వెళ్లి అర్జునుడు ప్రమీలారాజ్యానికి చేరుకుంటాడు. అక్కడ ప్రమీలకు అర్జునునకు మధ్య వైరం ఏర్పడి క్రమేపీ అది అనురాగంగా మారి కడకు ఇరువురి కళ్యాణం జరిగి కథ సుఖాంతమవుతుంది. వారిరువురి మధ్య సన్నివేశంలోని ఈ గీతాన్ని ఘంటసాల ఆలపించారు. సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు.
1: మనోజ్ఞ సుందరి
2: మాట మాట
1: అతి తీర వేగాని

మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో

0: స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసి తన్మయత్వపు ఆనందడూలిక మధురిమ. మదిని అలరింపచేసే మరిన్ని మధుర గీతాల కోసం రేపటి మధురిమలో కలుసుకుందాం. సెలవు. మీ నాగరాజు మంచిపగడం.
1: ఇంతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. వ్యాఖ్యానం శ్రీ నాగరాజు మంచిపగడం, పర్యవేక్షణ శ్రీ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి సమర్పణ.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:58:36. రేపటి కార్యక్రమాల వివరాలు విందాం. రేపు ఉదయం 5:53 మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. 6:00 అర్చనలో క్షేత్రదర్శిని సమాచారంతో కూడిన భక్తి గీతాలు వింటారు. 7:15 ఇది మన చట్టం శీర్షికన క్రిమినల్ కేసుల్లో ట్రయల్స్ సీనియర్ న్యాయవాది సివి విద్యాసాగర్ రావు గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. 7:30 శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం జనరంజని వినవచ్చు. 8:15 శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం జనరంజని. 10:00 ఎవర్ గ్రీన్ హిట్స్.

రేపు ఉదయం 11 గంటలకు గుర్తుకొస్తున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు చైతన్య స్ఫూర్తి, 1 గంట 20 నిమిషాలకు షో టైం, 2 గంటల 15 నిమిషాలకు హలో డాక్టర్ కార్యక్రమం వింటారు. సాయంత్రం 5 గంటలకు చాయ్తో హాయ్ కబుర్లు, 6 గంటల 40 నిమిషాలకు వెన్నెల ప్రాయచిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 7 గంటల 15 నిమిషాలకు ఆరోగ్య జీవనం శీర్షికన మానసిక వ్యాధులు అపోహలు, డాక్టర్ కె అశోక్ రెడ్డి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీఎస్ రమేష్ సుంకసారి. 7 గంటల 30 నిమిషాలకు పాటతో ప్రయాణం, 8 గంటల 5 నిమిషాలకు మస్తీ మజా, రాత్రి 10 గంటలకు ఎప్పటిలాగే మధురిమ. ఇవి రేపటి కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11:46. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై మా ప్రభాత ప్రసారాల్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.